ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 24వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 MHz పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5:55 దాటి 49 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు శివస్తోత్రమాలిక విన్నారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇయాల్టి కార్యక్రమాలు. గిప్పటి సంధి రాత్రి 11:00 దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఇంకా కొంచెంసేపట్లో అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక మీరు మెచ్చే, మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇయ్యాల పొద్దుగల 7:15 యోగమనే అదృష్టం, యోగం యొక్క ప్రక్రియ అంటే యోగా శిక్షకులు లింగముత్యం ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ అక్షర వాచస్పతి దాశరథి కవి రచయిత చిందం ఆశన్న ప్రసంగం, పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 44వ భాగంలో ప్రతాపరుద్ర చరిత్ర గురించి చెప్తారు. ఇంకా వీటితో పాటు ఇయ్యాల కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయ్యటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇక ఈ పొద్దుగల 8:30 కథనం, మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి మనిషికి తూమెడు వడ్లు కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇవాళ రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో ఒక్కనాటి భాగవతం కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇక మీరు మెచ్చే, మీకెంతగానో నచ్చే, అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే. ఈ పొద్దుగల 8:45 నుండి 10:00 దాకా ప్రసారమయ్యేటి సింగిడీ కార్యక్రమానికి, సాయంత్రం 5:00 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పుడి పాట ఇనుండి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి హుషారు ఈ 3 పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమా కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఇక ఇవాళ సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో బజార్హత్నూర్కు చెందిన కుంభోజీ రవలితో కె లెనిన్ పెట్టిన ముచ్చట్లు పాటల నడుము ప్రసారమవుతాయి. సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన మెస్రం మారుతి బృందం పాడిన గోండి డేమ్సా పాటలు, ఆ తర్వాత ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి డోల్కి పాటలు ప్రసారమవుతాయి గిరిపదం కార్యక్రమంలో. ఇంకా రాత్రి 7:15 ప్రసారమేటి ఇల్లు వ్యవసం వ్యవసం కార్యక్రమంలో పురుగు మందుల కొనుగోలు వాడకంలో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత వానాకాలం కంది సాగులో మెలకువల గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో జి గంగామణి పెట్టిన ముచ్చట ఉంటుంది ఇల్లటి ఇల్లు వ్యవసం కార్యక్రమంలో. ఇక రాత్రి 9:45 ముచ్చట పల్లెల్లో మారుమోగుతున్న భజనలు, తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడే పోతన్నతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో టిఎన్ కృష్ణన్ వయోలిన్ వాదనం ఉంటుంది. ఇవి ఇవాళ ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్ కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఉపరాష్ట్రపతి హోమ్ నేతృత్వంలో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం, రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా శాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్తు ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ

0: చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు పథకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,
1: Many people think success means having a good house, good designation, a big house, or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do, and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step. And you think nobody watches. Everybody watches.
0: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని, యువభారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని, అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గురు రవిదాస్ 650 ఏళ్ల క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
4: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి

0: నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి గోపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజ క్షేత్రం అంతరిక్షానుసంధాన క్షేత్రే ప్రవర్తితుం ప్రేరితవాన్. యేన నవోన్మేషస్య వైశ్విక వాతావరణస్య నిర్మాణం భవేత్. తథా చ విశ్వస్య సర్వే జనాః అనుభవేయుః యత్ యది తే అంతరిక్షక్షేత్రే స్వవృత్తిం నిర్మాతుం ఇచ్ఛంతి తర్హి భారతం ఆగంతవ్యం.
2: हमें ऐसा एक औरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को जिंदगी बनानी है, हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. मैं पक्का मानता हूँ जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है.
1: శ్రీ మోదీ ఏతత్ అంతరిక్ష క్షేత్రస్య వింశతి నవోద్యమానాం ముఖ్య కార్యకారీ అధికారిభిః సంస్థాపకైః చ సహ సంవాదావధౌ ఉక్తవాన్. రాష్ట్రీయాంతరిక్ష దివసావసరే హ్యః ప్రకాశితస్య సంవాదస్య ప్రతిలేఖానుసారం ప్రధానమంత్రి అంతరిక్ష క్షేత్రే ఉద్యమాన్ ప్రారంభం కర్తుం భారతస్య వ్యయ సంబద్ధ ప్రతిస్పర్ధాత్మక క్షమతాం అపి ప్రకాశితవాన్. సంవాదావధౌ శ్రీమోదీ అంతరిక్షక్షేత్రస్య నవోద్యమాన్ స్వప్రయత్నేషు నిరంతరతాం రక్షితుం అథ విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః చ ప్రతిభాః ఆకర్షితుం సమర్థం సుదృఢం అంతరిక్షక్షేత్రీయం పరితంత్రం నిర్మాతుం చ ప్రేరితవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః రూస్ దేశస్య ద్విదివసీయాయై ఆధికారికయాత్రయై మాస్కో నగరం ప్రాప్తవాన్. యాత్రావధౌ విదేశమంత్రి వ్యాపార ఆర్థిక వైజ్ఞానిక ప్రౌద్యోగిక సాంస్కృతిక సహయోగ చేత్యాదిషు విషయేషు భారత రూస్ అంతః ప్రశాసకీయ ఆయోగస్య 27వ అధివేశనస్య సహ అధ్యక్షతాం కరిష్యతి. అసౌ రూసస్య విదేశమంత్రిణా సర్గై లావ్రోవ్ ఇత్యనేన సహ అపి మేళనం కరిష్యతి. తథా క్షేత్రీయేషు వైశ్వికేషు చ విషయేషు విచారాణాం ఆదానం ప్రదానం కరిష్యతి. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః అద్యారభ్య అస్య మాసస్య 27 దినాంక పర్యంతం జాపానస్య చతుర్దివసీయ యాత్రాయాం భవిష్యతి. అసౌ టోక్యో నాగోయా ఒసాకా చేత్యేతేషాం స్థలానాం యాత్రాం కరిష్యతి. అథ చ జాపానం ప్రతి భారతస్య అద్యావధి బృహత్తమస్య వ్యాపార ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. అస్మిన్ ప్రతినిధిమండలే 200+ వ్యాపార ప్రతినిధయ సమ్మిళితాః సంతి. वाणिज्योद्योग मंत्रालयेन उक्तं यत् एषा यात्रा उभयोः देशयोः विशेष रणनीतिक वैश्विक सहमतिं प्रति विद्यमानं महत्वाकांक्षायाः व्यापकतां दर्शयति। इयं यात्रा तस्मिन् समये भवति यदा भारतं जापानं च व्यापार निवेश संबंधान् महत्वपूर्णतया सुदृढीकर्तुं प्रयतमानौ स्तः। ब्रिक्स क्रीडा मन्त्रिणाम् उपवेशनं ह्यः आन्ध्रप्रदेशस्य विशाखापत्तनं नगरे क्रीडा सम्बद्ध संयुक्त घोषणापत्रं सर्वसम्मत्या स्वीकरणेन सम्पन्ना। घोषणापत्रे सदस्य देशैः संवादेन पारस्परिक सम्मानेन अथ सर्वसमावेशभावेन क्रीडाक्षेत्रे सहयोगं सुदृढं कर्तुं स्वप्रतिबद्धता पुनरुक्ता। एतत् उपवेशनं अस्मिन् वर्षे भारतस्य ब्रिक्स अध्यक्षतायाः अन्तर्गतम् आयोजितम्। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्य आन्ध्रप्रदेशस्य एलुरु जनपदस्य मुसुनुरु ग्रामं गमिष्यति। स्वीय यात्रावधौ उपराष्ट्रपतिः मुसुनुरु ग्रामे भारतस्य प्रथमस्य अनुवांशिक रूपेण असंशोधितस्य उच्च विस्तार क्षमतायुक्तस्य पॉपकॉर्न मेज इत्यस्य संकर बीजस्य शुभारंभं करिष्यति। असौ कृषकेभ्यः सम्माननं प्रदास्यति तथा कृषि क्षेत्र संबंधान हितधारकान अन्यांच सहभागिनः संबोधयिष्यति। इति वार्ताः।
3: आकाशवाणी हैदराबाद केंद्रम जिला समाचार लेखा మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ మీకు అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
4: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆగస్టు 15న 20వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు డాక్టర్ కె కేశవరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఎం మనో చౌదరి, ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న కేశవరావు ప్రజల ఆకాంక్ష అనుగుణంగా సంక్షేమం అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతిని కేశవరావు ప్రసంగంలో వివరించారు. రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు దూలపల్లి ప్రాంతంలో బహదూర్పల్లి కోంపల్లి రోడ్డు విస్తరణ పనులను ఇటీవల పరిశీలించారు. పనుల్లో జాప్యానికి కారణాలు, భూసేకరణ సమస్యలు, ట్రాఫిక్ నిర్వహణ అంశాలను అధికారులతో సమీక్షించారు. అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు 76.46 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి సెప్టెంబర్ 30 నాటికి రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కోంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి పరిసర ప్రాంతాలకు ఈ రహదారి విస్తరణ కీలకంగా మారనుంది. ఉప్పల్ నియోజకవర్గంలో పౌర మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో క్షయవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. పీర్జాదిగూడ బోడుప్పల్ పోచారం మున్సిపాలిటీల పరిధిలోని 72 వార్డుల్లో ఇంటింటి క్రియాశీల కేసుల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాస్థ్య నగరం స్టీరింగ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. అనుమానితులను గుర్తించేందుకు పోర్టబుల్ ఛాతి ఎక్స్రే పరికరాలు, క్వాంటీ ప్లస్ స్క్రీనింగ్ విధానాన్ని ఉపయోగించి అవసరమైన వారికి తదుపరి నాట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. షామీర్పేట మండలం అంతాయిపల్లిలో జిల్లా సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మనో చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు కార్డులను అందజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,39,622 కొత్త రేషన్ కార్డుల ద్వారా లబ్దిదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని, ప్రతి నెల సుమారు 14 నుంచి 15,000 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ని మొబైల్ ద్వారా స్కాన్ చేసి కుటుంబ సభ్యుల వివరాలు, తీసుకున్న రేషన్ దుకాణం వివరాలను తెలుసుకునే సదుపాయం కల్పించారు. భౌతిక కార్డు లేకున్నా డిజిటల్ రేషన్ కార్డుతో సేవలు పొందే అవకాశం ఉండటం ఈ కార్యక్రమంలోని ప్రత్యేకత. జిల్లాలో రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత భూముల జాబితా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్షలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 511 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. అర్హత ఉన్న ప్రైవేటు భూముల యజమానులకు ఇబ్బందులు కలగకుండా కేసులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చర్యలు వేగవంతం కావడంతో ఒకే రోజు జిల్లాలో 30 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ మను చౌదరి మేడ్చల్ మండలంలోని సబ్ రిజిస్ట్రార్ తహసీల్దార్ కార్యాలయాలను పరిశీలించారు. ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే సమయానికే 22A సమస్యకు సంబంధించిన క్లియరెన్స్ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. తహసీల్దార్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న జాబితాలను సర్వే నంబర్ల వారీగా సరిచూసి లింక్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేయాలని, ముఖ్యంగా యుఎల్సి కేసుల్లో ప్రత్యేక శ్రద్దతో త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విస్తృత స్థాయిలో కొనసాగుతోంది. సవరణ ప్రక్రియ ప్రారంభ సమయంలో జిల్లాలో మొత్తం 29,79,130 మంది ఓటర్లు ఉండగా ఆగస్టు 10 నాటికి 19,01,328 ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరించి డిజిటలైజ్ చేశారు. ఇది మొత్తం ఓటర్లలో 63.82%. వేగవంతమైన పఠనీకరణ, వలసలు, చిరునామా మార్పులు, డూప్లికేట్ నమోదులు వంటి అంశాల నేపథ్యంలో ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా తీర్చిదిద్దేందుకు ఎన్నికల యంత్రాంగం ఇంటింటి పరిశీలన, డిజిటలైజేషన్ ప్రక్రియలను చేపట్టింది. మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటల రాజేందర్ జిల్లా విద్య, క్రీడా, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావించారు. రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు ఉపయోగపడే ఆడిటోరియం ఏర్పాటు చేయాలని లోక్సభలో Rule 377 కింద కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రామంతపూర్, మేడ్చల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖేలో ఇండియా పథకం కింద క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
3: ఇంతవరకు శ్రీ ఎంవీఆర్ శర్మ అందించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే సాగర్ నాయకత్వంతో ఈరోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు, సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అర్థం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500కు పైగా ప్రముఖ జాపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడన్ రెన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్తో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమావేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం, వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మంత్రోవ్ తో కలిసి ఆయన భారత్ రష్యా వాణిజ్య ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు పోలీసు బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. ICMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్లు 2020 నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ICMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NGT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NGT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణుల సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NGT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ది ఢిల్లీ కళా ఫెస్టివల్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ కు చెందిన పారిజాత హరణంకియా నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూలల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ, సంస్కృతి, నృత్యం, సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనేక విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
6: महापुरुष श्रीमंत शंकरदेव ने भारत में एक संस्कार लाने के लिए जो भी उन्होंने कदम उठाई है, कला संस्कृति की द्वारा, नित्य गीत की द्वारा, इसके वजह से आज हम 21वीं शादी में दुनिया में अपना मर्यादा पूर्वक परिचय बनाने में हम सफल हुई है।
5: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన

0: సాంస్కృతిక సంప్రదాయాల కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఇవాళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్ తిరిగి రావడంతో ముగిసింది. కజాఖ్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో పునః ప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్, సరణ్ జైన్ క్రీజ్లో అజయంగా నిలిచారు. దేవ్దత్ పడికల్ వరుసగా 2 టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్విన్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ రెండో రౌండ్ చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్ర నాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో రెండో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ రెండో రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

0: నాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా వినండి తస్వ కథానిక. మీకు అందించేవారు శ్రీ సాగర్ల సత్తయ్య.
1: తస్వ. ఓరి పరశురావులు, ఏమన్నా షికారు తగిలిందా? అల్లుడొచ్చిండు, కౌజు పిట్టలు కావాలి, దొరికితే నాకే ఇచ్చిపో అన్నాడు వెంకటరెడ్డి కౌజుల షికారు చేసే పరశురాములతో. పరశురాముడు గ్రామాల్లో తిరిగి కథలు చెప్పే సంచార జాతికి చెందిన యువకుడు. ఏటేటా ఊర్లోకి వస్తుంటారు కాబట్టి గ్రామస్తులకు వాళ్ళ పేర్లతో

అంబటాల సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది.

జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పేపర్ కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. ప్రతిరోజు పుస్తకంలోని పేజీలను తిరిగేసినప్పుడు కొత్త పాటల్ని నేర్చుకుంటాము. అట్లనే జీవితంలోని ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటాం. మీకు జీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలను ప్రసంగాల రూపంలో, ముచ్చట్ల రూపంలో వినిపిస్తుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.5.

2.2 మనస్సు నిండా ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం, యోగం యొక్క ప్రక్రియ అంటే యోగ శిక్షకులు లింగముత్యం ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ అక్షర వాచస్పతి దాశరథి, కవి రచయిత చిందమాషన్న ప్రసంగం. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 44వ భాగం. అంశం ప్రతాపరుద్ర చరిత్ర. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం ద్వాదశి సోమవారం. వాతావరణ సూచన. ఆకాశం మేఘావృతమై ఉండి వానబడే అవకాశం ఉంది. గాలిలో తేమ 89% ఉండొచ్చు. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మీ మనస్సును హాయిని ప్రశాంతతను కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడు విందాం.

0: నా పేరు డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్టు సోయచుకులు ప్రధానంగా సమస్య ఏమైందంటే కాండమీగ సమస్య అనేది అధికంగా అయిపోతుంది. కాండమీగ, కాండం తొలిచే పొరుగుతో పాటు తెల్లదోమ, తెల్లదోమ ఉధృతి కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీని ప్రధానంగా ఏంటంటే కాండమీగ ఏంటంటే పంట వేసిన 15 రోజుల నుండి పంట చివరి దాకా ఉంటది. సో మనకు మొదట విత్తిన 20 నుంచి 25 రోజుల లోపు బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమిడాక్రోపిడ్ అనే మందు దొరుకుతుంది కాంబినేషన్ లో. దాన్ని 1.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదా మనకు 0.4 మిల్లీలీటర్ల థైమెథాక్సిమ్ ప్లస్ లాంబ్డా సైహలోత్రిన్ అనే మందు దొరుకుతుంది. దీన్ని మనం 1 లీటర్ నీటికి సరిపోయేటట్టు కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనం కాండ ఈగను మొదటి దశలోనే అరికట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం కాండం తొలిచి పొరుగు కూడా మనం ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ లో ఈ మందులతో పాటు క్లోరాంథ్రినిప్రోల్ ప్లస్ లాంబ్డా సైహలోత్రిన్ అనే మందు దొరుకుతుంది. దాన్ని కూడా పిచికారి చేసుకున్నట్లయితే కాండం ఈగ ప్లస్ కాండం తొలిచి పొరుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీనికి తోడు మళ్ళీ తెల్లదోమ. తెల్లదోమ ఏంటంటే మనకు ఈ మధ్యకాలంలో చాలా తీవ్రత పెరిగింది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే పల్లాకు తెగులు అనేది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని నివారించడానికి 1 ఎకరానికి 10 యెల్లో స్టిక్కీ కార్డ్స్ అంటాం. ఇది ఎకరానికి సరిపోయేటట్టు పెట్టుకుని కొద్ది అదుపు చేయవచ్చు. అదే విధంగా 0.2 గ్రాములు ఎస్టామిప్రైడ్ 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసినట్లయితే అదుపు చేయవచ్చు. ఒకవేళ ఉధృతి మరీ ఎక్కువగా ఉందనుకోండి 1 మిల్లీలీటర్ల డైఫెన్థూరియాన్ అనే మందు దొరుకుతుంది. దాన్ని 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసినట్లయితే మన తెల్లదోమ యొక్క ఉధృతిని అదుపు చేసి పల్లాకు తెగులను కూడా అరికట్టవచ్చు. మరి ఈ విధంగా రోగాల విషయానికి వచ్చేటప్పటికి మనకు ప్రధానంగా సమస్య ఏంటంటే పాడ్ బ్లైట్ తెగులు, అంటే కాయకొల్లు తెగులు. మన పంట అయితే ఎప్పుడైతే కాయ నుండి గింజలు ఫిల్ అయ్యేటప్పుడు అధిక వర్షాలు పడ్డాయి అనుకోండి, అప్పుడు కాయకొల్లు తెగులు అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణకు ఏంటంటే 2.5 గ్రాముల టెబుకోనజోల్ ప్లస్ సల్ఫర్ కాంబినేషన్ లో మందు దొరుకుతుంది. దీన్ని 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారి చేసుకోవాలి. లేదా 1 మిల్లీలీటర్ల ప్రాపికోనజోల్ అనే మందు దొరుకుతుంది. దీన్ని పిచికారి చేసినా కూడా మన ఈ సంబంధించిన రోగాన్ని అదుపు చేసుకోవచ్చు.
1: చీడపీడల నివారణ. సోయా పంటలో చీడపీడల నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి చెప్పిన సలహా అది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. ఇలా చూసినట్టయితే ఉద్యమకారుడు రాజ్గురు, సాహితీవేత్త తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్య, ఇంకా భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్న జయంతి. భారత స్వాతంత్ర సమర యోధుడు, ఉద్యమకారుడు హరిశివరామ్ రాజ్గురు జయంతి ఇయ్యల. ఈయన భగత్ సింగ్, సుఖ్దేవ్ల సహచరునిగా గుర్తింపు పొందినరు. 1928 సంవత్సరంలో లాలా లజపతిరాయి మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగ తీర్చుకోతందుకు ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జేపీ శాండర్స్ను హతమార్చినందుకు గాను 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్దేవ్లతో పాటు రాజ్గురును కూడా ఉరితీసిండ్రు. ఇక ఈయన ఎక్కడ పుట్టిరంటే 1988 సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున కేద్ వద్ద పార్వతీదేవి హరినారాయణ దంపతులకు రాజ్గురు జన్మించిండ్రు. వీరు ఖేద్ వద్ద ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఆ తర్వాత పూణేలో హైస్కూల్ విద్యను చదువుకున్నారు. రాజ్గురు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులు. వీరు బ్రిటిష్ పాలన నుండి భారతదేశం ఏ విధంగానైనా విముక్తి పొందాలని కోరుకున్నారు. రాజ్గురు భగత్ సింగ్, సుఖ్దేవుల సహోద్యోగులు అయ్యారు. 1928లో లాహోర్లో బ్రిటిష్ పోలీస్ అధికారి జేపీ సాండర్స్ హత్యలో పాల్గొన్నారు.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్న

अकरोतम प्रवरम मुनीनाम प्राञ्जलिराणतोऽस्मि। ఈ విధంగా యోగము అనేటువంటి ప్రక్రియలో మనిషి యొక్క లక్ష్యమైనటువంటి ఉన్నత స్థితికి చేరుకోవడం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, మరి దీన్ని సాధించి మనం చివరికి పొందేది ఏమిటి అంటే అసలు పొందేది ఏమిటి ఉండదు. అంటే మనం ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికి చేరుకోవడం, ఏ భగవంతుని యొక్క పరమాత్మ తత్వం నుంచి ఈ ఆత్మ వేరైపోయి ఒక చిన్న ఆత్మగా మనిషి శరీరంలో ప్రవేశించి వచ్చిందో అలా భగవంతుని యొక్క స్వరూపమే. ప్రతి వ్యక్తి కూడా భగవంతుని యొక్క స్వరూపమే. అందుకనే మన యొక్క శాస్త్రాల్లో ఆత్మవత్ సర్వభూతాని అని చెప్పారు. ఈ ఆత్మవత్ సర్వభూతాని అనేటువంటి తత్వము రాయి, రప్ప, చెట్టు, పుట్ట, మనిషి, జంతువులు, పక్షులు, పశువులు అన్నిట్లో కూడా ఒకే ఆత్మతత్వం ఉంటుంది. ఆత్మతత్వాన్ని అనేటువంటిదే ఆత్మ సాక్షాత్కార యోగం. ఈ యొక్క జంతువులు మిగతా అన్నీ కూడా ఈ యోగాన్ని అభ్యాసం చేయలేవు, కానీ మనిషికి మాత్రమే ఈ యొక్క యోగాన్ని అభ్యాసం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సైన్స్ ప్రకారం మనం గమనించినట్లయితే మనిషి కూడా ఒక జంతువే, కానీ మనిషి శ్రేష్టమైనటువంటి జంతువు. అందుకనే ఏమంటారంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్తుంటారు. 84 లక్షల ఇతర జన్మలు పొందిన తర్వాత చిట్ట చివరికి మనం మనిషి యొక్క జన్మను పొందుతాము అనేటటువంటి ఒక విషయము మన యొక్క శాస్త్రాలలో ఉంది. ఆ విధంగా ఈ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే అనేక తుచ్చమైనటువంటి జన్మలు పొందిన తర్వాత మనం ఈ యొక్క మానవ జన్మ పొందాము కాబట్టి ఈ మానవ జన్మను పొందిన తర్వాత దీనికంటే ఉన్నతమైనటువంటి జన్మనే పొందాలి, కానీ దానికంటే కిందిరి జన్మను మనం పొందకూడదు. అలా పొందకూడనటువంటి స్థితి మనకు కావాలంటే అది యోగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అలా యోగ అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో, కలయిక, కూడిక అనేటటువంటి ఈ ప్రక్రియను మనం నిరంతరం గనక అభ్యాసం చేస్తూ ఉంటే దాని ద్వారా మన యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, మీరు ఈ యోగ ప్రక్రియను సాధించడానికి ఇంకా పుస్తక పఠనం అనేటటువంటి ఒకటి చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఎప్పుడైతే మంచి విషయాల్ని చదువుతూ ఉంటామో, మంచి విషయాల్ని మాట్లాడుతూ ఉంటామో, మంచి ఆలోచనలు చేస్తూ ఉంటామో, తద్వారా మంచిని మనం సాధించగలుగుతాం. అందుకనే ఒక శ్లోకంలో చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే ఈ జీవితానికి ముక్తి అనేది లభించాలి. మరి దేనివల్ల సాధ్యమవుతుంటే సత్సంగం వల్ల సాధించవచ్చు. అంటే మంచి సాంగత్యం, మంచి స్నేహం ఉండాలి, మనల్ని చెడగొట్టినటువంటి స్నేహం ఉండాలి. దాని ద్వారా నిస్సంగత్వము, ఏమీ లేనటువంటి స్థితి వస్తుంది. నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం వస్తుంది. అంటే మోహము అంటే ఏదైనా ఒక విషయం మీద అత్యాశ ఉండడం, అలా ఉండకూడదు. కాబట్టి ఆ నిర్మోహత్వము అనేటువంటి స్థితి దీనివల్ల వస్తుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం, ఈ నిర్మోహత్వం నుంచి నిశ్చలంగా ఉండేటువంటి తత్వము మనిషికి వస్తుంది. ఆ నిశ్చలతత్వమే చిట్ట చివరికి జీవన్ముక్తికి సోపానమవుతుంది. కాబట్టి ఈ యొక్క యోగము అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో మనిషి యొక్క జీవితంలో చాలా ఉన్నత స్థితిని చేకూర్చేటటువంటి ప్రక్రియ. దీనికోసం యోగులు కావాలంటే మనమంతా కూడా ముక్కు మూసుకొని అడవిలోకి వెళ్ళి తపస్సు చేయవలసినటువంటి అవసరము లేదు, లేదా సంసారాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని అన్నిటినీ కూడా వదిలిపెట్టేసి మనం అడవిలోకి వెళ్ళే లేదా కాషాయ వస్త్రాలు వేసుకునో దాన్ని సాధించవలసిన అవసరము లేదు. మనము ఈ యొక్క నిత్య వ్యవహారిక కార్యక్రమాల్లో మనం పాల్గొంటూనే దాని ద్వారా యోగంలో ఉన్నటువంటి ప్రక్రియల్ని మనం అభ్యాసం చేస్తూ ఉంటే చాలా గొప్ప యోగిగా మనం మారవచ్చు. రమణ మహర్షి గురించి మనం విని ఉంటాం. రమణ మహర్షి దాదాపు 60 సంవత్సరాలు తన జీవితంలో మౌనంగానే యోగం చేశారు, ఏం కూడా మాట్లాడకుండా యోగం చేశారు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహాపురుషులందరూ కూడా, గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా రమణ మహర్షి యొక్క పాదాల దగ్గరకు వచ్చారు. ఆయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోయేటటువంటి వారు, పలక మీద రాసి చూపించేవారు అంతే. అలాంటి యోగులు ఈరోజు సమాజంలో చాలా గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. సత్యసాయిబాబా కూడా కావచ్చు, అతను కూడా తన యొక్క జీవితంలో చాలా ఉన్నతమైన యోగాన్ని అభ్యాసం చేశాడు, ప్రపంచ దేశాల యొక్క దృష్టిని ఆకర్షించాడు. షిర్డి సాయిబాబా కావచ్చు, ఈరోజు కేరళలో ఉన్నటువంటి మాత అమృతానందమయ్య అనేటువంటి ఒక చిన్న గొప్ప మాతాజీ, ఒక చిన్న కులంలో, బెస్త కులంలో పుట్టినటువంటి ఆమె తన యొక్క యోగం ద్వారా భగవాన్ శ్రీకృష్ణుని దర్శించి ఈరోజు

ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేస్తున్నది. అదేవిధంగా స్వామి వివేకానంద చికాగో మహాసభలకు వెళ్లే ముందు మన యొక్క భారతదేశానికి కింది భాగమైనటువంటి రామేశ్వరం వద్ద సముద్రం మధ్యలోకి వెళ్లి, సముద్రంలోకి ఈత కొట్టుకుంటూ వెళ్లి, సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక దేవీ పాదశిల అనేటటువంటి ఆ శిల మీద 3 రోజుల పాటు ధ్యానం చేశారు స్వామీజీ. 1882 సంవత్సరం డిసెంబర్ 24, 25, 26 ఈ 3 తేదీలలో స్వామి వివేకానంద 3 రోజుల పాటు తీవ్రమైనటువంటి ధ్యానాన్ని చేశారు. అలా ధ్యానంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందినటువంటి స్వామి వివేకానంద చికాగో మహాసభలకు వెళ్లి తన యొక్క ఉపన్యాసం ద్వారా ప్రపంచాన్ని తన యొక్క పాదాల దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు. అది కేవలం అతని యొక్క యోగా శక్తి ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఆ రోజు భారతదేశం బానిస దేశంగా ఉంటున్నప్పుడు అసలు అతని యొక్క ఉపన్యాసాలని మొట్టమొదలు తెలియనటువంటి వాళ్ళు వినాలంటే అతన్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఒక బానిస దేశం నుంచి వచ్చినటువంటి బానిస ఉపన్యాసం చెప్తే మేమెందుకు వినాలి అనేటువంటి విషయాన్ని అతని ఎగతాళి చేశారు. కానీ అతని యొక్క యోగా శక్తి కారణంగా, అతని యొక్క ఉపన్యాసాన్ని విన్నటువంటి కారణంగా చాలా ఉన్నతమైనటువంటి భావాల్ని, అనేకమైన రాజయోగము, భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, మనిషి యొక్క జన్మ యొక్క లక్ష్యం ఏమిటి, ఎలా జీవించాలి, ఎలా వ్యవహరించాలి, దేన్ని చేరుకోవాలి అనేటువంటి విషయాల్లో అన్ని విషయాల మీద సమగ్రమైనటువంటి దృష్టి స్వామి వివేకానంద తన యొక్క జీవితంలో ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన కారణంగా స్వామి వివేకానంద ఉన్నతమైనటువంటి యోగాన్ని అభ్యాసం చేశారు. అలా చేసినటువంటి స్వామి వివేకానంద ప్రపంచ దేశాల యొక్క దృష్టిని ఆకర్షించారు. అలా ఆకర్షించి ప్రపంచంలో ఒక యువ కిరీటం లాగా, ఈరోజు సమాజంలో ప్రతి యువత కూడా ఎవరు ఆదర్శం అంటే స్వామి వివేకానంద ఆదర్శం అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అలా స్వామి వివేకానంద ఒక ఉన్నతమైనటువంటి యోగాన్ని అభ్యాసం చేసిన కారణంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్లారు. ప్రపంచ దేశాలని తన యొక్క పాదాల దగ్గరికి తీసుకొచ్చి భారత మాత యొక్క వైభవాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేటట్టుగా ది హిందూ మాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి గొప్ప బిరుదును స్వామి వివేకానంద పొందాడంటే అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి యోగం ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. కాబట్టి యోగం యొక్క శక్తి సమాజంలో ఇంత ఉంది కాబట్టి మనం కూడా, అందరం కూడా యోగిగా మారడానికి ప్రయత్నం చేయాలి. శ్రీ భగవానుడు కూడా చిట్ట చివరికి అర్జునుడికి ఒకటే మాట చెప్పాడు, తస్మాద్ యోగి భవార్జున అని చెప్పాడు. అంటే ఓ అర్జున, నువ్వు యోగివి కమ్ము అని చెప్పాడు. అర్జునుడు అంటే కేవలం అర్జునుడికి చెప్పినటువంటి విషయమే కాదు, అది మనందరం కూడా అర్జునులం, అటువంటి వాళ్ళమే. కాబట్టి మనమందరం కూడా యోగులం కావాలి, యోగలో తరించాలి, యోగిగా జీవించాలి, యోగంలో సాధించాలి. అలా యోగమే రక్ష, యోగమే మనందరికీ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి మనకు ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగా మనమందరం కూడా శ్రీ భగవానుడు చెప్పినట్టుగా యోగిగా మారడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః.

0: యోగమనే అదృష్టం. యోగం యొక్క ప్రక్రియ అంటే యోగా శిక్షకులు ఉల్లింగముత్యం. ప్రసంగం అది.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బొరద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అయినటువంటి దాశరథి రంగాచార్య జయంతి ఇయ్యాల. వీరు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం చిన్నగూడూరులో 24 ఆగస్టు 1928 జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధ పోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథ పాలకునిగా పనిచేసిండ్రు. సాయుధ పోరాటం ముగిశాక సికింద్రాబాద్ పురపాలక కార్పొరేషన్లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగ విరమణ చేసిండ్రు. మరి వీరి జయంతి సందర్భంగా తెలంగాణ అక్షర వాచస్పతి దాశరథి కవి రచయిత చిందం ఆసన్న ప్రసంగం ఇప్పుడిందాం.
3: తెలంగాణకు ఒక మహోన్నతమైన చరిత్ర ఉన్నది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కళ్ళారా చూసిన సాహితీ యోధుడు అక్షర వాచస్పతి డాక్టర్ రంగాచార్య జీవితం భిన్న వైరుధ్యాల నిలయం. ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి మార్క్సిజం, సాంప్రదాయం ఆయనలో ఒక్కటైపోతాయి. అతను విప్లవ శక్తికి ప్రతీక. అతని జీవితమే ఉద్యమం, ఉద్యమమే ఆయన జీవితం. రంగాచార్య మార్క్సిజాన్ని ఎంతగా ప్రేమిస్తారో సంప్రదాయాన్ని అంతగా ఇష్టపడతారు. అద్భుతమైన నవలలు అందించి తెలుగు సాహిత్యాన్ని ఎంతో సుసంపన్నం చేసిన రంగాచార్య అదే చేత్తో రామాయణ, భారత, భాగవతాలు, వేదాలు, ఉపనిషత్తులు తెలుగు జాతికి తేట తెలుగు వచనంలో అందించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం. దాశరథి రంగాచార్య స్వాతంత్ర సమరయోధుడిగా, అక్షర వాచస్పతిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినారు. డాక్టర్ దాశరథి రంగాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 24/8/1928 జన్మించారు. తల్లి వెంకటమ్మ, తండ్రి దాశరథి వెంకటాచార్యులు. వీరికి 2వ సంతానంగా రంగాచార్య జన్మించారు. మొదటి సంతానం అందరికీ విదితమే. దాశరథి కృష్ణమాచార్యులు జగమెరిగిన మహాకవి. తల్లిదండ్రులు శ్రీరంగ యాత్ర చేసిన తర్వాత జన్మించడం వల్ల రంగడు అని పేరు పెట్టారు. రంగాచార్యకు ఉపనయనం చేసి రామశబ్దంతో విద్యాభ్యాసం ప్రారంభించారు. వీధి బడిలో చేర్పించారు. పెద్ద బాలశిక్ష పూర్తయ్యాక 1-2 వాచకాలు పూర్తి చేయకుండానే 3వ వాచకం పూర్తి చేశారు. అయితే ఆయన చదువుతున్న బడి మూతబడింది. దాంతో రంగాచార్య కూడా ఆధునిక విద్య వైపు మళ్ళారు. 2 నెలల్లోనే ఉర్దూ నేర్చుకుని 2 తరగతులు పూర్తి చేశారు. ప్రభుత్వ మదర్సాలో 3వ తరగతిలో చేరారు. అలా అష్టకష్టాలు పడుతూ మెట్రికులేషన్ ఉత్తీర్ణులైన రంగాచార్య 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. 1 రెవెన్యూ ఇన్స్పెక్టర్, 2 టీచర్ ఉద్యోగం. 2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే ఆ కాలంలో ఉపాధ్యాయులు మాత్రమే ప్రైవేటుగా పరీక్షలు రాసే అవకాశం ఉండేది. బిఏ డిగ్రీ సాధించాలనే ఉద్దేశంతో రంగాచార్య టీచర్ ఉద్యోగంలో చేరారు. మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి. అప్పటికి రంగాచార్య తప్ప టీచర్లంతా ఉర్దూ మీడియం వారే. యువకుడైన రంగాచార్య ఎక్కువ క్లాసులు తీసుకునేవారు. రాత్రిళ్లు సైతం పిల్లల్ని చదివించడంతో తల్లిదండ్రులకు ఈయనపై అభిమానం ఏర్పడింది. ఇక పెళ్లి విషయానికొస్తే, చదువు విషయంలో లాగే పిల్లల పెళ్లి విషయంలో కూడా సంప్రదాయానికి ఎదురీదారు వీరి నాన్నగారు. ఆ రోజుల్లో పెళ్లికి ముందు పిల్లలు చూసుకోవడం ఆచారం కాదు. కాని వెంకటాచార్యులు తన పిల్లలకి నచ్చిన అమ్మాయినే చేయాలనుకున్నారు. కొన్ని ఒడిదొడుకుల మధ్య దాశరథి రంగాచార్యకు సికింద్రాబాద్కు చెందిన కమలమ్మతో వివాహం జరిపించారు. ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీపై వెళ్లి అక్కడ అభివృద్ధి చేసి తానేంటో నిరూపించుకున్నాడు. రంగాచార్య ఎక్కడ పనిచేసినా హరిజనుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. హరిజన విద్యార్థులను చాలా మందిని పాఠశాలలో చేర్పించారు. అలాంటి సందర్భంలో సనాతన నుంచి ఆటంకం కాని హరిజనుల నుంచి అడ్డంకులు కాని ఏమీ ఎదురుకాలేదంటారు రంగాచార్య. తర్వాతి కాలంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగు అనువాదకుడిగా రెండో ఉద్యోగం పొందారు. టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో కొనసాగుతున్న కాలంలో ఉద్యోగులను ఏకం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ సర్వీసెస్ అసోసియేషన్ పేరుతో ఒక యూనియన్ ను రిజిస్టర్ చేయించారు. 1963-64లో డిఏ అమలు కోసం జరిపిన సమ్మె విజయం కావడంతో వీరి సంఘానికి మంచి గుర్తింపు వచ్చింది. ఒకసారి అటెండర్ పై కౌన్సిలర్ చేయి చేసుకున్నాడు. అప్పుడు పెండౌన్ సమ్మె చేయించి కౌన్సిలర్ చేత అటెండర్ కు క్షమాపణ చెప్పించారు. దీంతో యూనియన్ ఉద్యోగుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ విజయాలతో స్ఫూర్తి పొందిన రంగాచార్య యూనియన్ కు చెందిన అనేక పదవులు అలంకరించినప్పటికీ సాహిత్య కృషి కుంటుపడుతుందన్న ఉద్దేశంతో కొన్ని పదవులను నిరాకరించారు. అభ్యుదయ రచయితల సంఘం పునరుద్ధరణకు మొదట హైదరాబాద్ నగరం అరసంతో ప్రారంభించారు. దానికి రంగాచార్య అధ్యక్షులు. 2 ఏళ్లపాటు కృషి చేశారు. అరసం ప్రథమ మహాసభలు హైదరాబాద్లో నిర్వహించారు. కొత్తవారు రాసిన కథలను కెరటాలు అనే కథల సంపుటితో ప్రచురించారు. యువకులు రాసిన వ్యాసాలను కలంబొమ్మలు పేరుతో 1973లో పుస్తకంగా వెలువరించారు. ఒకవైపు సాహిత్య సేవ చేస్తూనే సాహిత్య పరిశోధనలు కూడా చేశారు. సాహితీ క్షేత్రంలో రంగాచార్య ప్రయాణం ఇంతింతై అన్నట్టుగా సాగింది. జాతి ఉన్నంతకాలం నిలిచి ఉండే సాహిత్యాన్ని సృష్టించారు రంగాచార్య. ఒక జీవితకాలంలో ఏ రచయిత అందుకోలేని స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రచనలు పరిశోధనలు స్వీకరించడం సహజమే. రంగాచార్య రచనలపై 4 PhDలు 1 MPhil పరిశోధనలు జరిగాయి. వాటిలో ఎంఫిల్ మినహా మిగతా 4 PhD పరిశోధనా గ్రంథాలు ముద్రితమయ్యాయి. ఇక సాహిత్య జీవితానికొస్తే రంగాచార్య మొత్తం 9 నవలలు రచించారు. అవి చిల్లర దేవుళ్ళు, మోదుగపూలు, జనపదం, మాయాజలతారు, రానున్నది ఏది నిజం, పావని, మానవత, శరతల్పం, అమృతంగమయ. వీటిలో 3 నవలలు తెలంగాణ జనజీవితానికులను చిత్రించిన పీరియాడికల్ నవలలుగా గుర్తింపు పొందాయి. రచనాపరంగా 2 నవల మాయాజలతారు. చిల్లర దేవులు నవలలో సాయుధ పోరాటం ముందు పరిస్థితులు, మోదుగపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు జనపదంలో అక్షరీకరించారు. సాయుధ పోరాట యోధులుగా, సాహితీవేత్తలుగా వట్టికోట ఆళ్వారు స్వామికి రంగాచార్యులకు సాన్నిహిత్యం ఉండేది. రంగాచార్యులు రాసిన చిల్లర దేవులు నవలను సినిమాగా తీశారు. టి మాధవరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పలు భాషల్లోకి అనువాదమైంది. రేడియో నాటకంగా ప్రసారమై బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్ చేసినటువంటి మహాకవి దాశరథి రంగాచార్య తెలంగాణ ప్రాంత చారిత్రక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ జీవనయానం వంటి సాహిత్యంపై, మన సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలని అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించుకున్నాడు. రంగాచార్య చిల్లర దేవుళ్లకు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. మహాభారతాన్ని సులభ వచనంగా రచించినందువల్ల ఆయనకు అభినవ వ్యాసుడు బిరుదును ప్రదానం చేశారు. వేదానువాదం, ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో రంగాచార్యులకు విశేషమైన సత్కారాలు, సన్మానాలు కూడా జరిగాయి. అదేవిధంగా సాంప్రదాయ సాహిత్యంలో శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భాగవతము, సీతాచరితం, భారత సూక్తం కూడా రచించారు. ఈ భారత సూక్తం 1985-86 సంవత్సరాల్లో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికకు 58 వారాల పాటు వరుసగా భారత సూక్తం రాశారు రంగాచార్య. అది మహాభారతంలోని ఎంపిక చేసిన పద్యాల వివరణ. అనుపమనియమాన్వితులై అనూన దక్షిణలగ్రతు

0: ఎత్తులై యను నదక్షిణల గ్రతు సహస్రంబులు చేసిన వారి కంటే నక్రోధనుడగరం బదికుడన్రుతత్వ విదిగ్నుల్. ఎంతో నియమనిష్టతో అపారమైన దక్షిణలిచ్చి వేల కొలది యజ్ఞాలు చేసిన వారి కంటే కోపం లేనివాడే గొప్పవాడని పెద్దలు నిర్ణయించారని పద్యభావం. మనమున ప్రియంబను హితమును బద్యము దద్యమున మోగ మధురంబును పరిమితమును నగుపతి కొనరగ బలుకున్నది ధర్మయుతముగన బలన్. సభలో మాట్లాడే మాట కొద్దిగా ఉండాలి, ధర్మాన్ని తప్పకుండా మాట్లాడాలి అనేది భావం. ఇలా రంగాచార్య అందించిన భారత సూక్తాలు లోకంలోని భిన్న విషయాలను చర్చిస్తాయి. అదేవిధంగా శ్రీ మహాభారతము రంగాచార్య 1982లో ప్రారంభించారు, కొన్ని కారణాల వల్ల ఆపేసి మళ్ళీ 92లో ప్రారంభించి 93లో పూర్తి చేయడం జరిగింది. ఇవే కాకుండా హరివంశము, శ్రీమద్ భగవద్గీతలను కూడా రచించారు. తిరుప్పావై, గోదాదేవి అమృతోపమ సృజన ఇలా సాంప్రదాయ సాహిత్యాన్ని అత్యంత మనోహరంగా రచించారు. వేదానువాదము, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, వేద పరిచయ గ్రంథాలు మొదలగు వేదవాంగ్మయాన్ని కూడా రచించారు. ఇవే కాకుండా జీవనయానంలో అతని జీవితమే కాదు, 7 దశాబ్దాల తెలుగు జాతి జీవన చిత్రణ ఉంది. ఇక యాత్రా జీవనంలో రంగాచార్యకు యాత్ర అంటే చాలా ఇష్టం. భారతదేశ ప్రధాన క్షేత్రాలన్నీ దర్శించారు రంగాచార్య దంపతులు. వారి యొక్క అనుభవాలను ఆత్మకథగా యాత్రా జీవనం పేరుతో రచించారు. మహర్షి త్రయం బుద్ధుడు, శంకరాచార్యులు, రామానుజాచార్యుల జీవితాలను తన శైలిలో రచించారు. ప్రేమ్చంద్ జీవిత సాహిత్యం, నల్లనాగుల కథలు కాకుండా మానస కవిత పేరుతో కొన్ని కవితలు కూడా రాశారు. నెలలు నిండితే బిడ్డ, గుండె నిండితే కవిత అంటారు రంగాచార్య. నా కవితకు శ్రోతలు కావాలి, మల్లెల మనసుల వారు కావాలి, ఎల్లలు ఎరగని వారు కావాలి, చందనం అందుకొన గలారు కావాలి, మందానిలం వంటి వారు కావాలి, కవితా పరిమళం ఆస్వాదించగలారు కావాలి, నా కవితకు శ్రోతలు కావాలి అంటూ తన వచన కవిత్వని అద్భుతంగా ఆవిష్కరించారు దాశరథి రంగాచార్య. ఇక జనరంగ శతకము, రంగాచార్య ఆఫీస్కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు లోకల్ రైల్లో ప్రయాణించేవారు. ఆ ప్రయాణంలో ప్రజల పలుకులు, వారి వాక్యాలు రంగాచార్యను ఆకర్షించాయి. అలాంటి జనవాక్యాలే జనరంగ శతకమయ్యాయి. జనవాక్యాలు ప్రజల హృదయాలకు అత్తుకోవాలంటే గద్యం కన్నా పద్యం సులభమైన మార్గంగా రంగాచార్య గుర్తించారు. అలా జనవాక్యాలను శతక రూపంలో 101 ఆటవెలది పద్యాల్లో అందించారు. ఈ పుస్తకాన్ని ఏడుకొండల స్వామికి అంకితమిచ్చారు.
1: లంచమిచ్చువాడు లక్షలాజించెను ధనము లేని వాని దర్పమనగే,

0: మార్చెను. తింట ఉంట పంట తిరుగుచుంట నరుడు కూడా ఒక మరగానే తిరిగేరా విశ్వజనుల వాణి వినరంగా అనే మకుటంతో అద్భుతమైన శతకాన్ని రచించారు. ఇంకా అభిజ్ఞాత శాకుంతలం, శతాబ్ది, పత్రికా రచనలు, వ్యాసాలు, దేహదాసు ఉత్తరాలు, బాలల రచనలు చేశారు. రణభేరి, సమర కవితా సంకలనం, రణరంగం సమర కవితా సంకలనం కూడా రచించారు. ఇంగ్లీషు ఉర్దూ అనువాదాలలో దేవుని పేరిట, తెలుగు అఫ్సానే, ఉర్దూ మధిర, ఉమ్రావ్ జాన్ ఆదా, కేదారము లాంటి వాటినన్నిటి కూడా అనువాదం చేశారు రంగాచార్య. దాశరథి రంగాచార్యుల గురించి ఎంత చెప్పినా తక్కువే. భిన్నమైన కోణాలను స్పృశిస్తూ సాగిన ఆయన రచనా వ్యాసంగం ఒకవైపైతే సాయుధ పోరాటాలు, విప్లవ ఉద్యమాలు ఆయన జీవితంలో మరపురాని మధురానుభూతులుగా మిగిలిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం అంటే మన తెలుగు సాహిత్యాన్ని దర్శించుకున్నట్లే.
1: తెలంగాణ అక్షర వాచస్పతి దాశరథి, కవి రచయిత చిందం ఆశన్న ప్రసంగం. అది
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 44వ భాగం.
6: మొదటి తెలుగు చరిత్రకారుడు. ఖగోళ శాస్త్రం మొదలుకొని కామశాస్త్రం వరకు అన్ని శాస్త్ర సాహిత్య ప్రక్రియలలో మౌలికము ప్రామాణికములైన రచనలు చేసిన ప్రాచీన భారతీయులు. కారణం ఏదైనా శాస్త్ర నిబద్ధమైన ప్రామాణికమైన చరిత్ర రచన మాత్రం చేయలేదు. ముస్లిములైన అరబ్బులు క్రీస్తు శకం 712లో సింధు దండయాత్రతో భారతదేశంలో అడుగుపెట్టేంత వరకు మనం తెలుసుకోగలిగిన ప్రాచీన భారతదేశ చరిత్ర మతవాంగ్మయమైన పురాణాల్లో, బౌద్ధ జైన మత గ్రంథాల్లో, కౌల కావ్య పీఠికల్లో ఇమిడి గడ్డివామిలో సూదివలే వెలికి తీయవలసిన విషయం అయిపోయింది. ఈ మాటలు నావి కాదు, ఏకాంబరనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరితకి విపులమైన ముందు మాట సమకూరుస్తూ డాక్టర్ సివి రామచంద్రరావు చెప్పిన విషయాలు ఇవి. ఓ చేదు నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు ప్రొఫెసర్ రామచంద్రరావు. 1984లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాదమీ ప్రచురించిన ప్రతాపరుద్ర చరిత్ర పుస్తకానికి రాసిన ముందు మాటలో డాక్టర్ రామచంద్రరావు ఏకామరనాథుడి ప్రతాపరుద్ర చరిత్రనే తొలి తెలుగు చారిత్రక రచనగా తేల్చి చెప్పారు. బహుశా ప్రామాణిక వచనంలో వచ్చిన తొలి తెలుగు రచన కూడా ఇదేనేమో. ఇంతకీ ఈ ఏకామరనాథుడు ఏ కాలానికి చెందినవాడు, ఎక్కడవాడు, అతగాడు ప్రతాపరుద్ర చరిత్ర ఎప్పుడు ఎందుకు రాశాడు? మన చారిత్రక నిస్పృహ కారణంగానే ఈ విషయాలకి సమాధానాలు లేకుండా పోయాయి. అంచేతనే మనం కూడా గడ్డివేమలో సూదిని వెతుక్కుందాం. పదండి, ప్రతాపరుద్ర చరిత్రలో ఏకామరనాథుడు భువనైక మల్లుడికి వీర నరసింహుడికి జరిగిన యుద్ధం గురించి ప్రస్తావించాడు. భువనైక మల్లుడు ప్రతాపరుద్రుని కంటే 400 ఏళ్లకు ముందటి వాడని ఏకామరనాథుడే తన చరిత్ర గ్రంథంలో చెప్పాడు. కాలస్పృహ లేకుండా పూర్వాపూర్వ కథనాలతో చరిత్ర గ్రంథాలను నింపే భారతీయ సంప్రదాయానికి అన్ని విధాలా తగినట్టే ఉంది ఈ విషయం. అయితే ఏకాంబరుడు విజయనగర రాజుల్లో సుప్రసిద్ధులైన కృష్ణదేవరాయలు, అచ్యుత్ దేవరాయలు, సదాశివరాయలు, అళీ రామరాయలు గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. దాన్ని బట్టి ప్రతాపరుద్ర చరిత్ర క్రీస్తు శకం 15వ శతాబ్ది చివరిలో కానీ 16వ శతాబ్ది మొదట్లో కానీ రాసి ఉండాలన్నది డాక్టర్ రామచంద్రరావు గారి అంచనా. ఇదే రామచంద్రరావు గారు ఇదే అకాదమీ ప్రచురణగా వెలువరించిన విశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి రాసిన రాయవాచకం ముందు మాటలో ఆ రచన క్రీస్తు శకం 1592-1602 మధ్యకాలంలో రాసి ఉండొచ్చునని స్థూలంగా తేల్చారు. అంటే ఈ రెండు వచన చరిత్రల మధ్య దాదాపుగా 100 ఏళ్ల ఎడం ఉందన్నమాట. రాయవాచకం రాసిన స్థానాపతి ప్రతాపరుద్ర చరిత్ర చదివే ఉండొచ్చునని కూడా ఆయన భావించారు. తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర గ్రంథం ముంగిలి కూడా ఇదే లెక్కతో ఏకీభవిస్తూ ప్రతాపరుద్ర చరిత్ర తెలుగులో మొట్టమొదటి వచన చారిత్రక రచన అయి ఉండాలని తేల్చింది. బహుశా ఈ విషయంలో పెద్దగా విభేదాలకు వివాదాలకు అవకాశం లేదు. ప్రతాపరుద్ర చరిత్రలో ఏకామరనాథుడు మొల్ల గురించి ప్రస్తావించాడు. ఆమెని ప్రతాపరుద్రుడికి సమకాలికురాలిగా పేర్కొన్నాడు కూడా. వాస్తవానికి మొల్ల ఈ కాకతీయ ప్రభువుకి కనీసం 200 ఏళ్ల తర్వాత మనిషి. అయితే ఏకాంబరుడికి మొల్ల గురించి పెద్దగా తెలియదని చెప్పడానికి తగిన నిదర్శనం ప్రతాపరుద్ర చరిత్రలోనే ఉంది. మొల్ల రామాయణాన్ని వచన కావ్యంగా రాసినట్లు ఏకాంబరుడు చెప్పడాన్ని బట్టి అతగాడ ఆ రచనను కనీసం చూసైనా ఉండడని డాక్టర్ రామచంద్రరావు అనుమానించారు. అంచేత ఈ ఇద్దరు ఒకే కాలానికి చెందినట్లు ప్రతాపరుద్ర చరిత్ర చెప్పడానికి అంత ప్రాముఖ్యం ఇవ్వనవసరం లేదు. ఈ చరిత్ర గ్రంథంలో హనుమకొండ నిర్మాణం గురించి చెప్పిన కథకి ఏపాటి చారిత్రకత ఉందనేది కూడా సమీక్షించుకోవాలి. శాసనాలకెక్కిన జనశ్రుతినే ఏకామరనాథుడు చరిత్రకి ఎక్కించాడు. ప్రతాపరుద్ర చరిత్ర పీఠికలో రామచంద్రరావు గారు చెప్పిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. గణపతి దేవుడు మనుమసిద్ధి దాయాదుల్ని అణిచి నెల్లూరనొక్క మహాతటాకంబు తవ్వించడం గురించి ఏకైక ప్రస్తావన ప్రతాపరుద్ర చరిత్రలోనే కనిపిస్తుందట. ప్రతాపరుద్ర చరిత్ర ప్రచురణలు అన్నింటినీ పోల్చి చూసి తప్పొప్పులను తైపారు వేసిన డాక్టర్ రామచంద్రరావు తన పీఠికలో నొక్కి చెప్పిన ఓ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ప్రతాపరుద్ర చరిత్రలో కాకతీయుల రాజకీయ చరిత్ర కన్నా ఆ ప్రాంతపు సామాజిక చరిత్ర ఎక్కువగా తెలుసు. గణపతి దేవుడి కుమార్తెగా రుద్రమదేవి చరిత్ర ప్రసిద్ధురాలు, కానీ ప్రతాపరుద్ర చరిత్ర ఆమెను గణపతి దేవుని భార్యగా చెప్పింది. ఇలాంటి ఘోరాలు ఏకామరనాథుడు చేసినవి అయి ఉండకపోవచ్చు. కాలక్రమంలో లేఖకోత్తములు ప్రదర్శించిన సృజనాత్మకతే ఇలాంటి దారుణాలకు దారితీసి ఉంటుంది. ప్రతాపరుద్రుడి మరణానంతరం కాకతీయుల సామ్రాజ్యంలో తలెత్తిన సంక్షోభాల తాలూకు ప్రతిఫలనాలు ప్రతాపరుద్ర చరిత్రలో స్ఫుటంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మతావేశాలు, మత వైషమ్యాలు, సామాజిక మర్యాదలు, సంప్రదాయాల గురించిన సమాచారం ఈ చరిత్ర గ్రంథంలో పుష్కలంగా ఉంది. బహుశా ఆ కారణం చేతనే కాశీ సర్వప్ప ఈ రచనను సిద్ధేశ్వర చరిత్ర అనే ద్విపద కావ్యంగాను, కూచిమంచి జగ్గకవి సోమదేవరాజీయం అనే పద్యకావ్యంగాను కావ్యీకరించి ఉంటారు. డాక్టర్ రామచంద్రరావు చెప్పినట్లు దేశ చరిత్ర రాయడం అనే ఇట్టి పవిత్ర చరిత్రను ఒక్కసారి తిలకింపుడు 225 కథలు కలిగి కాకతిరాజుల క్రమమున తెలియజెప్పితని కాంచుడు తొల్లి 1000 సంవత్సరములు కాకతిరాజు చేయి పాలించబడి సకలైశ్వర్య సిద్ధికరంపై తెలసిల్లి ఉండెనని ఆ చరిత్ర ఆలకింపుడు అని చెప్పి ఏకామరనాథుడు ప్రతాపరుద్ర చరిత్రను ముగింపుకు తెచ్చాడు. అంతేకాదు ఈ ప్రతాపరుద్రుని చరిత్రను ఎవరు విన్నను, చదివినను, వ్రాసినను వారికి శివుడు ఆచాంద్ర తారార్కంబుగా పుత్ర పౌత్ర ఆది ఐశ్వర్యంబులనిచ్చుగాక అంటూ ఆశీర్వదించాడు కూడా. అది అలా ఉంచితే ఈ తరం సాహిత్య చరిత్ర పరిశోధకుల ముందున్న కర్తవ్యం గురించి ఒక మాట అనుకోవడం అసందర్భం కాదనే నమ్మకంతో చెప్తున్నాను. మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో వెలువడిన కాశీ విశ్వనాథ నాయనయ్య వారి స్థానాపతి రాయవాచకము పరివర్ధిత ప్రతి మనలో చాలామంది చూసే ఉంటాం. ప్రతాపరుద్ర చరిత్రకు కూడా అటువంటి సంవర్ధిత ప్రతి ఒకటి రూపొందించాల్సిన కర్తవ్యం మన ముందు అసంపూర్ణంగా మిగిలి ఉంది. వీలైతే ప్రతాపరుద్ర చరిత్ర, సిద్ధేశ్వర చరిత్రం, సోమదేవ రాజీయం మూడింటిని ఒకే పుస్తకంగా వేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అయ్యా మిత్రులు వింటున్నారా?
1: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 44వ భాగంలో ప్రతాపరుద్ర చరిత్ర గురించి చెప్పినారు. ఇవి ఇయ్యలటి అంబటాల సంగతులు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కాస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్, 8:15 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

0: Have a nice day.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కథనం. ఉత్తమ తెలుగు కథా సంపుటి నుండి ఎంచుకున్న కథలను వినిపించే కార్యక్రమం.

0: ఇవాల్టి కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి మనిషికి తూమెడు వడ్లు కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
1: మా మాల్యం మంచి మూటి మీదకి వచ్చింది కదా, ఇక మాకందరికంటే ఎక్కువ మంచిగా నాటకాలు నేర్పింది ఎవరు, మా పుణ్యా పంతులే కదా. పంతులు ఊర్లోకొచ్చి ఏడాది దాటింది, ఈ కొడుకు దగ్గర ఉండే టైం అయిపోయింది. ఇప్పుడు చిన్న కొడుకు దగ్గరికి నామపురం పోవాలి, ఆయన తప్పితే ఇంకో పంతులు లేడాయ మాకు. ఎట్లా, పంతులు లేకుంటే మా మాల్యమే ఇచ్చుకపోతుంది. ఒకనాడు మమ్మల్ని అందరినీ కూసోబెట్టి ఇక నేను వెళ్ళిపోతున్నానని చెప్పిండు పంతులు. మాకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎందుకో పంతులు వెళ్ళిపోతున్నాడంటే మాత్రం బాధగా ఉంది. పంతులు కూడా ఒక ఏడ్చుడు కాదు, మస్తు బాధపడుతుండు. పొద్దంతా ఎప్పుడు టైం దొరికినా పంతులింటికే పోదు, పగటిపూట అయితే కనీసం 4-5 అయినా జమ అయిదురు. రాణి పాటలను అభ్యాసం చేసుకుందురు. పంతులు నాకు పల్లీల ఆర్మాన్ని నేర్పిండు. సరిగమ పదనిసలు ప్లే చేసి పాటలు పద్యాల మీద ఎట్లా పల్లీలు వేయాలనో నేర్పిండు. ఒక చేత పల్లీలు వేయడం, ఇంకో చేత్తో తిత్తిని ఆడించడం ప్రాక్టీస్ ఉంటే తప్ప కుదరది. అట్లా తాళంగొట్టుడు కూడా నేర్పిండు మా పంతులు. పంతులు వెళ్ళిపోతుండంటే మా కొండయ్య మామకైతే తిండి కూడా తినబుద్ధి అయితలేదు. 2 రోజులు తిండి లేకున్నా ఉంటాడు, కానీ ఏషం లేకుంటూ ఉండాడు కదా. మొన్న పెళ్లి చూపులప్పుడు ఇట్లే జరిగింది.

పిల్లగాన్ని చూసేటందుకు వస్తున్నామని అక్క పెళ్లి నుంచి చెప్పాం పేరు. అంతకుముందు రోజు ఇక్కడ నాటకం, మామదేమో శంకరునేశం, మీసాలు తీసేయాలి. నిన్ను చూడడానికి అత్తుండ్రురా, వద్దురా నాటకం అని మా తాత అన్నాడు. ఏషమేత్తనని మా మామ అన్నాడు. ఆఖరికి ఎయ్యనే వేసిండు అనుకో. చూడొచ్చిన వాళ్ళకు బోడమూత్తుగా అనిపించిండు. వాళ్ళు ఏమనుకున్నారో గాని పిల్లగానికి పేడుమూతుందని నచ్చలేదని చెప్పాం పేరట. ఒక్క మామనే కాదు, మా మాల్యంలో అందరూ అదే పట్టుదలతో ఉన్నారు. మా దాస్ చిన్న ఆయనకు ఒక్కడే కొడుకు, చిన్న పిల్లగాడు, వారం 10 రోజులు బాగలేడు, చేతుల మీదనే ఎత్తుకున్నారు. అయినా గాని మా చిన్న ఆయన రిహార్సల్కి ఎన్నడు తప్పియలే. ఈ బంధుకుల మల్లేశం ఉన్నాడు కదా ఊరవతల, ఆడు మొన్ననే ఏర్పడ్డాడు. ఊరవతల ఇల్లు, భార్య ఒక్కతే ఉంటుంది, ఒక్కదానికి భయమైతుందని భార్య రోజు ఏడుతుందట. నిన్నేం దయ్యం మింగా తీయి, తలుపులు పెట్టుకుని పండుకో అని ఆయన కూడా తప్పకుండా రిహార్సల్కి అత్తుండు. అయ్యవ్వ భయానికి ఇంటికి పోకుండా ఎడ్లకొట్టం దగ్గరనే నిద్ర తీసేటోళ్ళు కొందరున్నారు. ఇప్పుడేం బోవుడు ఇంటికని కొందరు మా ఇంట్లోనే నిద్రదిస్తారు. మా అమ్మ ఇల్లు ఊడ్చుకుంటూ తిడుతుంటే లేచిపోదురు. వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే మా బాలనర్సుది మరో ఎత్తు. అర్ధరాత్రి పూట ఊరు కూరు దాటి ఎల్లమ్మ గుడికి పోవాలి. కుక్కలు ఎంటబడతాయి, సిమాన చీకటి, ఎండాకాలమైతే దొంగల భయం కూడా. ఒకనాడు రిహార్సల్ అయినాక కోటగడ్డ దిగి ఇంటికి పోతుంటే దొంగోడే అనుకుని రాళ్లతోని కొట్టినరట. అరే నేను బాలనర్సుండ్రో బాలనర్సుండ్రో అని మొత్తుకుంటే ఎవలింటారు? బొబ్బల బొబ్బ 4 ఉతికినరట. అయినా గాని బాలనర్సు రిహార్సల్కు రాక మానలేదు. అట్లాంటిది పంతులు పోతున్నాడంటే అందరికీ బాధనే. ఇక ముందు నాటకాలు ఉండవేమోనన్న భయం మొదలైంది. అందరికీ కొండయ్య మామ మీదనే నమ్మకం, ఎవరు కాదన్న మామ మాత్రం ఏదో ఒక మార్గం ఆలోచిస్తాడు అనుకున్నారు. అనుకున్నట్టుగానే మామనే ముందువాడి తిరుగుతున్నాడు. ముందుగా గంగరాములను కలిసిండు. వచ్చిన ఏడాది కొద్దీ గంగరాములు భార్య మాత్రం పంతుల మీద కోపంతోనే ఉన్నదట. ఎప్పుడు పోతాడనే చూస్తుందట. నాకేమన్నా మనులు వంచిచ్చిండా, మాన్యాలు వంచిచ్చిండా, ఇల్లిరికం ఇచ్చిన కొడుకు దగ్గరికి అత్తడా అంటుందట. మా కొండయ్య మామ బాగా ఆలోచించిండు. గంగరాములు భార్య నొప్పిస్తే చాలనుకున్నాడు. సభ్యులందరినీ కలిసి మాట్లాడిండు మామ. నేనుగాక మొత్తం 13 ఉన్నాం, ఇంకో ఏడాది ఉండుమందాం, మనిషికి తూమెడు వడ్లిద్దాం అన్నాడు మామ. మా మాల్యంలా కూలీలు జీతగాళ్ళున్నారు, వాళ్ళకి ఎద్దు లేదు, ఎవసం లేదు, అయినా సరే అన్నారు. కానీ ఈ విషయం ఇండ్లల్లో తెలియద్దన్నారు. కొండయ్య మామ గంగరాములు భార్యతోని మాట్లాడిండు. రామక్క రామక్క, మేం 13 ఉన్నాం, ఇంటికి తూమెడు వడ్లిద్దాం, ఇంకో ఏడాది పంతులను ఇక్కడనే ఉండుమాను, కాదంటే ఇంటికి మానేడు బియ్యం కూడా తెస్తామని చెప్పిండట. క్షణాల్లో ఆదాయాన్ని లెక్క కట్టుకున్న రామక్క, ఏం లేదన్నా 13 వడ్లు, 6 బస్తాలు, ఇంత ఆదాయం అత్తుంటే ఎట్లా కాదంటది. భర్తకి ఏం చెప్పిందో గాని గంగరాములు మర్నాడే తమ్మునికి నాయన ఇక్కడనే ఉంటారా అని చెప్పి పంపిండట. ఇక పంతులు ఇక్కడనే ఉంటాడని తెలిసినాక మాకు పండుగ అయింది. పంతులకు కండ్ల పొంట నీళ్లు రాలినాయి. మీరు నా కొడుకుల సొంటోళ్ళురా, ఉన్నోళ్ళుంటారు లేనోళ్ళుంటారు, తూమెడు వడ్లు అద్దు బిడ్డ, ఇంటికొకనాడు తిండి పెట్టుండి చాలు, సచ్చేదాకా మీతోనే ఉంటా, మీ పాత బట్టలు ఏంటి కట్టుకుంటా అన్నాడు. ఈ మాట వింటుంటే మాకు దుఃఖం వచ్చింది. వద్దని సర్ది చెప్పినాం, లేదంటే ఇంటికి పిడికేడు బియ్యం పెట్టుర్రి, నాది నేను అండుకుంటా బిడ్డ, అట్ల కూడా వద్దన్నాం. పంతులకు కోపం ఎక్కువ, అనుకున్నది అనుకున్నట్టు జరగాలి, లేదంటే షిటపటం అంటాడు. పాఠాలు నేర్పేటప్పుడు అంతే, 2-3 చదివి వినిపిస్తాడు, మళ్ళీ తప్పు చదివినావు అనుకో చేతులున్న పుస్తకంతోనే ఈసిరి కొడతాడు. రిహార్సల్ చూడడానికి ఎంతో మంది వస్తారు, వాళ్ళు వీళ్ళున్నారని కూడా చూడడు, అయినా ఎవ్వరు తప్పు పట్టుకోరు. ఆ కోపమంతా ఎటుపోయిందో గాని ఇప్పుడు మాత్రం పంతుల్లో ఇవేం లేవు, శాంతంగా ఉన్నాడు. అయినా మా భయం మాకుంది. ఇదివరదాకా ఏదో నేర్చుకున్నాం, ఆడినం, అయిపోయింది. ఇప్పుడు మనము ఒక ట్రూప్ చేసుకోవాలి, 5 మంచి నేర్చుకోవాలి, ఒక రిక్షా కూడా కొనుక్కోవాలి. రిక్షాకు మైకు పెట్టి, ఆకులు కట్టి, ఊరంతా దింపి అడ్వర్టైజ్ చేయాలి. సంచారం బయలెళ్ళినామంటే కనీసం ఊరికి 5-6 ఆటలాడాలి, 10 తిరగాలి. అట్లా మనకు మస్తు పైసలొత్తాయి, మస్తు పేరత్తది అన్నాడు పంతులు. ఇది మా కొండయ్య మామ ఎన్నట్నుండో అనుకుంటున్న మాటలు. ఇప్పుడు పంతులు నోటి నిండా వినేసరికి మామకు పట్టరాని సంతోషం కలిగింది.

ఏదో అద్భుతం చెప్పినట్టుగా ఉంది. నిజంగా అట్లా చేస్తామా అనిపించింది. అదే మాట పంతుల్ని అడిగిండు. నేను చేస్తానా లేదా చూడు అన్నాడు పంతులు. మేము పట్టుదలగా రిహార్సల్ మొదలుపెట్టినాం. మా కొండయ్యమామకు పైసలు కాదు, ఆట ఆడాలి, మంచి ఆటలాడుతుంటని పేరు రావాలి, అదొక్కటే ఆయన కోరుకునేది. ఈ కథ ఇట్లుంటే పంతులు కొడుకులు కొట్లాడుకోవడం మొదలుపెట్టారట. తన తండ్రి నాటకాలు నేర్పి బాగా సంపాదిస్తున్నాడని, అందులో తనకు కూడా వాటా కావాలని అడుగుతున్నాడట గంగారాం తమ్ముళ్ళు. పంతులకు మాత్రం మా నాటకాలే లోకమైనవి, ఇంతకుముందు పాత్రలు రాయించుదాం, రాసినందుకు మల్లే చేటుకు 10 రూపాయలు ఇద్దాం. ఇప్పుడు పంతులే వట్టికనే రాసిత్తుండు, తెల్ల టాప్ పేపర్లు కూడా తనే కొనుక్కత్తుండు. ఈ ఊళ్ళే ఈ నాటకాల షోకు అందరికీ తెలిసిపోయింది. అందరూ నాటకాలు వేయాలనుకుంటున్నారు. ఎందరో కొత్తోళ్ళు మాతో చేరాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషయం మా మామ చేతిలో లేదు, పంతులు చేతులు ఉంది. కొత్త వాళ్ళు వచ్చేది, పాత వాళ్ళు పోయేది, అంతా పంతులే చూసుకుంటుండు. ఏయ్, కొత్తోళ్ళు వచ్చేది లేదు, పాతోళ్ళు పోయేది లేదోయ్, అందరు ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉండాలి అన్నాడు. ఇద్దరికి తబలా కొట్టుడు కూడా నేర్పిండు అనుకో. 2 తాళాల జతలు రిహార్సల్ పూర్తయ్యేసరికి అందరి చేతులు తిరగాల్సిందే, అందరితో తాళాలు కొట్టిత్తుండే. ఇక రోజూ రిహార్సల్ మొదలుపెట్టినప్పుడు దేవుని పోటోకు దండం పెట్టుడు, బొట్టు పెట్టుడు, మాకు మనిషికింత బొట్టు పెట్టుడు, ఇది కొత్తగా మొదలుపెట్టిండు పంతులు. ఇక ముందు భాగవతాలు యక్షగానాలు నేర్వద్దని, కేవలం నాటకాలే నేర్వాలని మాతో చెప్పిండు. మేం కూడా సరే పంతులు అన్నాం. ఎందుకంటే నేర్పేది ఆయన్నే కదా, ఏ పండుగ అయినా ఒక్క నాటకం వేయాలన్నాడు. మేం కూడా సరే అన్నాం. ఇదంతా చూసినాక మాకు మొదట ఆటలు నేర్పిన జంగం పంతులు ఏమనుకున్నాడో, తను కూడా నాటకం నేర్పిత్తనని, ఎవరైనా ఇష్టమున్నోళ్ళు రావచ్చునని అందరికీ చెప్తుండు. జంగమమ్మ కూడా నోరు తెరతలేదు, ఆడితే ఆడుండ్రి, మంచిదేనాయ అంటుంది. ఈ విషయం విన్నాక మా మాల్యం మనసులు జారిపోకుండా చూసిండు కొండయ్యమామ. ఎవరినో 6-7 మందిని కూడగొట్టి జంగం పంతులు ఇంకో మేళం మొదలుపెట్టిండు. అరే, నీ ఊళ్ళో 2 మేళాలు ఎందుకు? జంగం పంతులు మీకు తెలిసినోడేనా? మీరు అక్కడనే నేర్చుకోండి, నేను నాంపురం వెళ్ళిపోతా, మీకు మీకే కొట్లాట్లయితాయి అని మా పున్నయ్య పంతులు అన్నాడు ఒకనాడు. పంతులు, ఇగో నేర్చుకుంటే మీ దగ్గరనే నేర్చుకుంటాం, లేదంటే మానేస్తాం. అంతేగాని జంగం పంతుల దగ్గరికి ఓము, మేం నేర్చుకోము అని మా కొండయ్య మామ కరాఖండిగా చెప్పిండు. ఇక మేం కూడా అవునంటే అవునన్నాం. తెల్లారే పంతులు చిన్న కోడలు వచ్చిందట, 2 యారన్లకు పెద్ద పంచాది అయిందట. ఇంత సంపాదిత్తోండు ఉండమంటున్నావు, లేకుంటే నువ్వెందుకుండు మందు, ఆమ్దాని ఉన్నది కాబట్టే నువ్వు విడిచిపెడతలేవు అని చిన్న కోడలు పెద్ద కోడలు అన్నదట. నా గురించే కొట్లాట కాబట్టేనని పంతులు మనసు నొచ్చుకున్నాడట. వెళ్ళిపోదామంటే మమ్మల్ని విడవడానికి పంతులకు మనసు ఒప్పుతుందా? అస్సలు ఒప్పుతలేదు, కొడుకుల కంటే ఎక్కువనాయి మేము. ఇవి ఉందామంటే ఇంట్లో కొట్లాటలే. పంతులు మస్తు బాధపడుతుండు. ఇదంతా చూసినాక ఇక మా కొండయ్యమామనే ముందటపడ్డాడు. ముందటబడి మెల్లెగా, ఇగో పంతులు, మీరు వెళ్ళిపోండి, నడుమల మీకెందుకు బాధ అని అన్నాడు. మా పంతులు మారు చెప్పలేదు, 4 రోజులు కనిపించలేదు. మేమంతా వెళ్ళిపోయిండనే అనుకున్నాం, ఇక ఆశ జాలిచ్చుకున్నాం, ఇక మాల్యం లేదు గీల్యం లేదు, అన్ని మూసేసుకుందామని సామాన్లన్నీ ముల్లెగట్టి దూలాల మీద ఎక్కించినాం. మా కొండయ్య మామనైతే ఒక ఏడుసుడు కాదు. ఇక 4 రోజులైనాక 5వ నాడు కొంత సామాన్తో నచ్చిండు పంతులు. 2 గిన్నెలు, కొంత వంట సామాను ఉంది, ఊళ్ళోనే చిన్న ఇల్లు కిరాయికి తీసుకున్నాడు. నాది నేను వండుకుంటా, నా తిండి నేను తింటా, కోపాలద్దు కొట్లాట్లద్దు, మీరెవ్వరు కొట్లాడుకోవద్దు అని కొడుకులకు చెప్పిండట. ఇక చూడు, ఇచ్చకపోతుందనుకున్న మేళ్ళ మళ్ళా మూటికచ్చే. మా కొండయ్యమామ సంబరం అయితే చెప్పరాదు. ఒరే, పంతులు మన కోసమే ఉన్నాడు, పంతులకు ఏ లోటు రాకుండా మనం చూసుకోవాలి, కొడుకుల కంటే ఎక్కువ చూసుకోవాలి. మన ఇంట్లో పచ్చటాకు పడ్డాగాని పంతులను భోజనానికి ఇవ్వాలని అందరికీ చెప్పిండు. ఇక కాయ పండు మాకు ఏది కనబడితే అది పంతులు ఇంట్లోకి తేవాల్సిందే, పంతులు ఇయ్యాల్సిందే. ఎండ్రికాయలు, చేపలు, రొయ్యలు, పంతులింట్లో నీసు లేని దినమే లేదు. ఒక్కొక్క నాడు బువ్వకూర మేమే వండుతుంటిమి, ఎవరింట్లో పండుగ అయినా పంతులను తోలకపోతుంటిమి. ఇదంతా చూసినాక ఒకనాడు పంతులు కండ్లకు నీళ్లు తీసుకొని,
కన్న కొడుకుల కన్నా నన్ను ఇంత మంచిగా చూసుకోలేదురా, నాకు ముగ్గురు కొడుకులు కాదు 20 మంది కొడుకులున్నారు అని మా కొండయ్య మామ మీద వాడు ఏడిచిండట.

కథనం. మా ఊరి భాగవతం కథల సంపటి నుండి మనిషికి తూమెడు వడ్లు కథ వినిపించిండ్రు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇవాళ రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో ఒక్కనాటి భాగవతం కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిన్న.

శ్రోతలు, ఇయ్యలటి సింగిడిలో తీరుతీరు పాటలు తీరుతీరు ముచ్చట్లతో ఇప్పటి నుంచి పదిగొట్టేడు దాకా కొనసాగుతుంది ఇయ్యలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే, ఏదైనా ముచ్చట చెప్పాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట చెప్పి మీకు మీ వాళ్ళకి నచ్చిన పాటల్ని కూడా వినొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2 కొన్ని జత చేసి 2300 081 నంబర్ కానీ 2950 081 నంబర్లకు కానీ ఫోన్ చేయొచ్చు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మరి ఫోన్ ద్వారానే కాదు, ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరాలనుకున్న, వినాలనుకున్న పాటల్ని కోరొచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పుని పాట ఇనుండి కార్యక్రమంలో వినిపిస్తాం. మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. మరి మాకోసం నర్తనశాల చిత్రం నుంచి జనని శివకామిని పాటని వినిపించండి అంటూ కోరిరు నిర్మల్ నుంచి లావణ్య, లత, సుమన్య, ప్రీతి వీళ్ళందరూ. మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. గొప్ప సంకల్పం ఈ ఉదయంతో మొదలు కావాలి. మంచి మనసుతో అది నలుగురికి ఉపయోగపడాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మనం జీవితంలో జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందులో కొన్ని సంతోషకరమైనవి అయితే కొన్ని బాధ కలిగించేవి కూడా ఉంటాయి. గతం ఒక జ్ఞాపకం, కరిగిపోయిన కాలం తిరిగి రాని జ్ఞాపకం. దాన్ని తలుచుకొని నిలిచిపోతే ఆగదు మన జీవిత ప్రయాణం. తిరిగి రాదు, మనల్ని బాధ పెట్టింది కానివ్వండి, ఇష్టమైన గతం కానీ. మరి ఆగమంటే ఆగుతుందా మన వర్తమానం? చెప్పుండ్రి. నిన్నటి గతం మర్చిపోయి రేపటి గురించి కలలుగంటూ ఈరోజును ఆనందించాలి సంతోషంగా మనం. మరి రైట్ రైట్ అనే ఈ ప్రయాణం.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే
1: మేడం. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇలాంటి నుండి రాజేష్ కన్నా.
0: ఎట్లున్నారు రాజేష్ కన్నా? మీకు రాజేష్ కన్నా అంటే ఇష్టమా? మీ నాన్న వాళ్ళకి ఇష్టం అయ్యి ఉంటది కదా. అదే అదే మీ మీ వాళ్ళకి ఇష్టం ఉండి మీకు ఆ పేరు పెట్టి ఉంటారు అంతేనా?
1: కాదు మేడం, మా అమ్మ నాన్న కాదు, మా ఇంటి పక్కన ముస్లిం ఆమె ఒక ఆమె ఉండేది మహబూబ్ అని.
0: వాళ్ళు పెట్టిరా? చూడండి ఎంత ఎంత క్లోజ్ అయ్యి ఉంటే వాళ్ళు మీకు ఆ పేరు పెట్టుకున్నారు కదా. ఏం చేస్తుంటారు రాజేష్ కన్నా గారు?
1: మేడం ప్రస్తుతం అయితే నేను ఖాళీగా ఉన్నా మేడం ఇంటి కాడ.
0: అవునా, పాటలు వింటూ ఉన్నారైతే?
1: మేడం ఆల్ ఇండియా రేడియో మొత్తం పాటలు వింటా ఉంటాం మేడం.
0: సరే, ఈ రోజు ఏం పాట వింటారు మరి?
1: మేడం సుస్వాగత మూవీ నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే సాంగ్ మేడం.
0: తప్పకుండా మరి ఆ పాట
1: పాట మేడం. మా అన్న చిన్న పాతి కొడుకు అరుణ్ కుమార్ కోసం మేడం ఈ సాంగ్.
0: ఓకే, తప్పకుండా ఆ పాట వినేద్దాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత చేయండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. సినీ గాయని గీతా మాధురి పుట్టినరోజు ఇయ్యాల. తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు కూడా పాడింది. నచ్చావులే సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకు గాను మొదటి నంది అవార్డు కూడా అందుకుంది. ఇక ఈమె ఈమెకు చాలా చిన్న వయసు ఉన్నప్పుడే వీళ్ళ కుటుంబం అంతా హైదరాబాద్కి మారిపోయినారు. ప్రాథమిక విద్య హైదరాబాద్లో జరిగింది. చిన్నప్పటి నుంచే ఆమెకు సంగీతం నేర్చుకోవడం అంటే ఇష్టం కాబట్టి అప్పటి నుంచే ఆ సంగీతాన్ని అభ్యసించడం మొదలుపెట్టింది. ఒక అకాడమీలో కచ్చర్ల కోట పద్మావతి రామాచార్యుల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ సినీ లలిత సంగీతాలలో శిక్షణ పొందినరు గీతా మాధురి. ఒక ఛానల్లో ప్రసారమైన పాటల కార్యక్రమంలో ఆమె ఫైనలిస్ట్గా కూడా నిలిచింది. కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాస సినిమాలో ఒక పాటతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసినరు. మరి ఇప్పుడు ఆమె నిన్నే నిన్నే పాడిన పాట ఇప్పుడు మీకోసం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో
1: హలో,
0: ఎవరు, ఎక్కడ నుంచి?
1: అమ్మా, నేను కనకాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లత.
0: ఓకే, ఎట్లున్నారు లత గారు?
1: బాగున్నానండి.
0: లత లెక్క అల్లుకోపోయినరా?
1: ఈ 2 డేస్ వర్షము, వెదర్ చల్లగా బాగుంది.
0: అవునండి, ఇప్పుడు వర్షాలు మనకు కావాలి కదా అసలు. ఇంకా చెప్పండి, ఏం చేస్తుంటారండి?
1: హౌస్ వైఫ్ అండి.
0: అవునా, ఏం టిఫిన్ చేసిండ్రు?
1: ఇడ్లీ అండి.
0: అవునా, ఓకే ఓకే ఓకే. చెప్పండి, ఎట్లా ఉంటారు మీ చుట్టుపక్కల, మీ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు అన్ని వచ్చేటి పండగలే ఇక? చెప్పండి. హలో,
1: ఫ్రైడే రోజు కదా?
0: అవునండి, అవునవును అవును. హలో, వాయిస్ బ్రేక్ అవుతుందండి.
1: ఇక్కడ మాకు వర్షం పడుతుందండి.
0: ఓకే ఓకే ఓకే ఓకే. అయితే ఏం పాట వినాలి అనుకుంటున్నారు? ఓకే అండి, మరి విందాం ఆ పాటని. ఎందుకంటే మీది అంటే వాయిస్ కూడా సిగ్నల్ లేకపోవడం వల్ల వాయిస్ బ్రేక్ అవుతుంది, అవి మాటలు సరిగ్గా వినబడట్లేదు. మరి విందామా ఆ పాటని?
1: ఓకే అండి, విందాం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీ తో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ. హలో హలో హలో హలో
7: హలో
6: వినబడుతుందండి?
7: వినబడుతుందండి.
6: ఎక్కడి నుంచి? ఏం పేరు?
7: నిర్మల.
6: ఏం చేస్తుంటావు నిర్మల? మరి ఈరోజు వెళ్ళలే?
7: వర్షం పడుతుంది.
6: అవునా? ఓకే ఓకే. ఇప్పుడు ఏం నడుస్తున్నాయి చేనుల పనులు? మరి
7: కలుపు తీసుడు.
6: కలుపు తీసుడా? ఓకే. ఇవాళ పని సున్నానే మరియా? అయ్యో, మరి ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఏం చేస్తారు ఖాళీ? అంటే ఇప్పుడు ఈ రోజు అయితే వెళ్ళలేదు కదా, కాలక్షేపం ఎట్లా మరియా? ఇంటికాన్నేనా? ముచ్చట్లు పెట్టుడే ఇక. చుట్టుపక్కల అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుడే, అంతేనా?
7: అంతే మరి.
6: ఏం పాట కావాలి? హలో,
7: మంజునాథ సినిమా.
6: సరే మరి, విందామా పాటను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇయల సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు. స్వస్థలం నర్సారావుపేట దగ్గర ముప్పాళ్ళ. చిన్నతనంలో గాయకుడు కావాలని కలలు గనేవాడట. 5-6 తరగతిలో సినిమాల ప్రభావం మొదలైంది ఈయనపై. ఇంటర్కి ఊర్లో దగ్గరున్న నర్సారావుపేటకు వచ్చిండు. ఆ తర్వాత పాటలన్నీ రికార్డింగ్ చేయించుకుని వినేవారట. ఇంజనీరింగ్ కోసం వరంగల్లో వచ్చి ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన తర్వాత ఎంటెక్ కూడా చేసిండ్రు. ఇక గాయకుడు అవ్వాలనే ఇష్టంతో సినీ పరిశ్రమ మద్రాసులో ఉండడంతో అక్కడ ఉద్యోగం దొరికితే గాయకుడు అవ్వాలనుకుని తన కళ సాకారం అవుతుందనుకున్నాడు. కానీ బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. అప్పటికి ఆ పరిస్థితికి ఆయన ఉద్యోగమే ముఖ్యమైంది కాబట్టి బెంగళూరు వైపే మొగ్గు చూపిండ్రు. అక్కడ ఒక గాయకుడితో పరిచయమయ్యి అక్కడక్కడ ఆర్కెస్ట్రాలతో పాడడం మొదలుపెట్టిండ్రు. అక్కడే కన్నడ రచయిత శ్రీచంద్ర, గాయని సుజాత పరిచయమైనరు. వాళ్ళని పాడే అవకాశం ఇమ్మని కోరిండ్రు. వాళ్ళు ఇతనికి శాస్త్రీయ సంగీత జ్ఞానం లేదని చెప్పడం ఇష్టం లేక పాటల రచయితగా ప్రయత్నించమన్నారు. అలా వాళ్ల ప్రోత్సాహంతో ముందుగా దాదాపు 40 క్యాసెట్లకు భక్తి పాటలు రాసిండ్రు రామజోగయ్య శాస్త్రి. కొన్నేళ్ల తర్వాత స్రవంతి రవికిషన్ నిర్మాతగా వచ్చిన యువసేన చిత్రానికి మొదటిసారిగా పాటల రచయితగా అవకాశం వచ్చింది. 2 పాటలు మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 7 పాటు ఏ అవకాశం రాలేదు. ఇంకా కొంచెం కాలం తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నచ్చిన అసాధ్యుడి చిత్రానికి రాసే అవకాశం వచ్చింది. చక్రి పరిచయమైనరు. తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో డీలో అవకాశం ఇచ్చిండ్రు. తర్వాత రెడి, చిరుత, లక్ష్యం వరుసగా అవకాశాలు వచ్చాయి. పాటల్లో పడి ఉద్యోగానికి న్యాయం చేయలేకపోతున్నానని రాజీనామా చేసిండ్రు రామజోగయ్య శాస్త్రి.

ఇవి ఇయలటి సింగిల్లోని పాటలు, మాటలు, ముచ్చట్లు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొచ్చేసేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సును ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ హైబ్రిడ్ సదస్సులో 850 మందికి పైగా అధికారులు పాల్గొని దేశ భద్రతా సవాళ్లు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. మేడ్చల్ జిల్లా తిరుమల మిడోస్ లక్ష్మీ గణపతి కాలనీలోని 22A బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు, మల్లారెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22A బాధితుల పక్షాన పోరాడతామన్నారు. హరిద్వార్లో జరిగిన ఏషియా వ్యవసాయ సేంద్రీయ ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన శాఖ స్టాల్ కు ప్రథమ బహుమతి లభించింది. ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్ మహారాజ్ చేతుల మీదుగా అధికారులు అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 2 రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు నిన్న ముగిసింది. జర్నలిస్టుల వృత్తిపరమైన అభ్యున్నతి, నైపుణ్యం పెంపు, సంక్షేమానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. సదస్సులో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ విజయకుమార్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో 200 మంది ప్రతినిధుల వ్యాపార బృందం జపాన్ లో పర్యటిస్తుంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ తయారీ, సెమీకండక్టర్లు, స్టార్టప్లతో సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు, సహకారం పెంపొందించడం ఈ పర్యటన ముఖ్యోద్దేశం. H1N1 కి సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. సాధారణ ఇన్ఫ్లుయెంజా లాగా ఇది తగ్గుతుందని, చిన్నపిల్లలు, వృద్దులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు జాగ్రత్త వహించాలని సూచించింది. దేశవ్యాప్తంగా 150,000 మందికి క్లౌడ్ AI నైపుణ్యాలు శిక్షణించేందుకు NSDC, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కల్టస్ కలిసి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. టియర్ 2, టియర్ 3 నగరాల యువతకు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ ఉమ్మడి కార్యక్రమం ముఖ్యోద్దేశమని ఇరు సంస్థలు తెలియజేశాయి. FIH హాకీ ప్రపంచకప్ లో ఆస్టేలియాతో జరిగిన మ్యాచ్ ను భారత మహిళల జట్టు డ్రాగా ముగించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గోల్స్ నమోదు కాకపోవడంతో మెరుగైన రికార్డు ఆధారంగా ఆస్టేలియా సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్ లో సమయం 10:05. ఎవర్గ్రీన్ హిట్స్ 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రం నుండి పాటల్ని మీరు వాట్సాప్ ద్వారా అడగవచ్చు. మా వాట్సాప్ నెంబర్ హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324 0852 ఈ నెంబర్ కి పాట పూర్తి వివరాలు మీ వివరాలు సందేశం ద్వారా తెలిపినట్లయితే మీరు అడిగిన పాట మేము వినిపిస్తాం. కేవలం 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటల్ని మాత్రమే ఎవర్గ్రీన్ హిట్స్ లో అడగాల్సి ఉంటుంది. ముందుగా సోలో బ్రతికే సో బెటర్ ఈ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట కోసం చాగనంపల నుండి శ్రీను సందేశాన్ని పంపించారు. ఇంకా హస్తనపురం ఈస్ట్ నుండి కన్నిగారి సత్యనారాయణ, ఇంద్రావేణి, మేధాంశ్, అనిరుద్ శ్రేయాంశ్ కూడా కోరారు. రఘురామ్ గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటలను వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఇప్పుడు వినబోతున్న పాట భీష్మ చిత్రంలోనిది. ధనంజయ్, అమలా చేపోలు గానం చేశారు. కాసర్ల శ్యామ్ గీతానికి మహతి స్వరసాగర్ సంగీతం. ఈ పాట కోసం కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్, సత్యమ్మ శ్రీధర్, విజయలక్ష్మి మహాలక్ష్మి, సంతోష్ మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ సౌందర్య, ఇంకా వేరే కుటుంబ సభ్యులు. ఇదే పాట కోసం నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ బాయ్, మతిన్ బాయ్, షేక్ చాంద్, ఫరూక్ ఖలీల్, ముబిన్ బాయ్, మూసా కరీం వీరందరి కోరికపై ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2020లో విడుదలైన చిత్రాల నుంచి పాటల్ని ఈరోజు గీతామాదిరి పుట్టినరోజు సందర్భంగా మా కోసం ఆచార్య చిత్రంలో గీతామాదిరి పాడిన పాటను వినిపించండి అంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ కోరుతున్నారు. ఇంకా ఏదైనా చిరంజీవి పాట మా కోసం అంటూ శ్రీనివాస్ కట్తాల నుండి వీరి కోసం ఈ పాట

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి పాటల్ని ఎవర్గ్రీన్ హిట్స్ లో కోరుకోవచ్చు. ఇప్పుడు మరి వినబోతున్న పాట డిస్కో రాజా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. సిరివెన్నెల గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం. ఈ పాట కోసం మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం అంటూ నరహరి లక్ష్మి భానుతేజ మృదుల ఉదయ కిరణ్ ఉదయరేఖ భాను రియాన్స్ హన్మహిత్ వీరంతా చేనేత కాలనీ రంగాచార్య నగర్ నుండి సందేశాన్ని పంపించారు. ఏదైనా ఒక పాట మాకోసం కూడా అంటూ సోమయ్య ఆత్మకూరు నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట.
2: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప

నీటి బొట్టుని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అలవైకుంఠపురంలో చిత్రంలో ఉన్నది. అర్మాన్ మాలిక్ గానం చేశారు రామజోగి శాస్త్రి గీతానికి, ఎస్ఎస్ థమన్ సంగీతం. ఈ పాట కోసం సూర్యం, సిరి, అభిరామ్, శివానందన్, రాధిక, వెంకట, సృజన, తేజ, చందన్ విక్రమసింహంపురం నుండి వీరు సందేశాన్ని పంపించారు. ఇంకా ఇదే సినిమాలో పాట కోసం నారాయణ, రేఖ, గోపాలకృష్ణ, భానుశ్రీ వన్నెల్కే గ్రామం నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 10:30 11 గంటల వరకు ఎవరిదేన్ హిట్స్ కార్యక్రమం కొనసాగుతుంది. 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు

హిట్స్ లో 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటలను వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బ్లేజర్ అనిన రెడ్డి పాడిన పాట. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. సరిలేరు నీకెవరు చిత్రంలోనిది. ఈ పాట కోసం ఆదిత్య, భాగ్యలక్ష్మి, మహేష్, మున్నా, చిన్నారి, చూడామణి, కుమార్ కాకినాడ టౌన్ నుండి, ఇంకా బుట్టబొమ్మ పాట కోసం మెసేజ్ చేశారు. కానీ మరి ఆ పాట వినిపించి చాలాసేపు అయిందండి, అందుకని మీకోసం కూడా ఇదే పాటని వినిపిస్తున్నాను. నిజామాబాద్ నందిపేట మండలం వర్నల్కే నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆకాశమే నీ హద్దురా. ఈ చిత్రం నుండి దీ గానం చేశారు భాస్కర్ పుట్ల రవికుమార్. గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ పాట కోసం మీనా అనిల్, నితిన్, పార్థివ్, స్కంద, నిషితా, సాయి కిరణ్, నల్లకుంట హైదరాబాద్.

హైదరాబాద్ నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా జానకపేట నుండి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను సందేశాన్ని పంపించారు. ఇంకా నందిపేట నుండి వెంకటేష్, నిజామాబాద్ గుమ్మస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, వీరేంద్ర కోసం ఈ పాట.

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటల్ని మరి ఇప్పుడు వినబోతున్న పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ సునీత పాడిన పాటను వినబోతున్నారు. చంద్రబోస్ గీతం, అనూప్ రూబెన్ సంగీతం. ఈ పాట కోసం చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, ఇంకా ఇదే పాట కోసం జగిత్యాల కోరుట్ల రామ్నగర్ నుండి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్ సందేశాన్ని పంపించారు. ఏదైనా ఒక పాట మాకోసమంటూ మహమ్మద్ వినాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట కలర్ ఫోటో చిత్రంలోనిది. కాలభైరవ గానం చేశారు, సంగీతం కూడా కాలభైరవే. కిట్టు విశ్వ ప్రగడ గీతం. ఈ పాట కోసం నిజామాబాద్ పోతంగల్ నుంచి సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం అంటూ ధర్మవరం పార్థసారథి నగర్ నుండి రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, పార్సీగుట్టు సికింద్రాబాద్ నుండి భాగ్యమ్మ, వెంకటేష్.

ఎవర్గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట జాను చిత్రంలోనిది. ప్రదీప్ కుమార్ గానం చేశారు. సిరివెన్నెల గీతానికి గోవింద వసంత సంగీతం. ఈ పాట కోసం రాకేష్ ఫరీద్ నందిపేట నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా ఇదే పాట కోసం వరంగల్ శ్రీరాములపల్లి నుండి శ్రీనివాస్ రమాదేవి, సాయి కిరణ్, సాయి కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, గూడూరు నుండి మహేష్ సందేశాన్ని పంపించారు. ఏదైనా ఒక పాట మా కోసం అంటూ ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ గొల్లేపల్లి నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే హైబ్రిడ్ సదస్సులో 850 మందికి పైగా అధికారులు పాల్గొని దేశ భద్రతా సవాళ్లు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. ఈ సాయంత్రం 5:30 కాంగ్రెస్ నేతల అత్యవసర జూమ్ సమాపేశం జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డీసీసీ అధ్యకులు, ఎమ్మెల్యేలు, ఎన్ఆర్ఐ, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. ఈ నెల 20వ తేదీన రాష్ట వ్యాప్తంగా గ్రామ వార్డు సభల నిర్వహణపై ప్రధానంగా సమీక్షిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై చర్చించేందుకు ఈ రోజు కృష్ణా బోర్డు పరిధిలోని త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. సభ్యులైన బోర్డు సభ్య కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ఏఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ ఏఎన్సీలు హాజరవుతారు. ప్రభుత్వం ఏకపక్షంగా పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలాగా జీవో నెంబర్ 97 తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఈ నెల 20వ తేదీ రాష్ట వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్టు ఏబీవీపీ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాంగ్రెస్ 1000 రోజుల దగాపాలనంటూ బీఆర్ఎస్ సమర పేరు చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి రాష్ట వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో 200 మంది ప్రతినిధుల వ్యాపార బృందం జపాన్ లో పర్యటిస్తోంది. దేశవ్యాప్తంగా 100 మందికి క్లౌడ్ ఏఐ నైపుణ్యాల శిక్షణ ఇచ్చేందుకు ఎన్ఎస్డిసి, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కల్టస్ కలిసి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 11:02 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి
3: అలాగా. ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినీతో. ఈరోజు అలనాటి మేటి నటి శ్రీమతి అంజనీ కుమారి గారి జయంతి. అదేనండి, అపరసీతమ్మగా తెలుగువారికి సుపరిచితమైన అంజలీదేవి గారి జయంతి. 5 దశాబ్దాల సినీ ప్రస్థానం, 480కి పైగా చిత్రాలు, ఎన్నో అత్యద్భుతమైన పాత్రల్లో నటించి జీవించిన అభినేత్రి అంజలీదేవి గారు. వారిని ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ వారి పాటల పూదోటలో షికారు చేద్దాం మన గుర్తుకొస్తున్నాయిలో. మరి అంత మంచి పాటలు వినాలంటే ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: అలనాటి మేటి నటి అంజలిదేవ్ గారిని గుర్తు చేసుకుంటున్నాం మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. మరి అంజని కుమారి గారు అంజలిదేవ్ గా ఎలా మారారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. 1927 ఆగస్టు 24 తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు అంజనీ కుమారి. 8 రాజా హరిశ్చంద్ర నాటకంలో లోహితస్థుడిగా బాలనటిగా రంగస్థలంపై తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చదువు, సంగీతం, నాట్యం అంటే చిన్నతనం నుండే చాలా ఇష్టం ఆవిడికి. అందుకే కాకినాడలో ఒక క్లబ్లో నటన నేర్చుకుంటున్నప్పుడు పరిచయమైన ప్రసిద్ధ సంగీత దర్శకులు పెండ్యాల ఆదినారాయణరావు గారిని ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వారి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చారు అంజనీ కుమారి. మరి అంజనీ కుమారి అంజలిదేవ్ గా ఎలా మారారు చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నటి అంజలీ దేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతి సందర్భంగా. సంఘం చిత్రంలో పాట విన్నారు ఇప్పుడు. అసలు ఆ పాటలో అంజలీ దేవి గారు, వైజయంతిమాల గారు ఇద్దరు ఎంత అందంగా ఉంటారు కదా. మరి అంజని కుమారి అంజలీ దేవిగా ఎలా మారారు ఆ విషయాలని చెప్తానన్నాను కదా. భర్త ఆదినారాయణరావు గారి ప్రోత్సాహంతో సినిమాల్లోకి నటన ప్రారంభిద్దామని అనుకున్నారు. మరి 1947 చిత్ర నిర్మాత అయిన సి పుల్లయ్య గారు గొల్లభామ చిత్రంతో అంజలీదేవి గారిని పరిచయం చేశారు. మరి అంజనీ కుమారి పేరు కన్నా నీకు అంజలీదేవి అనే పేరు బాగుంటుందమ్మా అంటూ వారు ఆ పేరుతోనే పరిచయం చేశారనమాట సినీ పరిశ్రమకి. అభినేత్రిగా గొల్లభామ తొలి చిత్రంలోనే మోహిని అనే నెగిటివ్ షేడ్లో ఉన్న పాత్రను పోషించి నటిగా మంచి గుర్తింపు పొందారు అంజలీదేవి గారు. ఈ సినిమాతోనే ఆమె అసలు పేరు అంజనీ కుమారిని శాశ్వతంగా అంజలీదేవిగా మార్చేశారు పుల్లయ్య గారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మంచి మంచి పాటలు వింటూ అంజలీదేవి గారి గురించి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:18 దాటి 18 సెకండ్లు. నటి అంజలీదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతిని పురస్కరించుకొని. మరి 1947లో గొల్లభామ చిత్రంతో రంగప్రవేశం చేశారని చెప్పుకున్నాం కదా. అయితే 2 సంవత్సరాలు బాగా చాలా బిజీగా ఉన్నారు అంజలీదేవి గారు. 1949వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనతో ఇక అంజలీదేవి గారి పని అయిపోయింది అని అనుకున్నారట సినిమా పరిశ్రమలో అందరూ. ఎందుకంటే ఒక అగ్ని ప్రమాదం. 1949వ సంవత్సరంలో గొల్లభామనే తమిళంలో మంగయ్యార్ కరసి అని తీస్తున్నప్పుడు ఒక సన్నివేశంలో ముఖం మీదకి మంటలెగిసేలా రావడంతో అంజలీదేవి గారి ముఖం కాలి స్పృహ తప్పి పడిపోయారట. హాస్పిటల్లో దాదాపు 3 నెలలున్నాక కోలుకొని మళ్లీ నటించడం కేవలం దైవకృపగా చెప్పేవారు ఎన్నో ఇంటర్వ్యూస్లో వారే స్వయంగా. కోలుకొని మళ్లీ నటించడం చాలా, ఆ తర్వాత కూడా చాలా బిజీ అయిపోయారు. అప్పట్లో మనం గమనిస్తే ఎందరో నూతన నటీమణులు అందరూ దూసుకొస్తున్నా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణిని, పరిపూర్ణ శైలిని సంతరించుకొని తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఉత్తమ నటీమణి శ్రీమతి అంజలీదేవి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. ఒక సాధారణ రంగస్థల నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి అలనాటి దిగ్గజ నటులతో ధీటుగా నటించి మెప్పించారు అంజలీదేవి గారు. అప్పట్లో మాతృమూర్తి అంటే ఇద్దరు పిల్లలకి తల్లి అయిన తర్వాత కూడా హీరోయిన్ గా రంగప్రవేశం చేసి ఒక సంచలనం సృష్టించారు ఆవిడ. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సుమారు 480కి పైగా చిత్రాల్లో జయకేతనం ఎగురవేసిన అగ్రనటి అంజలీదేవి గారు. మరి ఆ సువర్ణ సుందరి గురించి మరెన్నో విషయాలు మన గుర్తుకొస్తున్నాయిలో.

0: ఇద్దరు లెజెండ్స్ కలిసి పాడిన పాట ఎంత అద్భుతంగా ఉంది కదా. భక్త ప్రహ్లాద చిత్రం నుండి ఆ పాట విన్నారు. గుర్తుకొస్తున్నా వింటున్నారు. స్టూడియోలో సమయం 11:28 దాటి 20 సెకండ్లు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అప్పట్లోనే డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అనేవారు అంజలీదేవ్ గారిని. ఎందుకంటే ఎన్నో విభిన్నమైన పాత్రలు, కట్టిపడేసే అభినయం, పాత్ర ఏదైనా సరే. ముఖ్యంగా ఉదాహరణకు చెప్పుకోవాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన కీలుగుర్రంలో పగలంతా ఎంతో అందంగా ఉండే రాణిగా, రాత్రి మాత్రం ఏనుగుల్ని, గుర్రాల్ని, జంతువుల్ని తినేసే రాక్షసిగా, ఇక పక్కింటి అమ్మాయిలో హాస్యం పండిస్తూ చెట్టు లెక్కగలవా అంటూ చెంచులక్ష్మిగా, సతీ సక్కుబాయిగా, మరి అపర సీతమ్మగా, అనార్కలిగా, సువర్ణ సుందరిగా, ఇందాకలు మనం విన్నామే భక్త ప్రహ్లాదలో లీలావతిగా. అందుకనే పాత్ర ఎలాంటిదైనా జానపద పౌరాణిక సాంఘికాల్లో తనదైన ముద్ర వేశారు అంజలీదేవ్ గారు. ఇక సాంఘికాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రంగుల రత్నం, బడిపంతులు, లక్ష్మీనివాసం, తాతామనవడు ఇలాంటి సినిమాల్లో వారి నటనని మర్చిపోగలమా చెప్పండి.

గుర్తుకు వస్తున్నాయి వింటున్నారు శ్రోతలు. ఎంతో ఆత్మీయంగా ఎన్నో మంచి మంచి పాటలను గుర్తు చేస్తున్నారంటూ సందేశాలు పంపిస్తున్నారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియోనిస్తం పద్మిని. ఇక నటించిన సినిమాలన్నీ విజయాలే. బాలరాజు, పాండురంగ మహత్యం, జయభేరి, సతీ సక్కుబాయ్, అంజలీదేవ్ గారి భర్త అయిన ఆదినారాయణరావు గారితో కలిసి అంజలి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో క్లాసిక్ పీరియాడికల్ చిత్రాలను అందించారు ఆ దంపతులిద్దరూ కలిసి. అనార్కలి, సువర్ణసుందరి, భక్త తుకారాం, ఇలా వారి సంస్థ నుండి వచ్చిన ఆణిముత్యాలనే చెప్పుకోవాలి. తెలుగు, హిందీ మరియు తమిళంలో దాదాపు 28 చిత్రాలు నిర్మించారు వారు. ఇక అంజలీదేవ్ గారి సినీ జీవితంలో లవకుశ ఆ చిత్ర ప్రస్తావన లేకుండా ఈ కార్యక్రమాన్ని ముగించలేనేమో. లవకుశ అనేది ఒక క్లాసిక్. శ్రీరాముడుగా ఎన్టీ రామారావు గారు, సీతమ్మగా అంజలీదేవి. అసలు తెలుగులో ఎన్ని వెర్షన్ల రామాయణంతో ఉన్న కథలు వచ్చినా సరే సీతారాములంటే వారిద్దరే మన కళ్ళకి కనిపిస్తారు. తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చెరిగిపోని సినీ సంతకంగా నిలిచారు అపర సీతమ్మగా అంజలీదేవి గారు. మరి లవకుశ చిత్రం నుండి సీతమ్మగా వారి పాటను వినేద్దామా?

0: ఎంత అద్భుతమైన పాట. అసలు కళ్ళకి ఇట్లా ముందు కనిపిస్తూ ఉంటారు సీతమ్మ వారిగా అంజలిదేవి గారు. ఈ సినిమా విడుదలయ్యాక ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే మా సీతమ్మ తల్లి వచ్చింది, మా సీతమ్మ తల్లి వచ్చింది అంటూ పాదాభివందనం చేసేసేవారట ఊళ్ళో జనాలంతా. ఇంకొక విషయం, ఊర్లో అంటే గ్రామాల్లో షూటింగ్ వెళ్ళినప్పుట చాలా మంది రైతులు వరి పండిస్తూ ఉంటారు కదా, వరి కంకులు తెచ్చి ఆ దేవతకే నివేదన చేస్తున్నాం, మా సీతమ్మ వారికే తొలిసారిగా ఈ వరి కంకులు నివేదన చేస్తున్నామంటూ భావించి దండం పెట్టేసేవారట. అంతటి ప్రభావం, అంతటి గొప్ప పాత్రని పోషించిన ఉత్తమ నటి మన అంజలిదేవి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అంజలిదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం. వారి జయంతిని పురస్కరించుకుని స్టూడియోల సమయం 11:40. ఇలా మంచి మంచి పాటలు, మంచి మంచి మాటలు చెప్పుకుంటూ ఉంటే సమయం అస్సలు తెలియదు కదా. శాస్త్రీయ నృత్యంలోనే ఉన్న పట్టు వల్ల పౌరాణిక జానపద చిత్రాల్లో ఆమె చేసిన నృత్యాలు సినిమా విజయాలకి కీలక పాత్ర పోషించాయంటారు సినీ విమర్శకులంతా. అంతేకాదు అప్పట్లో అప్పటి కాలంలోనే మహిళా నిర్మాతగా పెద్ద సంచలనాన్ని సృష్టించారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వంటి ఉద్దండులతో ఎన్నో చిత్రాల్లో నటించారు. వారే కాదు, రంగారావు గారితో కూడా చేసిన భక్త ప్రహ్లాద లీలావతి పాత్ర ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. ఇంకో విషయం చెప్పుకోవాలి, అక్కినేని గారి కుటుంబం ముఖ్యంగా అన్నపూర్ణ గారితో, అక్కినేని సతీమణి అయిన అన్నపూర్ణ గారితో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేదిట అంజలిదేవి గారికి. ఎందుకంటే మద్రాసులో వారి ఇల్లు రెండు పక్క పక్కనే ఉండేవట. గోడ మించి, మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, గోడ మించి గోడ దూకి వచ్చి వారితో షటిల్ ఆడేవారట, అన్నపూర్ణ గారితో షటిల్ ఆడేవారట. ఇదే విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూస్ లో సభాముఖంగా చెప్పారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అంతటి అనుబంధం ఉంది వారికి. మరి మరొక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అనార్కలి చిత్రం ఇంకొక మైలురాయనే చెప్పాలి. అందుకే అంజలీదేవి గారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ఆనాటి మీటి నటిగా. పాత్రకి ప్రాధాన్యత ఉంటే చాలు, పక్కన హీరో ఎవరు అని ఆలోచించేవారు కాదట అంజలీదేవి గారు. నిర్దోషిలో ముక్కామల్ గారికి, పక్కింటి అమ్మాయిలో రేలంగి గారికి జోడీగా నటించి కూడా విజయం సాధించారు. ఇక కరుణామూర్తిగా ఎన్నో పాత్రలను అద్భుతంగా పోషించిన అంజలీదేవి గారు నిజ జీవితంలోనే కూడా అందరితో అంతే ఆప్యాయంగా ఉండేవారట. ఇక్కడ మీకు ఒక సంఘటన చెప్తాను. నిర్మాత కె మురారి గారు గుర్తుండే ఉంటారు. వారు తన ఆత్మకథలో రాసుకున్న ఒక విషయం చెప్పాలి. కళ్యాణ మండపం షూటింగ్ జరుగుతున్నప్పుడు వారు నించున్న చోట సడన్ గా సెట్ లో పైనుండి ఒక పెద్ద లైట్ వారి నెత్తిన పడిపోయిందిట. చాలా పెద్ద గాయమైందిట. రక్తం కారుతుంటే సీన్ లో నటిస్తున్న అంజలీదేవి గారు పరుగు పరుగున వచ్చి మేకప్ బాక్స్ లో ఉన్న ఐస్ ముక్కను తీసి చీర చెంగులో పెట్టి తల మీద తగిలిన గాయాన్ని అద్దుతూ, అబ్బా ఎంత పెద్ద దెబ్బ తగిలింది నాయన అంటూ ఎంతో అనునయంగా ఒక తల్లి బిడ్డను సాకిన తీరుగా బాధపడిపోయారట. అందుకనే సినీ వర్గంలో, మొత్తం సినీ పరిశ్రమలో అందరూ అంజలీదేవి గారిని అమ్మా అని ఎంతో ఆత్మీయంగా పిలిచేవారట.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: నటి అంజలీదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం. వారి జయంతిని పురస్కరించుకుని స్టూడియో క్లాక్ లో సమయం 11:49 దాటి 10 సెకండ్లు. తెలుగు చిత్రసీమలో నెగిటివ్ పాత్రతో ప్రవేశించి సాత్విక సతీమతల్లి పాత్రలకు ప్రాణం పోసి తెలుగింటి సీతమ్మ అనిపించుకుని నీరాజనాలు అందుకుని తిరిగి తన పక్క హీరో వేషాలు వేసిన అక్కినేని ఎన్టీ రామారావు గారు శివాజీ గణేశన్ జమినీ గణేశన్ లాంటి హీరోలకు వదినిగా అక్కగా కూడా చివరికి తల్లి పాత్రలో కూడా నటించి మెప్పించారు అంజలీదేవి గారు. సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఏమీ లేకుండా ఒక జీవనదిలా సాగిపోయిన వారి నట జీవితం వారిని ఆల్రౌండర్ అనిపిస్తుంది. అంతే కదా, మరి మన తెలుగుంటి సీతమ్మ అంజలీదేవి గారికి మనం ఎప్పుడూ అత్యంత ఆత్మీయులమే, వారు కూడా మనకి ఎప్పుడూ అత్యంత ఆత్మీయులే.

0: ఈ పాట వింటున్నా చూస్తున్నా కూడా అంజలిదేవి గారు ఆ పాట చివరిన స్వామి స్వామి అని పరిగెట్టుకుంటూ వస్తూ వస్తూ పడిపోతారు. ఆ సన్నివేశం ఎప్పుడు మన కళ్ల ముందు మెదులుతూ ఉంటుంది ఈ పాట వింటున్నా అంతసేపు. మరి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు నటి అంజలిదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతిని పురస్కరించుకుని. రంగుల రాటం చిత్రంతో నటి రేఖను బాలనటిగా పరిచయం చేసిన ఘనత కూడా అంజలిదేవి గారిదే. ఎప్పుడూ నిగర్విగా క్రమశిక్షణతో ఉండేవారట అంజలిదేవి గారు. అందుకే అందరూ ఎంతో ఆత్మీయంగా ఇందాక చెప్పుకున్నట్టు అమ్మా అని పిలిచేవారట. 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామణి పురస్కారం, ఉత్తమ నటిగా రఘుపతి వెంకయ్య పురస్కారం, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు, ఎన్నో సత్కారాలు అందుకున్నారు అంజలిదేవి గారు. ఇక చనిపోయే చివరి రోజుల్లో తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుని మరణించిన తరువాత కూడా సమాజానికి ఉపయోగపడి తన గొప్పదనాన్ని చాటుకున్న అభినేత్రి అంజలిదేవి గారు. తెలుగు సినిమా ఉన్నంతకాలం అంజలిదేవి గారి పేరు, వారి నటన చిరస్మరణీయం. మరి అంజలిదేవి గారు, ఎన్టీ రామారావు గారు కలిసి నటించిన బడిపంతులు చిత్రంలో కాస్త విషాదకరమైన పాటైనా ఆ పాటలో వారిద్దరి నటన అత్యద్భుతం. మరి ఆ పాట మనందరి కోసం.
1: నాకు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:05 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మనీతం. ఈరోజు చైతన్య స్ఫూర్తిలో ఎవరి గురించి చెప్పుకోబోతున్నామని ఎదురు చూస్తున్నారు కదా, చెప్తాను. ఆయన ఒక విశిష్ట మహోన్నత వ్యక్తి. ఒక సాధారణ తేయాకు తోటలో అంటే టీ ఎస్టేట్లో ఉద్యోగి. తల్లికిచ్చిన మాట కోసం ఎందరికో ప్రాణదాత అయ్యారు. అయితే ప్రాణదాత అంటే వారు డాక్టర్ కాదు, నర్స్ కూడా కాదు, మరేంటి చెప్తాను. వేలాది మంది ప్రాణాలను కాపాడుతూ గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో చేస్తున్న అత్యుత్తమ సేవకిగాను పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఒక స్ఫూర్తిదాత కథ ఈనాటి చైతన్య స్ఫూర్తులు. వారి జీవితం ఆధారంగా ఒక బయోపిక్ చిత్రం, ఒక పుస్తకం కూడా ఉంది. ఇంతకీ ఎవరా స్ఫూర్తిదాత? మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. గుర్తుపడితే నాకు 0402324852 నంబర్కి సందేశం పంపించండి. వారిని అందరూ ఆత్మీయంగా బైక్ అంబులెన్స్ దాదా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బైక్ అంబులెన్స్ దాదా అని పిలిచే ఆ వ్యక్తి పేరేంటి, ఎవరు ఆ స్ఫూర్తిదాత, వారి ఇన్స్పైరింగ్ జర్నీ ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి సాధనా సర్గం అగత్య పాడిన పాట విన్నారు. సంగీతం శంకర్ ఎహ్సాన్ లాయ్, రచన రామజోగయ్య శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. ఎస్, శ్రోతలు గుర్తుపట్టి నాకు సందేశాలు పంపించారు. సతీష్, రిషిత, రామ్ ప్రకాష్ గారు, నాగేశ్వరరావు గారు ఎవరు ఆ బైక్ అంబులెన్స్ దాదా ఆఫ్ ఇండియాగా పిలువబడేవారంటూ నాకు సందేశం పంపించారు. మీరు గెస్ట్ చేసింది కరెక్టే. అంబులెన్స్ దాదా ఆఫ్ ఇండియాగా పిలువబడే పద్మశ్రీ కరీముల్ హక్ గారి గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి. పశ్చిమ బెంగాల్లో జల్పాయిగురి జిల్లాలో గోరమరా జాతీయ పార్క్ ప్రాంతంలో ధలబరి అనే ఒక టీ ఎస్టేట్ ఉంది. ఆ టీ ఎస్టేట్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ కరీముల్ హక్. సకాలంలో అంబులెన్స్ సహాయం అందక తన తల్లి మరణించడంతో ఆయన చాలా చలించిపోయారట. చాలా రోజులు మనిషిని కాలేకపోయారని ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పారు. తల్లికి మాట ఇచ్చిన, అంటే తల్లి మరణం తర్వాత కూడా తల్లి దగ్గర మాట ఇచ్చారట, ఇంకెవ్వరికి ఇలా కానివ్వను, వైద్య సహాయం అందేలా చేస్తాను, కానీ చేతిలోనేమో డబ్బులు లేవు, చదువుకోలేదు, పేదరికం చదువుకోకపోయినా సరే వారు చేద్దామనుకున్న మానవ సేవకి ఇవేవీ అడ్డంకులు కాలేదు. మరి ఎలా చేశారు? ధన సహాయం లేకుండా, ఆర్థిక సహాయం లేకుండా, చదువు లేకుండా వైద్య సహాయం ఎలా చేశారు? చెప్తాను ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అంతా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ഗബ്ബർ സിംഗ് ചിത്രാണ് കെ എം എം ഇവർ പാടരു കാർത്തിക് ആൻഡ് ശ്വേത മോഹൻ ആലപിച്ച പാട വിനാരു സംഗീതം ദേവിശ്രീ പ്രസാദ് രചന ഭാസ്കര ഭട്ല ചൈതന്യ സ്ഫൂർത്തി കാര്യക്രമം വിട്ടു സ്റ്റുഡിയോ സമയം 12:17 ദാട്ടി 45 സെക്കൻഡ്ലു ഊഹിച്ചി ചുട്ടൂ ടീ ഗാർഡൻസ് അബ്ബാ ഭലേ ഉണ്ടെങ്കിൽ അന്തംഗാ ഉണ്ടെന്ന് അനുക്കുട്ടാം കഥാ കാണി ബുറതത്തോ നിണ്ണിന റോഡ്ലു ഇരുക്കൈന സന്ധുലു ഒക്കെ അത്യവസര പരിസ്ഥിതിലൊസ്തേ ആംബുലൻസ് കാതു കഥ ഓട്ടോ കൂടെ വെള്ളലേനട്ടുവണ്ടി ഗലീലു മരി പ്രാണാപായ പരിസ്ഥിതിലോ നേനുന്നാനന നിഞ്ചുന്നാരു കരീമുൽ തന പ്രാന്തംലോ രോഗുലകു സഹായം ചെയ്യാനിക്കി ആയന തന മോട്ടോർ സൈക്കിളിനേ ആംബുലൻസ് ഗാ മാർച്ചേസാരു അంటే മൊത്തം അക്കടുന്ന ജനാലന്ദർക്കി ഒക കൊത്ത രകമൈന വാഹനാനി ചേസി ചൂപിച്ചാരട ഏം ചേസാരంటే തന മോട്ടോർ സൈക്കിൾകി പക്കന സൈഡ് കാർനി അറേഞ്ച് చేశారు అంటే మనం మీ గుర్తుంటే సినిమాలో చూస్తూ ఉంటాం బండి వెళ్తుంటే పక్కన బామ్మ మాట బంగారు బాట అలాంటి సినిమాలో కనిపిస్తుంది స్కూటర్ వెళ్తుంటే పక్కనే సైడ్ కార్ ఉంటుంది కానీ అలాంటిది కాదు మొత్తం పైన పూర్తిగా కప్పబడి ఉన్న అంటే షేడ్ ఉన్న వర్షం పడినా ఎండొచ్చినా ఎలా ఉన్నా సరే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలాంటి మోటార్ బైక్ అంబులెన్స్ ని డిజైన్ చేశారన్నమాట 1998వ సంవత్సరంలో తన మోటార్ బైక్ కి సైడ్ కార్ అమర్చారు మరి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపల ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ కూడా అయ్యారట అంటే ప్రథమ చికిత్స ఎలా చేయాలో నేర్చుకున్నారు గమనించండి చదువు రాదు టీ ఎస్టేట్ లో ఒక కూలీగా పనిచేస్తున్న వ్యక్తి మానవ సేవ చేయాలనుకుని ఇదంతా ఎంతో నిస్వార్థంతో నేర్చుకున్నారు మరి ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ అయిపోయారు ప్రథమ చికిత్స చేయడం నేర్చుకున్నారు మరి ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ కావాల్సి వస్తే ఆక్సిజన్ సిలిండర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ వీటన్నిటినీ ఈ బైక్ అంబులెన్స్ లో అమర్చుకుని దాదాపు ఇప్పటి వరకు 7,000 మంది ప్రాణాలను కాపాడారట ఈ కరీముల్ హక్ ఉచితంగా నిదంతా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆఖరికి తన బైక్ లో వేసుకునే పెట్రోల్ కి కూడా ఎవరైనా సంతోషంగా డబ్బులిస్తే ఒక్క పైసా కూడా తీసుకోరట ఈ అపర త్యాగి ప్రాణదాత మరి అలా అత్యవసర చికిత్స కోసం సకాలంలో ఆసుపత్రులకు చేర్చి ప్రాణదాతగా మారారు అందుకనే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరూ ఎంతో ఆత్మీయంగా అంబులెన్స్ దాదా అని పిలుస్తారు అక్కడ పిల్లలైతే వారిని మా ఊరి బాహుబలి అంటారట అంతటి గొప్ప నోటోరియస్ గా ఉన్నారు ఈ కరీముల్ హక్ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి మరి బాహుబలి అన్నారు కాబట్టి బాహుబలి సినిమాలుండి ఒక మంచి పాట విందాం ఆ తర్వాత మరిన్ని విషయాలు
1: బడి బడి బడి రా బడి సాహో

0: అక్కడ ప్రజలందరూ ఆయనకి అలాగే ఛత్రం పట్టారు. బాహుబలి చిత్రానికి ఎంఎం కీరవాణి స్వీయ సంగీత దర్శకత్వంలో దలేర్ మెహందీ మౌనిమాతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన శివశక్తి దత్త. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:23 దాటి 50 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బైక్ అంబులెన్స్ దాద్ ఆఫ్ ఇండియా కరీముల్ హక్ గురించి మాట్లాడుకుంటున్నాం. వారు ఒక సందేశం చెప్తున్నారు అందరికీ. దయగా ఉండండి, సహాయం చేయండి. గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో అత్యుత్తమ సేవకిగాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. మనం గమనిస్తే ఎక్కడ ఒక టీ ఎస్టేట్లో పనిచేసే ఒక కూలీగా ఉద్యోగిగా ఉన్న కరీముల్ ఎక్కడ భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అందుకోవడం, అది కదా ఒక మానవత్వం, ఒక మనిషికి ఉండవలసిన అన్ని గొప్ప లక్షణాలు వారిలో అలవర్చుకున్నారు. డబ్బులొకటే కాదు, సహాయం చేయాలనే ఒక సంకల్పం వారిని ఆ స్థితికి చేర్చింది అంటారు కరీముల్ హక్. వారి జీవితం ఆధారంగా ఒక బయోపిక్ సినిమా బెంగాలీ భాషలో వచ్చింది. అదే బైక్ అంబులెన్స్ దాదా. అదే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు బిశ్వజిత్ ఝా. గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా తన గ్రామమే కాదు, సమీపంలో ఉన్న 20 గ్రామాల్లో ఉన్న ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులనైనా ఆసుపత్రికి ఉచిత బైక్ అంబులెన్స్ సేవలను ద్వారా తరలించి ఒక తేయాకు కార్మికుడు, ఒక తేయాకు తోట కార్మికుడి అసాధారణ ప్రయాణం ఈరోజు మనం చైతన్య స్ఫూర్తిలో విన్నాము, వారి గురించి మాట్లాడుకున్నాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. పద్మశ్రీ కరీముల్ హక్ గారి గురించి మీ అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియోనిస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 ఈట్ ఫిట్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు

ప్రస్తుతం జపాన్ లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మొంతోరోవ్ తో కలిసి భారత్ రష్యా వాణిజ్య ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమాపేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ను కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు దృక్పథాలు పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ లో భౌతిక వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్బంగా నైపుణ్యాభివృద్ది మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో టియర్ 2 టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్సోర్స్డ్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లయన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్ నియంత్రణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో పట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బేగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటిమట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరాకా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవాల్సిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కనాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గజపతి, కోరాపుట్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర

0: ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానదీ పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వ్యాపించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ చౌబీస్ పరగణా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో శ్రావణ మాసం నాలుగో చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30 తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 నుంచి ఆలయం ముందు భక్తులు బారుతీరారు. సాయంత్రం 4 మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గ్ గుండా సాగిన కైలాస్ మాన్సరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 12 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ రేడియోనిస్తం పద్మిని. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. వర్షాకాలం, వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో అయితే వర్షాలు 3-4 రోజుల నుంచి దంచి కొడుతున్నాయి. అసలు వర్షాలంటేనే వెంటనే గుర్తొచ్చేదేంటి, వేడివేడి గర్మాగరం చాయ్, వేడివేడి బజ్జీలు పకోడీలు. మిర్చి బజ్జీలో మంచిగా మసాలా ఉల్లిపాయలు వాము దట్టించి తింటే అరే మస్తు ఉంటుంది కదా, సూపర్ కాంబో. అదంతా సరే, ఈట్ ఫిట్ లో ఏదో ఆరోగ్యకరమైన విషయాలు చెప్తానని పద్మిని ఏంటి మిర్చి బజ్జీలు పకోడీలు మంచి చాయ్ అంటూ ఏవేవో సంగతులు చెప్పేస్తోంది అనుకుంటున్నారా? చెప్తాను చెప్తాను, అసలు విషయం అక్కడే ఉంది. ఈట్ ఫిట్ అని చెప్పి మరి మిర్చి బజ్జీ పకోడీ ముచ్చటి ఏంటి అనుకుంటున్నారు కదా. ఎందుకంటే మనం తినే బజ్జీలు, అది మిరపకాయ బజ్జీల్లో మసాలా వాము దట్టించిన బజ్జీల్లో, ఆ బజ్జీల్లోనే దాగి ఉంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక సూపర్ ఫుడ్. అది తింటే పొట్టని ఇబ్బంది పెట్టకుండా, ఎన్ని బజ్జీలు తిన్నా సరే ఆ సూపర్ ఫుడ్ పొట్టని ఇబ్బంది పెట్టకుండా, అజీర్తి రాకుండా ఉంచుతుందిట. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్? ఇంకో క్లూ ఇవ్వనా అది గుర్తుపట్టడానికి? సంక్రాంతికి చేసుకునే సకినాల్లో తప్పకుండా వేస్తారు. బా, ఎంత రుచినిస్తుందో ఆ సూపర్ ఫుడ్. మరి అదేంటో మీరు గుర్తుపడితే 0402-3-2-4-0-8-5-2 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. మరి ఆ సంగతి ఏంటో, ఆ సూపర్ ఫుడ్ ఏంటో, దాంట్లో ఉన్న పోషకాలేంటో, వాటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వారసుడు చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, ఎంఎం మానసి అల్పించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. అదనమాట, ఆ సూపర్ ఫుడ్ వేసుకొని బజ్జీలు భలే భలే వేడివేడిగా తింటే మన పొట్టకి ఏమీ కాదంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్ గుర్తుపట్టమని? మీరు గుర్తుపడితే నాకు సందేశం పంపించమన్నాను కదా. చాలా మంది శ్రోతలు గుర్తుపట్టి నాకు సందేశం పంపించారు. పాషా గారు, శిరీష, సేర్ల వెంకటేష్, భోగ మార్కండే గారు, నరసింహరావు గారు, ఆంజనేయులు, మంగ భాస్కర్, శ్రీకాంతాచారి, ఇంకా చాలా మంది శ్రోతలు గుర్తుపట్టి ఇదిగో అదే ఆ సూపర్ ఫుడ్ అంటే సందేశం పంపించారు. ఇంతకీ ఏంటి ఏంటి ఆ సూపర్ ఫుడ్, ఏంటి దాంట్లో ఉన్న పోషకాలు చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:49 దాటి 12 సెకండ్లు. ఇంతకీ ఆ సీక్రెట్ చెప్పేస్తాను, ఇంకా అస్సలు ఆలస్యం చేయను. ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే వాము. వాము అని అంటారు, కొన్ని ప్రాంతాల్లో వోమా అంటారు, అజ్వైన్ అంటారు, ఎన్నో పేర్లున్నాయి. ఎన్ని పేర్లున్నా దాని పోషకాలు మాత్రం బోలెడని ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఒక సూపర్ ఫైటర్ వాము. ఎందుకంటే వాములో చాలా పోషకాలున్నాయి. ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు వాము ఒక అత్యద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఏంటి దీంట్లో ఉన్న ఆ పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు చెప్పుకుందాం. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

ఈట్ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ పద్మిని. స్టూడియోలో సమయం 12:54 దాటి 2 సెకండ్లు. మనకి వెంకటేశం గారు ఒక సందేశం పంపించారు, నువ్వులు వోమో కలిపి నేను రోజు తీసుకుంటాను, నా ఆరోగ్యానికి అదే రహస్యం అంటున్నారు. మరి ఇంకా మీ ఆరోగ్యానికి మీరు వాము ఎలా తీసుకుంటారో నాకు వాట్సాప్ చేయండి. ఇందుకే వర్షాకాలంలో ఎందుకు ఈ వాముని సూపర్ ఫుడ్ అంటారు, ఎందుకు తీసుకోమని వైద్యులు, డైటీషియన్స్, న్యూట్రిషనిస్ అందరూ రికమెండ్ చేస్తున్నారు చెప్తానన్నాను కదా. ఎందుకంటే వర్షాకాలంలో వానలు పడుతూ ఉంటాయి, జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. ఎందుకంటే సూర్యరశ్మి కూడా తక్కువగా ఉంటుంది మనం గమనిస్తే. ఈ వాములో థైమోల్ అనే పదార్థం జీర్ణరసాలను విడుదల చేస్తుందట. అందుకనే మనం తిన్న ఆహారాన్ని తొందరగా అరిగేలా చేస్తుంది. ఇక వేడి నీటిలో వాము మరిగించి తాగితే కొంచెం మనం గమనిస్తే, చిన్నపిల్లలకి ఎవరైనా కడుపు నొప్పి వచ్చిందంటే ఇంట్లో ఉన్న బామ్మలు, అమ్మమ్మలు లేదా అమ్మలైనా సరే కాస్త వేడి నీళ్లు మరిగించి కొంచెం వాము వేసి వడకట్టి ఆ డికాషన్ని లేదా ఆ కషాయాన్ని ఇస్తే నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది అంటూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే అదే కారణం అన్నమాట. ఈ వాములో ఉండే థైమాల్ ఆ కడుపు నొప్పిని, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, ఎసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది అంటున్నారు వైద్యులు. ఇంకా ఆయుర్వేద వైద్యులు కూడా ఇదే చెప్తున్నారు. ఈ సీజన్లో ఇంకా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నివారణకి కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు వేడి నీళ్లు మరిగించి వాము, కాస్త వాము వేసి చేసే కషాయం బాగా పనిచేస్తుంది అంటున్నారు వైద్యులు. ఇన్ఫెక్షన్ నుండి రక్షణ ఇచ్చే సూపర్ ఫుడ్ కూడా ఇది. ఎందుకు ఇన్ఫెక్షన్ నుండి ఎలా రక్షణిస్తుంది, ఏముంది ఈ దీంట్లో, ఆ విషయం కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తప్పకుండా ట్యూన్ చేయండి భారతరత్న ప్రతి ఆదివారం. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:59 దాటి 55 సెకండ్లు. మరి వాములో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, అందుకే అది ఇమ్యూనిటీ, మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయంటున్నారు వైద్యులు. తేమతో కూడిన వాతావరణం వల్ల, అంటే ముఖ్యంగా వర్షాకాలంలో, మనం గమనిస్తే కాస్త డల్ గా ఉంటుంది, కీళ్ల నొప్పులు పెరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా పెద్దవాళ్లలో. అలాంటి వాళ్లలో ఈ వాము కాస్త తీసుకుంటే దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల నొప్పులు, వాపులను కూడా తగ్గిస్తాయట. మరి జయలక్ష్మి గారు మనకు ఒక సందేశం పంపించారు ఖైరతాబాద్ నుండి. రాత్రి పడుకునేటప్పుడు కొంచెం వాము నోట్లో వేసుకుంటే హాయిగా కడుపు భారం లేకుండా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న రోజులో మనం తిన్న ఆహారం వల్ల మేము అదే పాటిస్తామంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీ సందేశానికి. ఇంతకీ వాము తీసుకోమన్నారని చెప్పి ఎక్కువ తీసుకోకూడదు. మరి ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? వాము ఒకటే కాదు, మీకు గుర్తుందా, వామాకుల్ని కూడా బజ్జీలా వేస్తారు. మరి వామాకులు కూడా మీరు తీసుకుంటూ ఉంటారా? మీరు తీసుకుంటే ఎలా తీసుకుంటారు, నాకు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత వామాకులు, మరి వామును ఎలా తీసుకోవాలో ఆ విషయాలన్నీ చెప్తాను.
2: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

అల వైకుంఠపురం చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి మంగ్లీ పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ థమన్, రచన కాసర్ల శ్యామ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి వామాకుల్ని కూడా వాడతాం కదా, భలే ఉంటుంది వామాకు బజ్జి. అందరి ఇళ్లలో సాధారణంగా ఈ వామాకు తాలూకా మొక్క కూడా ఉంటూనే ఉంటుంది. అలా వెళ్ళి పెరట్లోంచి రెండు వామాకులు తెంపుకొని చక్కగా బజ్జి వేసుకొని తింటే సూపర్ కదా. ఇంకొక విషయం తెలుసా, చంటి పిల్లలు కానీ మామూలుగా పిల్లలు కానీ ఎవరికైనా కడుపులో కాస్త తిప్పినట్టుగా ఉండి వామిటింగ్ సెన్సేషన్గా అనిపించినప్పుడు పెద్దలు వామాకుని వాసన చూడమంటారు. ఎందుకంటే ఆ వాసన చూస్తే ఆ కడుపులో తిప్పు కూడా తగ్గి కాస్త ఉపశమనంగా అనిపిస్తుందిట. మరి అనిత గారు మనకు ఒక సందేశం పంపించారు, నేను రోజు వాముపొడి చేసుకుని ఉదయం గోరువెచ్చని నీటిలో తీసుకుంటాను, నాకెంత బాగుంటుంది అంటున్నారు. అవును, మనం గమనిస్తే మన ఇళ్లలో బామ్మలు అమ్మమ్మలు కూడా వాముని కాస్త వేయించి దూరగా వేయించి పొడి చేసి కొంచెం మొదటి ముద్ద పిల్లలకి పెట్టే మొదటి ముద్దలో అన్నం మీద వామపొడి వేసి కాస్త నెయ్యి వేసి మొదటి ముద్దను పెట్టేవారు. మరి మీ అందరికీ అది గుర్తొచ్చే ఉంటుంది. మరి మనకి శ్రీపతి బాబు గారు కూడా ఒక సందేశం పంపించారు, వామును వేయించి ఇదే పొడి చేసుకొని నీళ్ళలో తాగితే పిల్లలకి ఎంతో బాగుంటుంది అంటున్నారు. మరి ఇంకా వామును ఎలా తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే ఇది ఎంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉందో, ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట అల్సర్స్ని కూడా కలెక్ట్ చేస్తుందట. మరి మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టే సూత్రం గుర్తుంది కదా, మితం హితం. వామని కూడా ఏ తిన్నా సరే మితంగా తింటే మనకు అది ఎంతో హితం చేస్తుంది. సో ఇన్ని పోషకాలున్నా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న వామును కూడా మీ ఆహారంలో చేర్చుకోండి. పిల్లలకి కూడా కాస్త అతి తక్కువ మోతాదులో తప్పకుండా ఇవ్వండి అని చెప్తున్నారు వైద్యులు. సో స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇది ఈనాటి ఈట్ ఫుడ్. మరి మనకి మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా ఒక సందేశం పంపించారు, మేము కూడా రోజు వాముని తింటూ ఉంటా ఉంటున్నారు, చాలా సంతోషం అండి. ఈట్ ఫిట్లో కార్యక్రమం, ఈట్ ఫిట్లో చాలా మంది బాగుంది కార్యక్రమం బాగుంది అంటూ సందేశాలు పంపిస్తున్నారు, చాలా చురుగ్గా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

మ్యాడ్ చిత్రానికి భీమ్ సిసిడిలో స్వీయ సంగీత దర్శకత్వంలో వర్మన్ కీర్తనతో కలిసి ఆలపించిన పాట విన్నారు. ఇది ఈనాటి 8 ఫీట్ స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికి ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమంలో కలుసుకుంటాను. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2,840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, అత్యుత్తమ సంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. అయితే అమెరికా పర్యటనకు అనుమతి లేనందున సీఎం కేవలం బ్రిటన్ పర్యటన మాత్రమే పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములై తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లోని తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన లండన్లో ప్రవాస తెలుగు ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన సీఎం తెలంగాణకు మంచి రాయబారులుగా నిలవాలని ఎన్ఆర్ఐలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ధర్నా చౌక్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పోరాటం మొదలుపెట్టినట్టు తెలిపారు. సర్టిఫికెట్లు అందక సుమారు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజుల బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.
1: మా బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు ఇవ్వడానికి 500,000 మంది విద్యార్థులు కేవలం 10 రోజుల్లోనే సంతకాలు చేశారు. ఫీజు బకాయిలు ఒకటే కాదు, ఈరోజు యావత్ విద్యా వ్యవస్థని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మన మాట ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు, 1000 కోట్లు ఇస్తానని చెప్పారు, 6 నెలలు అయిపోయింది, 1,000 రూపాయలు.
0: హుస్నాబాద్ లో నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులను రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనుల నాణ్యత, వేగం, నిర్మాణ ప్రమాణాలపై దృష్టి సారించి నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందుతాయని ఆయన వెల్లడించారు. గొంతు విప్పి పోరాడనంత వరకు రాజ్యాంగం న్యాయం చేయలేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ జాతీయ సదస్సులో మాట్లాడుతూ ఆయన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం రద్దవడంతో విలేకరులకు రక్షణ కొరవడిందని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం ఆందోళనకరమని అన్నారు. జర్నలిస్టుల రక్షణ, వృత్తిపరమైన అభ్యున్నతి, సంక్షేమంపై నిర్వహించిన ఈ 2 రోజుల సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని కీలక తీర్మానాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఆవిష్కరించిన సాహితీ యోధుడు దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ పల్లె జీవనాన్ని, ప్రజల కష్టాలను రచనల్లో ప్రతిబింబించిన మహోన్నత సాహితీవేత్త రంగాచార్య అని కొనియాడారు. వేదాలు, ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించి సామాన్యులకు చేరువ చేసిన ఆయన కృషి చిరస్మరణీయమని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సంఘాలు సమ్మెను విరమించుకున్నాయి. రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఛార్జీల పెంపు, ప్రభుత్వ యాప్ ప్రారంభం, ఆర్టీసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఈవీ ఆటోలకు ఆర్థిక సహాయం వంటి 14 డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. హామీలపై సెప్టెంబర్ 1న తదుపరి సమావేశం నిర్వహించనున్నారు. సమ్మె విరమించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పరిపాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు పిలుపునిచ్చారు. బాకీ కార్డుల ద్వారా బకాయిల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియా వేదికగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్థాయి వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లాలని కోరారు. ప్రముఖ రైతు సంఘం నేత, అఖిల భారత కిసాన్ సభ పూర్వ ఉపాధ్యకులు సారంపల్లి మల్లారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆయన దశాబ్దాలుగా రైతు సమస్యలు, త్రాగు సాగునీరు, భూ నిర్వాసితుల హక్కులపై విశేష పోరాటాలు చేశారు. ఆయన పార్థివ దేహాన్ని రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఎంబీ భవన్ కు తరలిస్తారు. మల్లారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పలు రైతు సంఘాలు నాయకులు తీవ్ర దిగ్భాంతి, సంతాపం ప్రకటించారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి 2840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని, ఉద్యోగుల వేతనాల బకాయిలు లేవని స్పష్టం చేశారు. వైద్య పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచి నూతన చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టా భూములను అకారణంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అవినీతి చేయడం కోసమే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపిస్తూ, భూభారతి పోర్టల్ నుంచి తొలగించిన 22A వివరాలను తక్షణమే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఈ నిషేధిత జాబితాను రద్దు చేయకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేయడంతో పాటు సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అవయవ దానం జీవితం తర్వాత కూడా జీవించే గొప్ప బహుమతి అని, అవయవ దానం ఒక మహత్తరమైన మానవతా సేవ అని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాష్ని అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె, మరణం తర్వాత అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చన్నారు.
2: అవయవ దానం ఒక మహత్తరమైన మానవతా సేవ. మన మరణం తర్వాత కూడా మన అవయవాలను దానం చేయటం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చు. మన జీవితం ముగిసినా మన అవయవాల ద్వారా మరొకరి జీవితం కొనసాగుతుంది. అవయవ దానం గురించి అవగాహన పెంచుకుందాం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో 8వ తరగతి పూర్తి చేసిన ఓబీసీ, ఈబీసీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం యశస్వి స్కాలర్షిప్లకు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సచిదానందాచారి తెలియజేశారు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల్లోపు ఉండి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఏటా 75,000 నుంచి 1.25 లక్షల వరకు లభిస్తుంది. సన్న రకం వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు 500 రూపాయల బోనస్ పొందాలంటే పంట వివరాలను సెప్టెంబర్ 10వ తేదీలోపు ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని హనుమకొండ వ్యవసాయ శాఖ ఏడీఏ ఆదిరెడ్డి వెల్లడించారు. కేవలం ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నబియ్యం సాగు చేసే రైతులకు మాత్రమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ లభిస్తుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పరిపాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 40 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.
4: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 24 ఆగస్టు తేదీ అంటే ఈ రోజు సాయంత్రం 5:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దశమాబాయి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందిస్తారు. ఆసక్తిగల పశుపాలకులు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సంపూర్ణమైన సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-08523, 2324-08853. శ్రోతలు ఈ గమనిక గమనించగలరు. మరికొద్ది క్షణాల్లో షో టైం.

షో టైం కి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు, ఈ రెండు మాత్రమే. 0402324852 ఈ నంబర్ కు సందేశం పంపించడమే. ఎంత సింపుల్ కదా. మరి అస్సలు ఆలస్యం చేయకుండా షో టైం మొదలు పెట్టేసుకుందాం. షో టైం మొదలు పెట్టే ముందు శ్రోతలకు ఒక చిన్న విషయం చెప్పాలి. దయచేసి పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించద్దు. ఎటువంటి ఆడియో రికార్డింగ్స్ కానీ ఎటువంటి ఫోటోలు కానీ మా వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ చేయొద్దు. ఇది శ్రోతలందరూ గమనించగలరు. మరి షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం. మీదే ఆలస్యం అంటున్న శ్రోతలందరూ కూడా సిద్ధమైపోండి. ఇదిగో మొదటి ప్రశ్న. ఈరోజు కూడా కొన్ని సినిమా ప్రశ్నలు, కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, హీరో శ్రీకాంత్ గారు మనందరికీ సుపరిచితులే కదా, వారికి సంబంధించిన మొదటి ప్రశ్న మన షో టైంలో. హీరో శ్రీకాంత్ గారు సింగిల్ హీరోగా స్క్రీన్ మీద తొలిసారిగా కనిపించిన చిత్రం ఏది? ప్రశ్న మరొకసారి. శ్రీకాంత్ గారు సింగిల్ హీరోగా అంటే ఆయన చాలామంది హీరోలతో కలిసి కనిపించిన చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ సింగిల్ హీరోగా స్క్రీన్ మీద కనిపించిన తొలి చిత్రం ఏది? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సూర్య ఐపీఎస్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బురందంత కలిసి ఆలపించిన పాట విన్నారు. షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:29 దాటి 2 సెకండ్లు. మరి షో టైం లో మొదటి ప్రశ్న కాస్త కన్ఫ్యూజింగ్ అని అడిగాను. నేను అనుకున్నట్టే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు కూడా. అదే కదా నాకు కావాల్సింది. ప్రశ్న ఏంటంటే, హీరో శ్రీకాంత్ గారు సింగిల్ హీరోగా స్క్రీన్ మీద కనిపించిన తొలి చిత్రం ఏది అన్నాను. చాలా మంది తప్పులో కాలేశారు. ముందుగా సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ పేర్లు ఏంటో చూద్దాం. విజయ్ కుమార్ గారు చందనగర్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, శాంతి రిషిత రిస్తు చిత్ర నుండి, కేవీరావు పీపీరావు గారు ఖైరతాబాద్ నుండి, రాము బెల్కంపేట నుండి, దయానంద్ గారు నాంపల్లి నుండి, పులిపాక శ్రీనివాసరావు గారు పుట్టుపాక నుండి, బ్రూస్లీ సురారం నుండి, జగదీష్ యూసఫ్ కూడా, మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, లతా పోచారం నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, పద్మా మణి భావన ఓల్ బోయిన్పల్లి నుండి, వెంకటస్వామి గారు భోజగుట్ట నుండి, భవాని వెంకట పుట్టపాక, భాను ఆరాధ్య సుచిత్ర, దోర్నాల సుదర్శన అంకుశాపురం, పంతడు శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుండి, పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నుండి, తిరుమలయ్య గారు పుట్టపాక నుండి, ఇంకా ఆర్మూర్ నుండి రాధాస్వామి, వీరు సరైన సమాధానాలు పంపించారు. తొందరగా ఫాస్ట్ గా పంపించారనమాట. ఇంతకీ చాలా మంది పంపించిన రాంగ్ ఆన్సర్ ఏంటో తెలుసా? ముందు రాంగ్ ఆన్సర్ చెప్తాను. చాలా మంది 1/2 అని పంపించారు. 1/2 ఎలా అవుతుంది చెప్పండి? 1/2లో ఇద్దరు ఉంటారు కదా, జేడి చక్రవర్తి మరి శ్రీకాంత్ గారు ఉంటారు కదా. 1/2 కాదు. మరి ఇప్పుడు ఇంకొక సరైన సమాధానం కూడా వచ్చింది. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామలా కూడా సరైన సమాధానం పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 1991లో పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్ గారు ఎన్నో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ, ఎన్నో ఇద్దరు హీరోస్ ఉన్న క్యారెక్టర్స్ లో చేస్తూ ఉండేవారు. కానీ తొలిసారిగా సురేష్ ప్రొడక్షన్ సినిమాలో తాజ్ మహల్ అనే చిత్రంలో సింగిల్ హీరోగా కనిపించారు. గుర్తొచ్చిందా ఇప్పుడు? ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్, పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాకి సంబంధించి ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటంటే, మన గేయ రచయిత ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న చంద్రబోస్ గారు మంచు కొండల్లోన చంద్రమ అనే పాటతో ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారనమాట. మరి సరైన సమాధానం మనకి ఇంకొకరు కూడా పంపించారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా నుండి. ఇది వీళ్ళు సరైన సమాధానం పంపించారు నాకు తెలుసు, అందుకనే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అడిగాను. మీరు ప్రశ్న జాగ్రత్తగా వింటే మీరు ఆన్సర్ కూడా కరెక్ట్ గా చెప్పచ్చు అనమాట. సో రైట్ ఆన్సర్ ఈజ్ తాజ్ మహల్. తాజ్ మహల్ చిత్రంలో శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం సింగిల్ హీరోగా కనిపించారు. మరి రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమా? నేను కూడా సిద్ధమే. ఈ ప్రశ్న జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇటీవల చాలా రీసెంట్ గా మన దేశం కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఒక సబ్మెరీన్ జలంతర్గామిని తయారు చేసి దేశానికి అంకితం ఇచ్చింది. ఆ సబ్మెరీన్ పేరేంటి? ఇది చాలా రీసెంట్ గా జరిగింది. చాలా రీసెంట్ గా కొచ్చిన్ షిప్ యార్డ్ నుండి ఒక జలంతర్గామిని దేశానికి అంకితం ఇచ్చారు. ఆ పేరేంటో తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షార్ట్ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:37 దాటి 30 సెకండ్లు. షో టైంలో రెండో ప్రశ్నగా నేను అడిగాను, మన దేశంలో ఇటీవల కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఒక సబ్మెరీన్ జల అంతర్గామిని తయారు చేసి దేశానికి అంకితం ఇచ్చారు అన్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం తెలుసుకోవాలి కదా. ఉత్తి సినిమా క్విజ్ అంటే ఏం బాగుంటుంది చెప్పండి. మరి సమయం సరైన సమాధానం చాలా మంది పంపించారు, రైట్గా పంపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి ముందుగా ఎవరెవరు పంపించారో చూద్దాం. స్రవంతి సుశీల్ చింతల నుండి, ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, పానుగుంటి రవిగౌడ్ మరియు కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, విజయ్ కుమార్ గారు హనుమాన్ టెక్కడి నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, శ్రీనివాస్ పీర్జాతి కూడ నుండి, పున్నా వెంకటేశం హేమలత నెమ్మ నుండి, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, దస్తగిరి సంధ్యా ప్రొదుటూ ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి, ధనరాజ్ సునీత రామ్ ప్రకాష్ గారు విశాఖపట్నం నుండి, ఎంఎం శాస్త్రి సుగంధి మరియు వారి కుటుంబ సభ్యులు పంచగుట్ట నుండి, శాంతి రిషిత సుచిత్ర నుండి, భోగమార్కండే అనిత భూదాన్ పోచంపల్లి, ప్రేమ్నాథ్ కళావతి యార్మూర్ నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. కానీ నాకు ఫాస్ట్గా వచ్చిన వాళ్ళు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, పాలెంపొళ్ళి యాళ్ళగడ్డ నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి, మోనికా బాలు పుట్టపాక నుండి, మిర్యాల తిరుమలయ్య, ఇంకా చిత్తూరు నుండి నరేంద్ర రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి,

తోట సంతోష్ నిఖిత పొతంగ నిజామాబాద్ నుండి. వీరు ఫాస్ట్ గా పంపించిన వాళ్ళ పేర్లు అనమాట. మరి సమాధానం ఏంటంటే, ఆగస్టు 21వ తేదీన తక్కువ లోతుగల సముద్ర తీర జలాల్లో శత్రువుల జలాంతర్గాములను వేటాడగల శక్తి ఉన్న మంగ్రోల్ అనే ఒక జలాంతర్గామిని, అంటే సబ్మెరీన్ని వారు జాతికి అంకితం ఇచ్చారు. అది కూడా కొచిన్ షిప్ యార్డ్ లో నిర్మించబడింది. ఇదంతా మేడ్ ఇన్ ఇండియా, మన దేశం మన టెక్నాలజీతో మనం స్వయంగా నిర్మించుకున్న సబ్మెరీన్ అనమాట. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అస్ కదా, ప్రౌడ్ ఆఫ్ ఇండియా కదా. అందుకనే ప్రపంచమంతా ఇండియా వైపు తలెత్తి వావని చూస్తున్నారు. మరి ఇలాంటివి చేస్తూ ఉంటే ఎందుకు చూడరు. ఇక ఇది యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. అంటే ఇందాక చెప్పాను కదా, తక్కువ లోతుగల సముద్ర తీర జలాల్లో కూడా శత్రువుల జలాంతర్గాములను కనిపెట్టగల టెక్నాలజీ ఉంది ఈ సబ్మెరీన్లో. ఇలాంటివి మన కొచిన్ షిప్ యార్డ్ నుండి 8 తయారవుతున్నాయట. ఇటీవల ఆగస్టు 21న ఈ మంగ్రోల్ను జాతికి అంకితం ఇచ్చారనమాట. ఇది దీనికి సంబంధించిన ప్రశ్న మరియు సరైన సమాధానం. మరి షో టైం వింటున్నారు. షో టైంలో మూడో ప్రశ్న కూడా సినిమా ప్రశ్న వచ్చేస్తోంది. శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మరి సినిమా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక సినిమా టైటిల్ చెప్తాను. ఆ సినిమా టైటిల్ ఆ సినిమాకు ముందుగా అనుకున్నారనమాట. అది ఏ సినిమానో మీరు గుర్తించి నాకు చెప్పాలి. ఘరానా అత్త గడుసు అల్లడు అని ఒక సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్, ఆ సినిమా పేరేంటి మీకు తెలిస్తే 0402-3248-522 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-1-3 లేదా 9-8-9-8-5-1-0-2 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:46 దాటి 20 సెకండ్లు. నాకు తెలుసు శ్రోతలు కన్ఫ్యూజ్ అవుతారనే కదా నేను అలాంటి ప్రశ్న అడిగాను. షో టైంలో అడిగిన 3వ ప్రశ్న, ఘరానా అత్త గడుసు అల్లడు అని ఒక సినిమాకు ముందు అనుకున్నారు చాలా మంది. ఇదే ఆన్సర్ పంపిస్తారనుకున్నాను, అదే ఆన్సర్ పంపించారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అని చాలా మంది పంపించారు, కానీ అది సరైన ఆన్సర్ కాదు. మరి సరైన ఆన్సర్ ఎవరు పంపించారో వాళ్ళ పేర్లు చదివాక నేను దాని సమాధానం రివీల్ చేస్తాను. సతీష్, రిషిత, రామరాజునగర్ నుండి పానగుండి, రవిగౌడ్, బీహెచ్ఎల్ నుండి రాకేష్, ఫరీద్, నందిపేట నుండి ఆడపు సంతోష్ కుమార్, వెల్లంపల్లి నుండి పాష, వరంగల్ నుండి దోర్నాల సుదర్శన్ గారు, అంకుశాపురం నుండి కీర్తి, రాజ్కుమార్, నిజామాబాద్ నుండి జయలక్ష్మి గారు, ఖరీతాబాద్ నుండి చిత్రయాల నుండి దమ్మోజు వెంకటాచారి మరియు వారి కుటుంబ సభ్యులు, సుభాషిణి, జనార్దన్, సుచిత్ర నుండి సంధ్యా దస్తగిరి, కడప నుండి నరేందర్ రెడ్డి గారు, చిత్తూరు నుండి చింత శ్రీనివాస్, చాపల నుండి జాప భూమేశ్వర్, వెల్లూళ్ళ నుండి అప్పలరాజు గారు, పెడెన్ నుండి ఇంకా ఎవరు పంపించారు, చాలా మంది పంపించారు, షేరే బాలాజీ, సావిత్రి, కుబేర్, నిర్మల్ నుండి పాలెంపోలే, ఆళ్లగడ్డ నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మడి నుండి ఇంకా చాలా మంది పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్స్ పంపించారు. వీడే అనమాట రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు. చివరిగా అభుదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, తోట సంతోష్, నిఖిల, పోతంగల్, నిజామాబాద్ నుండి పంపించారు. మూసాపేట్ మహబూబ్ నగర్ నుండి ఎవరు పంపించారు, నరేష్, రోజా పంపించారు. వీరు కూడా సరైన ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా, అల్లుడా మజాక. చిరంజీవి మాస్ ఎంటర్టైనర్ సినిమా గుర్తుందా, ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఆ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ ఏంటంటే ఘరానా అత్త గడుసు అల్లడు అనుకున్నారట, కానీ ఎందుకో అది చిరంజీవి గారికి అంత నచ్చలేదట, క్యాచీగా లేదు అని చెప్పి ఈవీవి గారికి చెప్పి అల్లుడా మజాక్ అనే టైటిల్ పెట్టించారనమాట. చిరంజీవి గారు మారువేషాలు వేస్తూ, బ్రహ్మానందం గారు మిస్ డకోటాగా కనిపిస్తూ చాలా నవ్వు తెప్పిస్తూ ఉంటారు కదా, ఇది సరైన సమాధానం. ఇంకా మనకి ఎవరు రైట్ ఆన్సర్ పంపించారు కిందకు వెళ్ళింది, నెమ్మా నుండి పునా వెంకటేశం, హేమలత కూడా సరైన సమాధానం పంపించారు. సో ఆన్సర్ ఈజ్ అల్లుడా మజాక. మరి షో టైంలో ఆఖరి ప్రశ్నకు శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇది ఎప్పుడు మనం జనరల్గా అడిగే ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మరి రాఖీ పండుగ వస్తుంది కదా, అన్న చెల్లెళ్ళ పండుగ, మన పండుగ వస్తుంది కదా, రాఖీ పండుగకి మీరు చిన్నప్పుడు కాదు, మీరు పెద్దయ్యాక మీ సోదరికి ఎంతో ప్రేమగా, మీ అక్క చెల్లెలకి,

ప్రేమగా ఇచ్చిన మొదటి బహుమతి ఏది మీకు గుర్తుంటే 0402324082 ఇది ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే ఈ రోజు 24వ తారీఖు ఆగస్ట్ 24న సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశువైద్య

విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకులు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సంపూర్ణమైన సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0400 జత చేసి 2324085323 2424085353. శ్రోతలు గమనించగలరు, ఈ రోజు సాయంత్రం 7:15.

మరి షో టైంలో చివరిగా నేను అడిగాను, రాఖీ పండుగ వస్తుంది కదా, మీరు మీ సోదరికి, అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న ఉన్న వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇవ్వడం కాదు, మీరు కాస్త పెద్దయ్యాక మీరు మీ సోదరికి ఏం కొని ఇచ్చారు, ఏంటి మొదటి బహుమతి ఇచ్చారని అడిగాను కదా. ఎస్ఎన్ మూర్తి గారు రాణి సుప్రియ సురారం నుంచి పంపిస్తున్నారు, నేను ఒక మంచి డ్రెస్ కొనిచ్చాను. మరి శేషు గారు అంటున్నారు కూకట్పల్లి నుండి పట్టు చీర కొనిచ్చానంటున్నారు. ఇంకా ఎవరు రాస్తున్నారంటే, నాకు నలుగురు అక్కలు మొదటిసారి చీరలు పెట్టాను అంటున్నారు భూదాన్ పచ్చంపల్లి నుండి భోగ మార్కండే గారు. నలుగురు అక్క చెల్లెలు అంటే ఎంత గొప్ప విషయం, మా అక్కగారికి చీర గాజులు సారా ఇచ్చానంటున్నారు దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు. మీరందరూ నిజాయితీగా పంపించాలి, ఎందుకంటే మీరు పెద్దయ్యాక మీ డబ్బులతో తొలిసారిగా కొన్న బహుమతి మాత్రమే పంపించండి. మరి మా చెల్లెల చేతికి ఉంగరం ఇచ్చానంటున్నారు చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి గారు. నేను మొదటిసారిగా ఇచ్చింది కేవలం 10 రూపాయలు అంటున్నారు, ఎంత నిజాయితీ రాశారు. కేవి శేషగిరి గారు మియాపూర్ నుండి, అదే నా చిన్నతనంలో పెద్ద మొత్తం నేను దాచుకున్నది ఇచ్చానంటున్నారు. కాకతీయ పాష వరంగల్ నుండి రాస్తున్నారు, పాకెట్ రేడియోని గిఫ్ట్గా ఇచ్చాను నేను మా అక్క చెల్లెలు, నాకు అక్క చెల్లెలు లేరు కానీ ఉంటే బిడ్డ ఉంది, మా బిడ్డకే మా అక్క చెల్లెల్లా చూసుకుంటానంటున్నారు. సంగవి శ్రీనివాస్ లావణ్య నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి, మేము మాత్రం మొట్టమొదటిసారిగా అక్కకి వాళ్ళ కూతురికి బట్టలు కొనిచ్చానంటున్నారు. దోర్నల సుదర్శన్ గారు అంకుశాపురం నుండి, నాకు ఇష్టమైన పట్టుచీర కొనిపెట్టానంటున్నారు. ఉమ్మడ నుండి జైనుద్దీన్ గారు, తోట సంతోష్ ఏం రాస్తున్నారు, చెల్లెలకి పట్టుచీర అంటారు, అందరు చాలా మంది పట్టుచీరలు ఇచ్చానంటున్నారు. మరి అప్పలరాజు గారు పెడనండి, వాచ్ గిఫ్ట్గా ఇచ్చానండి మా సిస్టర్కి అంటున్నారు. నా చిన్నతనంలో రాఖీ కడితే 50 రూపాయలు మొదటిసారిగా ఇచ్చాను మా చెల్లెలకి అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ గారు, పట్టుచీరలు పెట్టాను నాకు ముగ్గురు అక్క చెల్లెలు అంటున్నారు. ఆడపి సంతోష్ కుమార్ గారు కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, నేనైతే చీర పెట్టాను నాకు ముగ్గురు అక్కలు అంటున్నారు. పాలెంపోలే గారు రాళ్ళగడ్డ నుండి, మా అక్క చెల్లెలకి మొట్టమొదటిసారిగా 100 రూపాయలు ఇచ్చానంటున్నారు. కీర్తి రాజ్కుమార్ గారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి పంపించారు. ఇంకా పసుపు కుంకుమ చీర సారే ఇచ్చాను అంటున్నారు ఆర్మూర్ నుండి రాధాస్వామి గారు. ఇంకా ఫస్ట్ మా చెల్లెలకి 10 రూపాయలు ఇచ్చాను రాఖీ కట్టినప్పుడు అంటున్నారు. రుద్రవరం నుండి రాపత్తి నర్సింగ్ రాజన్న సిరిసిల్ల నుండి రాశారు, 10 రూపాయలు ఇచ్చాను మొదటిసారిగా అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, ఇక నో ఇది నేను ఒప్పుకోను, ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చామంటున్నారు. ఐఫోన్ ఇప్పుడు గిఫ్ట్గా ఎలా ఇస్తారు చెప్పండి, మీ చిన్నతనం విషయం అడిగాను కదా. మరి రాఖీ పండుగకి మా చెల్లెలకి మొదటిసారిగా మంచి పట్టుచీర కొనిపెట్టాను నా సంపాదనతో అంటున్నారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల్ల, రాఖీ పౌర్ణమికి ఆడబడుచుకి 500 రూపాయలు బట్టలు గిఫ్ట్గా ఇచ్చాను, అదే మొదటిసారి అంటున్నారు. ఎవరంటున్నారు, డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుండి, మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నారు షో టైం, ధన్యవాదాలు అంటున్నారు. సోదరుడికి కూడా గిఫ్ట్ ఏమిస్తారో అది కూడా అడగండి అంటున్నారు. సతీష్ రిషిత సుచిత్ర నగర్ సుచిత్ర సర్కిల్ రామరాజ్ నగర్ నుండి, మరి నెమ్మా నుండి పున్నా వెంకటేశం గారు ఏం రాశారు, తోబుట్టుకి అన్నం మీద మమకారం ప్రేమ నిండు కొత్త బట్టలు తల్లిగారింటి నుంచి ఆశీర్వచనం, అంతకంటే ఇంకేమంటూ ఇంకేం కోరుకుంటారంటున్నారు. అంతే కదండి, మరి ఏ ఆడపిల్లైనా కోరుకునేది అదే. మరి ఇది రాసింది నెమ్మా నుండి పున్నా వెంకటేశం హేమలత. చింత శ్రీనివాస్ గారు రాస్తున్నారు, 500 రూపీస్ ఇచ్చాను మా చెల్లికి, మాకు చిన్నప్పుడు రాఖీ పండుగ లేవు కానీ ఎప్పుడు చెల్లి అక్క వచ్చినా మంచి చీర పెడతానంటున్నారు. చీర బహుమతిగా ఇచ్చానంటున్నా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, అదే చీరే ఇచ్చానంటున్నారు. బిఎన్ రెడ్డి నగర్ నుండి మోనికా బాలు, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు రాస్తున్నారు, నా వయసు 15 సంవత్సరాలు అప్పుడు నేను 101 రూపాయలు మా చెల్లెలకి ఇచ్చాను నాకు ముగ్గురు అక్కలు అంటున్నారు. బా అందరికీ ఎంత మంచి అక్క, ఎంత మంచిగా రాశారు. నమస్తే శుభ మధ్యాహ్నం, మరి మా అక్క చెల్లెలకి రాఖీ పౌర్ణమి సందర్భంగా కంపెనీ రేడియోని ఇవ్వడం జరిగింది అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మరియు వారి కుటుంబ సభ్యులు, 2 రూపాయలు ఇచ్చానమ్మా నేను మా చెల్లెలకి మొట్టమొదటిసారిగా అంటున్నారు. మెహదీపట్నం నుండి వెంకటస్వామి గారు, నాకు అక్క చెల్లెలు లేరు నా భార్య నాకు సోదరి అంటున్నారు. శివగంగా నగర్ నుండి ధనరాజ్ గారు, మా కూతురు మనవరాళ్ళు ఉన్నారమ్మా, మాకు సోదరు లేరు వాళ్లే మాకు సోదరితో సమానం అంటున్నారు. 50 రూపాయలు ఇచ్చానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత. చాలా రోజులైంది సతీష్ గారు మీ సమాధానం అందుకొని, ఇంకా చాలా మంది ఇంకొక సమాధానం వచ్చింది, మా అక్కయ్యకి మొదటిసారిగా రాఖీ పౌర్ణమికి మంచి చీర కొనిపెట్టానంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. ఇంకా చాలా మంది సమాధానాలు పంపించారు,
మరి షో టైంలో సమయం కావస్తోంది కాబట్టి నా ఫస్ట్ శాలరీ 600 రూపాయలు మొత్తం నా నలుగురు అక్క చెల్లెళ్ళకి వారికి కావాల్సింది కొనిచ్చానంటున్నారు ఎవరు ఎంఎం శాస్త్రి గారు పంజగుట్ట నుండి. ఇది ఇవాళ షో టైం. షో టైంలో మీ పేర్లు చదివినా చదవకపోయినా మా మీద కోపగించద్దు. మీరు షో టైంలో పాల్గొన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తోంది. మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు ఒక అత్యద్భుతమైన శక్తిశీల్లో కలుసుకుందాం. తప్పకుండా ట్యూన్ చేసి వినండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ పాట కదా. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ చిత్రానికి శరత్ సంతోష్, శ్రీనిష జయశీలన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం లియోన్ జేమ్స్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:32 దాటి 30 సెకండ్లు. ఐపీఎస్ మల్లికా బెనర్జీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎలా చేస్ చేశారు, ఎలా ఆపరేషన్ కంటిన్యూ చేశారని చెప్తాన్నాను కదా. మరి కాస్మెటిక్స్ అమ్ముతూ, ఏదో హెడ్ మసాజ్ చేస్తూ, బాడీ మసాజ్ చేసే అమ్మాయిలాగా ఆ ఛత్తీస్గఢ్లో ఉన్న అన్ని ఊళ్లలోనే తిరుగుతూ కావాల్సిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టారు. అందరినీ నమ్మించారు మల్లిక. పోలీసులకు చెప్పడానికి భయపడే రహస్యాలను కూడా, ఎవరెవరు ఈ అమ్మాయిల్ని, ఈ ఆడపిల్లల్ని, ఈ చిన్నపిల్లల్ని అపహరిస్తున్నారు, వారు ఎవరెవరు కిడ్నాప్ చేస్తున్నారు, తీసుకెళ్లిపోతున్నారు, ఛత్తీస్గఢ్ని దాటేస్తున్నారు, ఆ రహస్యాలన్నీ ఆ ఏజెంట్ల గురించి అన్నీ చెప్పేశారట. అంతగా నమ్మించి మహిళల నుంచి ఆ విషయాలన్నింటినీ సేకరించారట మల్లిక. అలా ఊరూరా తిరిగి మానవ రవాణాకు సంబంధించిన నెట్వర్క్ రూట్ మ్యాప్ ని సిద్దం చేసుకున్నారు. ఎలా, ఎందుకు పిల్లలందరినీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి దాటేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పథకాల ముసుగులో ఎందరో పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని అక్రమ రవాణా చేస్తున్న నెట్వర్క్ ని కనుక్కున్నారు మల్లిక. ఆధునిక సైబర్ సెల్ టెక్నాలజీని ఉపయోగించి నిందితుల కాల్ డేటా రికార్డ్ ని, అంటే సిడిఆర్ ని ఎనలైజ్

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డ్స్ అని అనలైజ్ చేశారు. ఆ ముఠా సభ్యులు ఎక్కడున్నారో తెలిసిపోయింది మల్లికా గారికి. ఎక్కడున్నారంటే ఢిల్లీలో రవాణా గురైన పిల్లలంతా ఢిల్లీలో నక్లీ ప్లేస్మెంట్ ఏజెన్సీస్ తాలూకా చేతిలో చిక్కుకున్నారని గ్రహించారు. పిల్లలు ఎక్కడున్నారో తెలిసింది, కానీ ముఠాలను పట్టుకోవడం ఎలా? మరి ఛత్తీస్గఢ్ నుండి వెంటనే ఢిల్లీకి వెళ్లారు మల్లిక వారి బృందంతో కలిసి. ఢిల్లీ పోలీసులతో కోఆర్డినేట్ చేస్తూ ప్రాణాలకు తెగించి ఈ అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. వింటూ ఉంటే వావ్ అనిపిస్తుంది, చాలా వీరోచితంగా పోరాడారు మల్లిక అనిపిస్తుంది. కానీ ఆవిడ ఈ మొత్తం ఈ ఆపరేషన్ సమయంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొని ఉంటారో ఒక్కసారి ఊహించండి. ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. అందుకే చెప్పాను ఇందాక, సినిమాలో చూడటం వేరు కానీ మన కళ్ల ముందు మన చుట్టూ ఉన్న వీర వనిత ఇలా పోరాడి పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చి శక్తిశీలిగా నిలిచారు. మరి ఆవిడ ఆ గొప్పతనాన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మరి ముఠాలకు కూడా తెలిసిపోయింది. ముఠాలకు తెలిస్తే ఊరుకుంటారా? ముఠాల ఫోన్ నెంబర్లు మారుస్తూ ఏం చేస్తున్నారు? లొకేషన్లు మారుస్తూ ఫోన్ నెంబర్లు మారుస్తూ పోలీసులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ మల్లిక గారు మాత్రం ఎక్కడ వెనుకంజ వేయలేదు. ఒక సైబర్ వారియర్గా మారారు. నిందితుల కాల్ డేటా రికార్డుల్ని పగలు రాత్రి జల్లెడు పట్టారు. వారు ఎక్కడున్నది విషయం తెలుసుకున్నారు. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట విన్నారు. రచన కృష్ణ కాంత్, సంగీతం అనుదీప్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:40 దాటి 40 సెకండ్లు. మరి ఐపీఎస్ మల్లికా బెనర్జీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నిందితుల కాల్ డేటా రికార్డులను రాత్రి పగలు జల్లెడ పట్టి నిందితులు ఎక్కడున్నారో తెలిసిపోయింది. రవాణాకు గురైన పిల్లలందరూ ఢిల్లీలో నకిలీ ప్లేస్మెంట్ ఏజెన్సీల చేతిలో చిక్కుకున్నారని గ్రహించారు. పిల్లలు ఎక్కడున్నారో తెలిసింది. ముఠా సభ్యుల్ని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులతో కోఆర్డినేట్ చేసి ప్రాణాలకు తెగించి అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. కానీ తప్పిపోయిన పిల్లలను వెతకడానికి కోర్టును ఆశ్రయించారు. కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఏవో కొన్ని ఆఫీషియల్ రిక్వైర్మెంట్స్ కావాల్సి వచ్చి ఢిల్లీ నుండి కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. అది కూడా సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏమో ఒక గడువు విధించింది మల్లికా బెనర్జీ గారికి. మీకు ఈ టైమే ఇస్తున్నాను, ఈ టైంలోనే మీరు పట్టుకోవాలి అని అన్నారు. మరి సుప్రీంకోర్టు విధించిన కఠినమైన గడువు లోపల ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. ఆపరేషన్ మానేయమని ఎన్నో బెదిరింపులు. ఈ ఆపరేషన్ చేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా నెట్వర్క్లో ఉన్న హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా ముఠాల నుండి భారీ మొత్తంలో లంచం ఇస్తామన్నారు. లంచాలకు లొంగకపోవడంతో కేసును వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామంటూ ఎన్నో బెదిరింపులు. ప్రాణాలకు హాని ఉందని ఎన్నో బెదిరింపులు. అయినా సరే వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డారు మల్లికా బెనర్జీ. మరి ఏం చేశారు ఆ తర్వాత చెప్తాను.

విరూపాక్ష చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట విన్నారు. రచన కృష్ణకాంత్, సంగీతం అజనీష్ లోక్నాథ్. ఐపీఎస్ మల్లికా బెనర్జీ గారి విజయ ప్రయాణం, ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన శక్తిశీల్లో. మరి ఢిల్లీలోని ఏం చేశారు ఆ ఆపరేషన్, సుప్రీంకోర్టు ఒక గడువు విధించింది, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాన్నాను కదా. ఢిల్లీలో అత్యంత ప్రమాదకరమైన రెడ్ లైట్ ఏరియాల్లో స్థానిక ఎన్జీఓ సహాయంతో వెతికారు ఆ ఆడపిల్లలందరూ ఎక్కడున్నారు, ఆ ముఠాలో ముఠా సభ్యులందరూ అపహరించారు మాట్లాడుకున్నాం. వెతికితే దొరికారు ఆడపిల్లలందరూ రెడ్ లైట్ ఏరియాలో, ఢిల్లీలో అత్యంత ప్రమాదకరమైన రెడ్ లైట్ ఏరియాలో దొరికారు. ఆ సమయంలో ఆవిడ ఎలాంటి బాధను ఎదుర్కొన్నారో ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పారన్నమాట. ఈ ఆపరేషన్ జరుగుతున్నంతసేపు అస్సలు మల్లికా బెనర్జీ గారి ఐడెంటిటీ ఎక్కడ బయటకి రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారట. ఎందుకంటే అలాగని తెలిసిపోతే అక్కడున్న పిల్లలకి, ఆడపిల్లలకి మరియు వీరి బృందానికి, మల్లికా బెనర్జీ గారి ప్రాణాలకు కూడా ఎంతో అపాయం ఉందని ఎలాంటి ప్రచారం లేకుండా చాలా సీక్రెట్గా ఈ ఆపరేషన్ని పూర్తి చేశారట. మరి ఆమె చేసిన సేవలకి గాను మీడియా, ఛత్తీస్గఢ్ మీడియా వారిని ఛత్తీస్గఢ్ మర్దాని అని పిలవడం మొదలుపెట్టారు. ఇదంతా పక్కనుంచితే ఆవిడ ఎంతో ఆనందంగా ఆ అపహరించబడిన పిల్లలందరినీ వెనక్కి తీసుకురావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మళ్లీ మళ్లీ చెప్తున్నారు. ఆవిడ ఒక అద్భుతమైన సందేశం ఇస్తున్నారు, అదేంటో ఈ పాట తర్వాత చెప్తాను.

అమర్ అని చిత్రానికి రమ్య బెహ్రా అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట విన్నారు. సంగీతం జీవి ప్రకాశ్ కుమార్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:51 దాటి 10 సెకండ్లు. ఐపీఎస్ మల్లికా బెనర్జీ గారు మరి అలా తప్పిపోయిన పిల్లలందరినీ తిరిగి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చారు. వారి వారి కుటుంబాలకు అప్పగించినప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్లల్లో, ఆ పిల్లల కళ్లల్లో చూసిన ఆనందం వర్ణాతీతమని ఎంతో మురిసిపోయారు మల్లిక. మరి మల్లిక గారు అందరికీ ఒక మంచి సందేశం ఇస్తున్నారు. అదేంటంటే, సమస్య పెద్దదా చిన్నదాని కాదు, దానిపైన మనం చూపించే శ్రద్ధ ముఖ్యం. సమస్యని పరిష్కరించడానికి అన్ని వేళలా కాకి యూనిఫామ్, అంటే పోలీసులే అవసరం లేదు. కాకపోతే సమస్యను గుర్తించి పోలీస్ సహాయంతో ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి ఇబ్బందినైనా జయించచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఆవిడిచ్చే మెసేజ్, ఆడపిల్లలకి చిన్నతనం నుండే అన్ని జాగ్రత్తలు చెప్తూ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తూ, అందరికీ అందరూ చెప్పే మాటల్ని నమ్మకుండా వాళ్లని ఇంట్లోనే చిన్నప్పటి నుండి కౌన్సిలింగ్ ఇవ్వాలని మల్లికా బెనర్జీ గారు చెప్తున్నారు. నిజమే కదా. మరి ఈ రోజు నేటి ఆడపిల్లలే రేపటి మహిళమణులు కదా. మన భారతదేశానికి గొప్ప ధనం, గొప్ప నిధి అని చెప్పచ్చు ఈ మహిళమణులందరూ. ప్రస్తుతం మల్లికా బెనర్జీ గారు ఛత్తీస్గఢ్లోనే పోలీస్ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కడ ఆవిడ గురించి ఎక్కువగా బయటికి రానివ్వకుండా మాత్రం జాగ్రత్త పడ్డారు ఛత్తీస్గఢ్ పోలీసులందరూ. దానికి కూడా ఏవో కొన్ని కాన్ఫిడెన్షియల్ కారణాలు కూడా ఉండుంటాయి అంటున్నారు. మరి అవి ఏంటో మనకు తెలియదు. ఇది ఇలా రోజు ఎన్నో విమెన్ అచీవర్స్ ఇవి మన తలక స్టోరీస్ వింటూ ఉంటే ఒకటే అనిపిస్తుంది, మహిళలు ఎంతో ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా సరే ముందు ఎదుర్కొనే నమ్మకం మనలో మనం కలిగించుకుంటే ఎలాంటి కష్టాన్నైనా మనం జయించగలుగుతాం. మీరేమంటారు?

మా ఇంటి బంగారం చిత్రం నుండి చిన్మయీ శ్రీపాద బృందంతో కలిసి ఆల్పించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్. అంతటి సాహసీ ధీర వనిత శక్తిశీలి అయిన ఐపీఎస్ ఆఫీసర్ మల్లికా బెనర్జీ గారికి వారి ప్రయాణానంతటినీ విన్నారు కదా, తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే. ఇది ఇవాళ్టి శక్తిశీలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ సమయం 3 గంటలు దాటి 15 సెకండ్లు వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

दीवाना, कोई इनको ना बतलाना के।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలకు అవుతుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కేంద్ర ప్రసారాలు షురూ అవుతాయి. ఈ ప్రసారాలను 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై కూడా వినొచ్చు. ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని పలకరించి అలరించే కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఈ నుండి షురూ అవుతుంది. ఇదైనాక 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమం ఉంటుంది. ఇక మిగతా అన్ని కార్యక్రమాల వివరాలు 6:05 ఇయలటి రేపటి కార్యక్రమాల్లో చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి 100.2 ఎఫ్ఎం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

ಮಾಟ ಚಿಪ್ಪನ್ರಿ, ಪಾಠ ಇನ್ನುನ್ರಿ. పాటలతో సందడి చేసే ఈ కార్యక్రమం మీ మాటలతో శ్రోతలను అలరించి నచ్చిన పాటల్ని కోరుకునే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని ఇనొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 295081, ఇంకో నంబర్ 2300081. ఈ రెండు నంబర్లకు 0873 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి. ఇవే కాకుండా ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్, క్షమించాలి, మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001. మరి కార్యక్రమాన్ని ముందుగానైతే శ్రావణమాసం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతంతో షురు చేద్దాం.

0: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పున్రి పాట ఈనున్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. మరి ఒక పాట కొరతందుకు ఒక శ్రోత ఫోన్ చేసి జరి నుంచి రజనీకాంత్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం.
0: నమస్తే రజనీకాంత్. నమస్తే, శుభ సాయంత్రం.
1: నమస్కారం.
0: ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? వర్షం పడ్డదా ఇవాళ జరిలో?
1: పడ్డది మేడం.
0: పడ్డదా? చెప్పాలి, మరి ఏం చేస్తుంటావు?
1: వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం చేస్తావా? మరి రజనీకాంత్ మంచిగా సినిమా హీరో పేరు పెట్టుకున్నావు, మరి రజనీకాంత్ వ్యవసాయం ఓకే అంటే అది కూడా తక్కువేం కాదు. ముందు మనకు కడుపుకు అన్నం పెట్టాలంటే కావాల్సింది రైతన్ననే కదా. కదా, అదే. మరి చాయ్ తాగినవా సాయంత్రం పూట?
1: అవును మేడం,
0: తాగినావు. చెప్పు, ఏ పాట వింటావు? మరి
1: అంకురం మేడం.
0: అంకురం చిత్రం నుంచి? వాయిస్ కట్ అవుతుంది, ఎవరో ఒకరు ఆ పాటన?
1: అవును మేడం.
0: తప్పకుండా వినిపిస్తా. ఇంకా శ్రోతలకు ఏమన్నా చెప్తారా? ఎక్కడుంటారు?
1: కామారెడ్డి.
0: కామారెడ్డిలో ఉంటారా?
1: అవును.
0: ఏం పేరు చెప్పండి?
1: సుఖానంద్.
0: సుఖానంద్, ఓకే. మరి వారికి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నావా? పరిచయం అయిండ్రు మీరు? ఓకే, మీ తరఫున అట్లా హాయ్ చెప్తున్నారు అంతేనా, గుర్తు చేస్తున్నారు అన్నట్టు. సరేనండి, మరి మీ మాట వినే ఉంటారు సుఖానంద్ గారు. సరే, మరి పాట విందామా?
1: ఓకే మేడం.
0: ఓకేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు?
1: గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. మీ పేరేంటి? గోవిందరావు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్. ఓకే, ఏం చేస్తారు, ఎక్కడున్నారు ఇప్పుడు? సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండి మాట్లాడు కొంచెం, లేకపోతే మళ్ళీ మీ వాయిస్ కట్ అవుతుంది, ఫోన్ కట్ అయిపోతుంది. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? ఓల్డ్ సాంగ్ కావన్నా? చెప్పండి ఏ సాంగ్, మరి ఏది వింటారు? రాజశేఖర్ అనే పాట. ఏ సినిమా నుంచి? అవును, అనార్కలి సినిమా నుంచి కదా. హలో,
1: రాజశేఖర్.
0: తప్పకుండా వినిపిస్తా. గోవిందరావు గారు, మరి మీ వాయిస్ అయితే మంచిగా వస్తలేదు, సిగ్నల్ సరిగా లేనట్టుంది. సరేనా, మరి పాట విందామా? పాట పాడతారా? పాడండి మరి, పాడండి. డిస్టర్బెన్స్ బాగుంది, మీ వాయిస్ బాగుంది, కానీ డిస్టర్బెన్స్ కూడా బాగా ఉంది. సరిగ్గా మరి వాయిస్ కట్ అవుతుంది గోవిందరావు గారా? సరిగ్గా వినిపిస్తలేదు, వాయిస్ కట్ అవుతుంది. బాగుంది, మీ వాయిస్ బాగుంది. మళ్ళీ ఎప్పుడన్నా చేసినప్పుడు మళ్ళీ వాడండి, సరేనా? ఒక 15 రోజుల తర్వాత అట్లా చేస్తారు కదా, మళ్ళీ అప్పుడు చెయ్యండి, మళ్ళీ వాడండి, సరేనా? సరేనండి, ధన్యవాదాలు. మరి మీ పాట వస్తుంది, మరి విందాం. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్లు చేసి పాటల్ని కోరచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 కోను జత చేసి 2950081, ఇంకొక నంబర్ 2300081. ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది. గీనడమల ఫోన్లు చేయండి, పాటల్ని కోరుండ్రి. నాతో ముచ్చట పెడుతూ మీకు తెలిసినటువంటి కొత్త విషయాలను శ్రోతలతో పంచుకుని ఈ పాటల నడుమ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: ఇది తెలంగాణ యాసాబాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట. మీరు వింటున్న ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసిండ్రు, కానీ వారి ఫోన్ లైన్ మధ్యలోనే కట్ అయింది. మురళీధర్ ఆదిలాబాద్ కైలాస్ నగర్ నుంచి అయితే ఫోన్ చేసి పండంటి కాపురం చిత్రం నుంచి బాబు వినరా అనే పాటనైతే కోరిండ్రు. వారి కోసం మరి చివరిగా ఈ పాట విందాం.

0: ఈ పాటతో ఇలటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు జమట్టు ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి ఫోన్ చేసి మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఇయ్యల రాత్రి 8 గంటలకు ఉషారులో మరిన్ని కోరిన పాటల్ని వినిపిస్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు. యువత వారి ఆలోచనలు అభిరుచులకు అనుగుణంగా వారికి నచ్చిన రంగాలలో ముందుకెళ్తూ వారు సాధించిన విజయాలను అట్లనే వారి అనుభూతులను అనుభవాలను ముచ్చట్ల రూపంలో పాటల నడుమ శ్రోతలకు అందిస్తున్న కార్యక్రమం ఇది. ఇయ్యలటి కార్యక్రమంలో బజార్ హత్నూర్కు చెందిన కుంభోజీ రవలితో ముచ్చట పాటల నడుమ ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్.
1: డిఎడ్ పూర్తి చేసి ప్రైవేటు విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కుంభాజీ రవలి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడుతూ వారికి నచ్చిన సినిమా పాటలు, మరి ఆ పాటలు ఎందుకు నచ్చినాయి, ఆ విశేషాలతో పాటు వారి ఆసక్తులు అభిరుచుల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కుంభాజీ రవలి గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగల్లా మీ పరిచయం మా శ్రోతలతో పంచుకోండి. మీ స్వస్థలం, మీ ఊరి గురించి, మీ విద్యాభ్యాసం గురించి.
2: మాది బజార్ హత్నూర్. నా స్కూలింగ్ మొత్తం ఇచ్చోడలో అయిపోయింది. నాకు టీచర్ అనేది ఇంట్రెస్ట్. అలాంటి ఇంట్రెస్ట్ తోటి నేను ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకున్నాను. నాకు గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఆదిలాబాద్ లో సీట్ వచ్చింది. నేను 2 సంవత్సరాలు నా ఛాత్రోపాధ్యాయులుగా నా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. తర్వాత ధర్మ విద్యాలయ అనే పాఠశాలలో ప్రజెంట్ నేను తెలుగు అండ్ మ్యాథ్స్ టీచర్ గా నేను వర్క్ చేస్తున్నానండి.
1: అయితే ఇప్పుడు ఉపాధ్యాయురాలిగా పనిచేయాలన్న కోరికతోని డిఎడ్ పూర్తి చేసిన అన్నారు కదా, అసలు ఆ కోరిక ఎట్లా కలిగింది? ఉపాధ్యాయురాలే కావాలని ఎందుకు అనిపించింది? ఎన్నో వృత్తులు ఉన్నాయి కదా, ఉద్యోగాలు ఉన్నాయి కదా.
2: అవునండి, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మా అన్నయ్య గాని మా సిస్టర్స్ గాని అదే రంగాన్ని ఎంచుకున్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి నాకు వాళ్ళని చూసి నేను కూడా టీచర్ జాబ్ చేయాలి, టీచర్ కావాలి అనే ఉత్సాహం నాలో మరింత రేకెత్తించుకున్నాను. దాని ద్వారా నేను ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకున్నాను.
1: సరే, మీ కుటుంబ సభ్యుల్ని చూసి ప్రేరణ పొంది ఇదే ఉద్యోగం సాధించాలి అనుకున్నారు కదా, మీరు కుటుంబ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మీ కుటుంబం గురించి చెప్పండి. ఎంతమంది మీరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు?
2: నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉంటారు. మా కజిన్స్ ఉన్నారు, ఇంకా అన్నయ్య చెల్లె, వాళ్ళిద్దరు కూడా ఉపాధ్యాయ రంగంలోనే పనిచేస్తున్నారు. మా అమ్మ బీడీ వర్కర్, నాన్న వచ్చేసి డ్రైవర్. కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకున్నారు.
1: సరే, ఎంతో ఇష్టమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి, ఆ ఉద్యోగంలో ఆ వృత్తిలో రాణించాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కొంతవరకు సఫలమైంద్రు అని చెప్పి చెప్పవచ్చు. మిగతా మీ ఆసక్తులు అభిరుచులను గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు ఇప్పుడు ఒక పాట విందాం. ఏ సినిమాలోని పాట విందామంటారు?
2: త్రిబులార్ నుంచి కొమ్మ ఉయ్యాలా కోనా జంపాలా అనే సాంగ్ వినాలని ఉంది.

0: రవలి గారు అయితే ఉపాధ్యాయ వృత్తిలో చేరాలన్న ఆకాంక్షతో డిఎడ్ సాధించి 2 సంవత్సరాలు ఆ కోర్సును పూర్తి చేసి ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయురాలుగా కొనసాగుతున్నామన్నారు కదా. అయితే మీ డిఎడ్ కి సంబంధించిన అనుభవాల్ని ఒకసారి మాతో పంచుకుంటారా? మీరు ఎంట్రన్స్ రాసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే, పోటీ ఎట్లా ఉండే, ఏ రకంగా సీట్ సాధించిండ్రు, మీ శిక్షణ ఎట్లా కొనసాగింది, ఈ శిక్షణ కాలంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు గాని మీ తోటి మిత్రులు గాని ఎవరైనా ఉంటే వాటి గురించి చెప్తారా?
1: నా ఇంటర్ పూర్తి అవ్వగానే నేను టీటీసీ చేయాలనే ఒక కోరిక వచ్చింది. దీనికోసం నేను దాదాపు 3 నెలల పాటుగా చాలా ప్రిపేర్ అయ్యాను వితౌట్ కోచింగ్ తోటి. ఓన్లీ మా అన్నయ్య నాకు కొన్ని సందేశాలు ఇవ్వడం ద్వారా ఎప్పుడన్నా డౌట్స్ వస్తే అన్నయ్య గాని ఇంకా మా రిలేషన్స్ అక్కేల్ తోటి అడిగి నేను డీసెట్ కి ప్రిపేర్ అయ్యాను. దాదాపు 3 నెలల కాలం పాటు నేను ప్రిపేర్ అయ్యి నాకు సీటు కంపల్సరీ ఆదిలాబాద్ లోనే రావాలనే ఆకాంక్షతోటే చదివాను. ఎందుకంటే వేరే డిస్టిక్ లో వస్తే కష్టం అవుతుంది, పేరెంట్స్ కి కష్టం, ఫైనాన్షియల్ గా కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆదిలాబాద్ లోనే సీట్ సంపాదించాలని చాలా బలంగా చదువుకున్నాను. ఆదిలాబాద్ గవర్నమెంట్ లో నేను సీట్ కొట్టాను.
0: ఇక్కడ అనుకున్న లక్ష్యం సాధించిండ్రు, మరి ఇక్కడ సీట్ పొందిన తర్వాత కళాశాలలో తరగతులు ఎట్లా జరిగినాయి, ఆ టైంలో ఎట్లాంటి అనుభూతులు పొందిండ్రు, ఎట్లాంటి అనుభవాన్ని పొందిండ్రు, వాటి గురించి చెప్పండి.
1: 2 సంవత్సరాల పాటుగా నేను ఛాత్రోపాధ్యాయులుగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. దానిలో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మాకు క్లాసులు డైలీ చెప్తుండేవారు, మాకు టీపీ అనేది ఉంటుండే, దాంట్లో పిల్లలకి విద్య నేర్పించేటప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటిది అని నేను చాలా తెలుసుకున్నాను. మళ్ళీ మనం రియల్ లైఫ్ లో టీచింగ్ జాబ్ చేస్తే పిల్లలకు మనం ఎలా కన్వే చేయాలి, అలాంటి ఒడిదుడుకులతోటి నేను నా విద్యాభ్యాసం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.
0: విజయవంతంగా మీ 2 సంవత్సరాల డిఎడ్ కోర్సు పూర్తి చేసిండ్రు, దానికి సంబంధించిన అనుభవాన్ని చెప్పిండ్రు. తర్వాత మిగతా విషయాన్ని మనం మాట్లాడుకునే కంటే ముందు ఇప్పుడు మళ్ళొక పాటను విందాం. మీరు ఏ పాట విందామంటారు?
1: ప్రణామం ప్రణామం అనే సాంగ్ విందాం అనుకుంటున్నారు,
0: జనతా గ్యారేజ్ సినిమా నుండి. ఎందుకు ఆ పాట నచ్చింది?
1: ఎందుకంటే ఆ పాటలో పర్యావరణం చాలా బాగుంటుంది, పర్యావరణాన్ని ఉద్దేశించి సాంగ్ లిరిక్స్ అనేవి ఉంటాయి కాబట్టి నాకు ఆ సాంగ్ వినాలనుంది.

0: రవలి, ఇప్పుడు మనం మీ ఆసక్తులు అభిరుచుల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఛాత్రోపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్నప్పుడు, అంటే ముఖ్యంగా డిఎడ్ చేస్తున్న సందర్భంలో, ఇటు సంగీతం గానీ సాహిత్యం గానీ రకరకాల కళల్లో అభినవేశం కలిగి ఉంటారు కదా, అట్లాంటి ఏమైనా అభిరుచులు మీకుండేనా, ఏమైనా చదవడం రాయడము అట్లాంటి ఏమైనా?
1: అవును, నేను ఛాత్రోపాధ్యాయులుగా విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు నాకు కవితలు రాయడం అన్నా ఏదైనా సాంగ్స్ వినడం అన్నా చాలా ఇష్టంగా ఉండేది. అప్పుడప్పుడు నేను కవితలు రాయడం కూడా జరుగుతుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఊహించుకొని వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి కవితలు కూడా రాస్తాను.
0: అట్లా మీరు రాసిన కవితల్లో ఏదైనా గుర్తుంటే ఒక కవిత వినిపిస్తారా?
1: అవునండి, కరోనా కష్టకాలంలో వాళ్ళందరిని చూసి నేను ఒక కవిత రాయడం జరిగింది. అది ఇప్పుడు మీకు చెప్తున్నాను. వచ్చింది వచ్చింది కరోనా, కలకాలం ఉంటానంటుంది కరోనా, పల్లె పల్లె పయనిస్తానంటుంది కరోనా, కానీ ఎగిసి ఎగిసి తంతానంటుండు డాక్టర్ అన్న.
0: అంటే కరోనా ఒక విపత్కరమైన పరిస్థితి, అది ఒక రకమైన అనుభవాన్ని మిగిల్చి వెళ్ళింది. దాని నుంచి కాపాడుకోవడానికి ఎందరో శ్రమించిండ్రు, ఉపద్రవం నుంచి బయటపడడం జరిగింది. సరే, ఇంకా మీ ఆసక్తులు ఏమేమి ఉన్నాయి, వాటి గురించి చెప్పండి.
1: నాకు సాంగ్స్ వినడం గాని.
0: ఎట్లాంటి పాటలు అంటే ఇష్టం?
1: నాకు మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు మా సాంగ్స్ కూడా వింటూ ఉంటాను. ఆ సాంగ్స్ విన్నప్పుడు ఏదో ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు మనం ఇది చేయాలి. ఫ్రీడమ్ సాంగ్స్ వింటే ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళు ఇట్లా చేసిండ్రు, మనం ఎలా ఉండాలి. అమ్మ సాంగ్స్ వింటే అమ్మలో ఉన్న మంచితనం అలాంటివి అనుభవించాలని అనిపిస్తుంది.
0: అంటే ఒక రకమైన ప్రేరణ కలుగుతుంది.
1: ఒక రకమైన ప్రేరణ.
0: సరే, ఎట్లాగో పాటల గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇంకొక పాట వినే టైం వచ్చింది కదా, మరి ఏ పాట విందామంటారు?
1: నాకు దేశభక్తి పాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి మేజర్ చంద్రకాంత్ మూవీ నుంచి పుణ్యభూమి నా దేశం నమో నమామి సాంగ్.
0: మీరు పాటలు పాడుతూ ఉంటారా?
1: ఎక్కువ పాడను అప్పుడప్పుడు.
0: సరే, మీకు ఇష్టమైన దేశభక్తి గీతం, మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతం విందాం. తర్వాత మరిన్ని విషయాన్ని మాట్లాడుకుందాం.

0: అయితే రవలి గారు, ఇప్పుడు మీకు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలన్నది బలమైన కోరిక. అందుకు తగ్గట్టుగానే ఛాత్రోపాధ్యాయ విద్యను అభ్యసించారు, అంటే డిఎడ్ విద్యను పూర్తి చేసిండ్రు. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయురాలుగా కొనసాగుతున్నారు. ఇది మీ లక్ష్యంగా చెప్పిండ్రు. ఈ కాకుండా ఇంకా మీకేమైనా లక్ష్యం ఉందా? ఎలాంటి ఆసక్తులున్నాయి? ఇంకా ఆకాంక్షలు ఏమున్నాయి? వాటి గురించి చెప్తారా?
1: నాకు ఎక్కువ అంటే టీచర్ జాబే ఇంట్రెస్ట్ ఉంది. ఈ టీచర్ రంగంలోనే నేను మరింత దూసుకెళ్లాలని అనుకుంటున్నాను. యాజ్ ఎ ప్రిన్సిపల్గా, తర్వాత లెక్చరర్గా, అట్లా ఎన్నో పిహెచ్డి పట్టాలు పొందాలని అనుకుంటున్నాను. ఒక ఉపాధ్యాయ రంగానే

0: నిర్ణయించుకున్నాను.
1: అయితే ఇప్పుడు మీరు సాధారణంగా ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ పూర్తి చేస్తారు, దాని తర్వాత డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ వృత్తికి ఎంపిక అవుతాం. అయితే ప్రస్తుతానికి డిఎడ్ పూర్తి చేసి ఇంటర్ తోనే ఉన్నారు కదా, ఇంకా మీ ఉన్నత విద్యని అభ్యసించాలన్నటువంటి ఆకాంక్ష లేదా? ఇంకా చదువు, పై చదువులకు వెళ్ళాలని?
0: డిగ్రీ తర్వాత నేను ఎంఏ తెలుగు చేయాలని అనుకుంటున్నాను, పిహెచ్డి చేయాలి, లెక్చరర్ గా నాకు చెప్పాలని ఉంది. పై చదువులు చదివి మంచి యూనివర్సిటీలో నేను సీట్ సంపాదించి లెక్చరర్ గా.
1: అయితే ఇప్పుడు మీరు మీ ఈ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, దీనికోసం ఏ రకంగా మీరు శ్రమిస్తున్నారు, ఇప్పుడు వాటి కోసం ఏ రకంగా సిద్ధమవుతున్నారు, ప్రణాళికలు ఎట్లా వేసుకుంటున్నారు?
0: అవునండి, నేను స్కూల్ కి వెళ్ళిన తర్వాత డైలీ 1 అవర్ చదువుకుంటూ ఉంటానండి. అంటే ఈ డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత మంచి కాలేజీలో సీట్ సంపాదించాలి కాబట్టి బీఎడ్ కోసం బీఎడ్ సిలబస్ కానీ దానికి సంబంధించిన ఏదైతే సిలబస్ ఉందో దానికి సంబంధించింది డైలీ 2 టాపిక్స్ అయితే అట్లా చదువుతూ ఉంటాను.
1: అయితే ఇప్పుడు మీ తరగతి గదికి సంబంధించిన మీ అనుభవాన్ని చెప్పండి, విద్యార్థులు ఎట్లా ఉంటారు, వారిని మీరు ఏ రకంగా ఏకతాటిపైకి తీసుకొస్తారు, మీరు చెప్తున్న విషయాన్ని వాళ్ళు ఏ రకంగా గ్రహిస్తున్నారు?
0: ఓకేనండి, మా పాఠశాల గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకత ఉంది. మా పాఠశాలలో అంటే పిల్లలకి బుక్స్ లేకుండా మేము టీఎల్ఎం బేస్ తోటే నిర్వహిస్తాము. మా తరగతి గది 90 నిమిషాలు ఉంటుంది. ఆ 90 నిమిషాలలో పిల్లలు కంపల్సరీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చదువుకుంటారు. అలాంటి తరగతి గది నిర్వహణ కోసం మేము ఇంటి దగ్గరే 1-2 గంటల పాటు శ్రమించి తరగతి గదిలో ఎలా ఉండాలి, క్లాస్ ఎలా నిర్వహించాలి అనే ఉద్దేశంతో మేము వెళ్తామండి. పిల్లలు జాయ్ఫుల్ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉంటారు.
1: అంటే ఇప్పుడు ఛాత్రోపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిభాషలు చెప్పాలంటే కృత్యాధార బోధన ద్వారా మీరు విద్యను బోధిస్తున్నారు.
0: అవును, కృత్యాధార
1: సంబంధించిన ఉపకరణాలని ఎట్లా తయారు చేసుకుంటారు?
0: మాకు స్కూల్లోనే చార్ట్స్ గానీ మార్కర్స్, స్కెచెస్ అలాంటివి అన్ని ప్రొవైడ్ చేస్తారు. మేము ఆ టాపిక్ కి సంబంధించిన ఏదైతే టీఎల్ఎం ఉందో దాన్ని తయారు చేసుకుని వెళ్తాము. ఇంకా ఏమైనా బయట చూయించేటి గ్రామ పంచాయతీ గానీ అలా ఏమైనా ఉంటే వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి అక్కడికి సందర్శించడం కూడా జరుగుతుంది.
1: చాలా సంతోషం రవళి గారు, మీ అభిరుచుల్ని చెప్తూనే మీ ఆకాంక్షల్ని కూడా చెప్పినారు. మరి ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు చివరిగా ఏ పాటను విందామంటారు?
0: ఒరి గల్లుకే పిల్ల పిల్ల అనే సాంగ్ వినాలనుంది.
1: తప్పకుండా సైనికుడు సినిమా నుంచి ఈ పాటను విందాం. అట్లాగే మీ ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఇంత చక్కగా మా స్టూడియోకి వచ్చి ఈ 4 మాటలు మా శ్రోతలతో పంచుకున్నందుకు, మీకు నచ్చిన పాటల నడుమ ఈ విషయాల్ని పంచుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.

ఇప్పటిదాకా నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బజర్ హత్నూర్కు చెందిన కుంభోజీ రవలితో ముచ్చట పాటల నడుమ విన్నారు. వీరితో ముచ్చట పెట్టినరు కేలెనిన్. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ముచ్చటను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా ఇది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది, అందులో వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇనుండ్రి, మీ వాళ్ళకందరికి వినిపించండి. మీరు అందరు ఇన్నాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇక రేపు జమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన పెందూరు శాంతాబాయితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఇంకా ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండీ డోల్కీ పాటలు వింటారు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో పురుగు మందుల కొనుగోలు, వాడకంలో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఆ తర్వాత వానాకాలం కంది సాగులో మెలకువలు గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి. ఇయ్యల రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథలు కథల సంపుటి నుండి ఒక్కనాటి భాగోతం కథ వింటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ముచ్చట కార్యక్రమంలో పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు. తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడెపోతన్నతో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఈ కార్యక్రమం ఇయ్యల రాత్రి 9:45 ఉంటది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతంలో టిఎన్ కృష్ణన్ వయోలిన్ వాదనం వింటారు. రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు కూడా వినిపిస్తా. ఇవి ఇయ్యల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. రేపొద్దుగల్లా 7:15 అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాతో తుంటి నొప్పి నివారణ గురించి యోగా శిక్షకురాలు, ప్రకృతి వైద్య చికిత్సకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగం వింటారు. ఆ తర్వాత ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాత దేవులపల్లి రామానుజరావు గురించి తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె చెన్నయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం ఫోన్లో చెప్పిన కొన్ని మాటలు వింటారు. దాని తర్వాత మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక వింటారు. అంశం కర్పూరం. ఇదైనాక శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం దోర్బల ప్రభాకర్ శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక మొదటి భాగం వింటారు. ఆ తర్వాత పొద్దుగల 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథలు కథల సంపుటి నుండి ఒక్కనాటి భాగోతం కథ వింటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రేపొజామట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నార్నూర్ మండలం ఖైర్దట్వా గ్రామానికి చెందిన పెందూర్ శాంతాబాయితో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఆ తర్వాత కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్ పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన బెజ్జంకి నవ్యశ్రీతో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు జీ గంగామణి. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10. మరికొంచెం సేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకుంటున్నామని, కేంద్రం రాష్ట్రాల కలయికే దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ

0: జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
0: రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు అబద్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. 22A దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించామని, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 98% రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.
2: ఈ ల్యాండ్ కు సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో మా అధికారులు, మేము అందరం కష్టపడి వివాదరహితమైన ఆస్తులున్న ఆసాములకు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలుపుతూ, ఈ 22A కి సంబంధించిన అంశం ఏవైతే అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడైనా 1.5 మిస్ అయి ఉన్నా కూడా ఎవరో అభద్రతకు లోను కావాల్సిన పని లేదు.
0: వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆమె సూచించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవం కార్యక్రమానికి సంబంధించి మంత్రి జూమ్ వేదికగా జిల్లా కలెక్టర్లు, డిఎఫ్ఓలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఎక్కువ మొక్కలు నాటుదాం, ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపడదాం అనే థీమ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి దీనిని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యకులు రామ్ చందర్రావు చేపట్టిన ఫీజుల బకాయి, బీజేపీ లడాయి, నిరాహార దీక్షకు మద్దతుగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఉన్నత విద్యను గొంతు నులుముతోందని ఆయన విమర్శించారు. సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పిల్లలు ఆకలితో పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంథనిలో సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను మంత్రి ప్రారంభించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం నిజామాబాద్ ఐడిఓసీ హెలీప్యాడ్కు చేరుకుంటారు. యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో సమావేశమై మార్కెట్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం డిచ్పల్లి మండలం బర్దీపూర్ ధర్మారం శివారులోని పిహెచ్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి సురక్షితంగా చేరుకునేలా రాష్ట్రంలో రోడ్లను అభివృద్ది పరుస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 146 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్ల పనులకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
3: మారుమూల ప్రాంతాల్లో కూడా డబుల్ రోడ్లు ఉంటే కొన్ని ఇండస్ట్రీస్ కానీ తక్కువ ధరకి భూములు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తే స్థానిక యువకులకి ఉపాధి కలుగుతుందని చెప్పి ఇలా పెద్ద ఎత్తున భవిష్యత్ దేశంలో ఇంత చిన్న రాష్ట్రంలో మా ఆర్ఎండ్బి శాఖ ధర 22,000 కోట్లు, హ్యామ్ లో 13,060 కోట్లు, ల్యాండ్ నాన్ బాధ నీళ్లు శాంక్షన్ చేసే 7,200 కోట్లు.
0: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
4: అన్ని స్థాయిలో విద్యకు అత్యంత ప్రాధాన్యత తీసుకుపోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కడతా ఉన్నాం. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తా ఉన్నాం. కిట్ ద్వారా వాళ్ళకు నాణ్యమైన వస్తువులను సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. డైట్ ఛార్జీలు బెడ్ ఛార్జీలు పెంచినాం.
0: రాష్ట శాసన మండలి మైనారిటీల ఎస్సీ సంక్షేమ కమిటీల సంయుక్త ప్రారంభ సమావేశం ఈ రోజు నిర్వహించారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హాజరైన ఈ సమావేశంలో నూతన కమిటీ చైర్మన్లు సభ్యులను అభినందించారు. ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్టంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్కు అనుగుణంగా ముడి బియ్యం ప్రాసెసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టెఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన, అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖాధికారులు, జిల్లా మేనేజర్లు తప్పనిసరిగా ముడి బియ్యం పంపిణీకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవసరాలకు తగినట్టుగా రాష్ట ప్రభుత్వం పనిచేయాలని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 4 కబడ్డీ క్రీడాకారులు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగే 20వ ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో బీసీ సంక్షేమ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం ముడిపడి ఉన్న కుల గణనను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో ప్రమాదకర భవనాల తొలగింపు పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తుగా అందరినీ ఖాళీ చేయించామని, నాలాను కబ్జా చేసి 7-8 అంతస్తుల అక్రమ నిర్మాణాలు చేపట్టడమే ఈ ముప్పుకు కారణమని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నామని, కేంద్రం రాష్ట్రాల కలయికే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: ఇయలటి గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన మెస్రమారుతి బృందం పాడిన గోండి డెంసా పాటలు వింటారు. ఇంకా ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి డోల్కీ పాటలు వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు గిరిపదం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసుల జానపద సంగీతాన్ని, వారి సాంప్రదాయ పాటలను శ్రోతలందరికీ వినిపిస్తున్న కార్యక్రమమే ఈ గిరిపదం. ఈ కార్యక్రమంలో గిరిజనుల పండగల పాటలు, వారికి తెలిసిన చరిత్రకారుల పాటలు, భక్తి పాటలు, భజనలు, కీర్తనలు, ఈ విధంగా మొదలైనవి ఉంటాయి. మరి ఇయలటి గిరిపదం కార్యక్రమంలో ముందుగల్ల విందాం. ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి డోల్కీ పాటలు.

0: ఇంతవరకు గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన మెస్రం మారుతి బృందం పాడిన గోండి డెంసా పాటలు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్, అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్, 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మీరు వింటున్నారు గిరిపదం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లి శ్రీధర్ బృందం పాడిన గోండి డోల్కి పాటలు.
7: అయ్యో దేవా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్.

0: ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడుతున్న గోండీ డోల్కి పాటలు.

ఇప్పటిదాకా గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండీ డోల్కి పాటలు విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ పాటలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా ఇవి మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీరు నుండ్రి మీ దోస్తులకు చుట్టాలకు వినిపియండి. మీరందరినాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకొండ్రీ.

ఇలాంటి గిరిపదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధ, శుక్ర, సోమవారాలలో ప్రసారమవుతుంది.

ఇక రేపొజామట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి చెందిన గెడెం ప్రవీణ్ బృందం పాడిన భజనలు, ఇంకా జైనాథ్ కు చెందిన అల్లకొండ గంగన్న బృందం పాడిన నారాయణ స్వామి భజనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

0: విద్యా ఉద్యోగ సమాచారం. యువతకు అక్కడికొచ్చే సమాచారం. ముందుగల ఒక సమాచారం. అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశ పరీక్షల గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపినారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీలో బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులు, పీజీలో ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంబీఏ కోర్సులతో పాటు పలు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గడువును పొడిగించారు. విశ్వవిద్యాలయంలో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరిన సెకండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు లేదా అంతకుముందు చేరిన డిగ్రీ పీజీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించకపోయిన వారు కూడా సెప్టెంబర్ 9 లోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో లేదా ఆన్లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ హెల్ప్ డెస్క్ నంబర్ 0402-368-2222 or 3-3-3 or 5-5-5. టోల్ ఫ్రీ నంబర్ ఏమో 1800-599-99-01-01 సంప్రదించాలని అన్నారు. ఇప్పుడు ఇంకో సమాచారం. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత కోర్సును అభ్యసించాలని అనుకునే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అవకాశం కల్పించిందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ అధికారి భగత్ సునీత కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026 సంవత్సరానికి గాను స్ప్రింగ్ ఇంటేక్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థికి 20 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయనున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్ దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు అని చెప్పారు. ఇంతటితో విద్యా ఉద్యోగ సమాచారం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:05. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 trillion జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
2: India Russia partnership has consistently demonstrated resilience and adaptability even amidst a complex international landscape. Our engagement has continued to deepen, reflecting the mutual interest and confidence that define our bilateral partnership.
1: Bharat kanisam 8-9 deshalato vanijya charchalu jarpatondani, ivi dadapu $15 trillion GDP ni kaligi unnayani కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికిందని జపాన్కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్దిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ది సాధించడం, దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ది సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 1,50,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు పొందేలా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధానాంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్ సోర్స్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
3: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
1: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవది చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి 5 గురు, అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేట్ పాలిటెక్నిక్ల నుండి 4 గురు ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 ట్రిలియన్ జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: రైతులు దుక్కి దున్ని, ఇతనం వెట్టి, మంచి ఎరువులు మందులను ఎన్నుకొని పంట చేతికచ్చేదాకా పంటలో పాటించవలసిన మెలకువలు జాగ్రత్తలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమమిది. ఇయలటి కార్యక్రమంలో పురుగు మందుల కొనుగోలు వాడకంలో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలేనిన్. ఇదైనాక వానాకాలం కంది సాగులో మెలకువలు గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కె ప్రియాంకతో జి గంగమ్మను పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం అక్కడక్కడ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి తేలికపాటి నుండి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశమున్నది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా పడే అవకాశమున్నది. గాలిలో తేమ 81%గాను గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్క ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గాను, తక్క ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇక రానున్న 24 గంటలల్లో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశమున్నది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన అది.
1: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్
0: మీరు ట్యూన్ చేసింది 100.2 FM. మీరు వింటున్నది ఇల్లు వ్యవసం, వ్యవసందారుల కార్యక్రమం. అయితే ఎన్నో రకాల పంటలకు, అంటే దాదాపు అన్ని పంటలకు రైతులు పురుగు మందులను వాడుతుంటారు. మరి ఈ పురుగు మందులను వాడేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఎసుంటి మెలకువలను పాటించాలా అన్న విషయాలను ఇప్పుడు విందాం. పురుగు మందుల కొనుగోలు వాడకంలో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కేలిరిని పెట్టిన ముచ్చట్లో.
2: ప్రస్తుతం మందు లేని వ్యవసాయం లేదు. వ్యవసాయంలో పురుగు మందుల వాడకం అనేది సాధారణమైపోయింది. అయితే ఈ పురుగుల మందు వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్నా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా హేతుగా మారుతున్న సంఘటనలు లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే రైతులు వ్యవసాయంలో ఈ పురుగు మందులను వాడుతున్నారో, ఈ పురుగు మందులను వాడేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించడానికి ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అనిత గారు.
3: నమస్తే అండి.
2: ముందుగా ఈ పురుగు మందులు కొనుగోలు చేసేటప్పుడు రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి చెప్తారు?
3: రకరకాల పురుగులు నియంత్రించుకోవడానికి రైతు సోదరులు రకరకాల పురుగు మందులు వాడుతూ ఉంటారండి. ఇప్పుడు వీటిలో ముఖ్యంగా ఏంటంటే పురుగు మందులు కొనేటప్పుడు రైతు సోదరులు ఇప్పుడు ఏదైతే పురుగు మందు కొనబోతున్నారో ఆ ప్యాకెట్ పైన తయారు చేసే కంపెనీ వివరాలు ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏదైనా పెద్ద సంస్థ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తయారు చేసే ఆ కంపెనీ పేరు వివరంగా ఉంటుంది, అడ్రస్ ఒకటి. రెండోది ఏంటంటే ఈ పెద్ద కంపెనీలు అయితే కొంచెం నాణ్యత అన్నది వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ కంపెనీ పేరు కంప్లీట్ గా రాసి ఉండాలి. రెండోది ఈ కంపెనీకి ఏదైతే ప్రభుత్వ ఆమోదం ఉందో అది ఒక సంఖ్య రూపంలో ఉంటుంది. అంటే కొన్ని అక్షరాలు ABCDలు తర్వాత సంఖ్య రూపంలో ఈ CIBRC రిజిస్ట్రేషన్ నంబర్ అంటారు. అంటే ఇన్సెక్టిసైడ్స్ బోర్డు యొక్క రిజిస్ట్రేషన్ నంబర్. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఖచ్చితంగా ఆ ప్యాకెట్ పైన దాని వివరాలు ఉండాలి. మూడవది బ్యాచ్ నంబర్. ఏదైతే ఈ తయారీ ప్రోడక్ట్ ఉందో, ఈ కెమికల్ ఉందో, ఇది తయారీ బ్యాచ్ నంబర్ అన్నది ఉన్నప్పుడు దానికి ఏంటంటే దానికి నాణ్యత ఒక ఆమోదం అన్నట్టు, గవర్నమెంట్ ఇచ్చిన ఆమోదం అన్నట్టు మనం భావించాలి. కాబట్టి రైతు సోదరులు ఈ పురుగు మందుల ప్యాకెట్ పైన ఆ కంపెనీ తయారీ ఒకటి, రెండవది ఈ CIBRC ఒకటి, రిజిస్ట్రేషన్ నంబర్ ఒకటి అంటే ప్రభుత్వ ఆమోదం నంబరు, మూడవది ఏంటంటే బ్యాచ్ నంబర్ ఒకటి ఉండాలి. అలానే తయారీ తేదీ కూడా ఉండాలి. తయారీ తేదీ ఏంటంటే మనకి నిల్వ కాలం చూపిస్తుంది. ఉదాహరణకి మనకి కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ అనుకోండి, అంటే రసాయనిక పురుగు మందులు అయితే సాధారణంగా 2 నుంచి 3 సంవత్సరాలు వాటి నిల్వ కాలం ఉంటుంది. సో మనం తయారీ తేదీ ఉన్నప్పుడు రైతు సోదరులు తద్వారా వాళ్ళ జాగ్రత్తలు అవి తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఇది ఏదైతే కొనిన తర్వాత ఏదైతే మనకి రసీదు ఉందో అవి కూడా రైతు సోదరులు మన మొబైల్లో దాన్ని స్కాన్ చేసుకుని దాన్ని పిక్ బొమ్మ పెట్టుకోవడం ఒకటి, లేకపోతే దాన్ని ఆన్లైన్ కూడా దాన్ని మనం దాచుకున్నప్పుడు ఏదైతే ఈ పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు ఏదైనా ఇబ్బందులు పడినప్పుడు ఆ కంపెనీని అప్రోచ్ అవ్వడానికి రైతు సోదరులకి చాలా వరకు ఆస్కారం ఉంటుంది.
2: అయితే ఈ పురుగు మందులు కొనుగోలు చేయడం అనేది ప్రాథమిక దశ, ఈ దశలో ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలనేది చెప్పిండ్రు. ఇక అవి కొనుకొచ్చిన పురుగు మందుల్ని మనం వాడడానికి ఇంకా సమయం ఉన్నప్పుడు కొంత నిల్వ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నిల్వ చేసే సమయంలో ఎట్లాంటి ప్రదేశాల్లో వీటిని ఉంచాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి నిల్వ సమయంలో?
3: మామూలుగా అయితే రైతు సోదరులు కొనుక్కున్న తర్వాత చాలా మంది ఏంటంటే రైతు సోదరులు సీజన్ కి ముందుగానే అంటే జులై ఆగస్ట్ లోనే 2-3 రకాల పురుగు మందులు తెచ్చుకుని ఉంచుతూ ఉంటారు. ఇలా తెచ్చుకున్న పురుగు మందులను ఏంటంటే ఒక నీడ ప్రదేశంలో దాచుకోవాలి, అలానే తేమ

0: లేని ప్రదేశంలో దాచుకున్నప్పుడు మనకి పురుగు మందులు ముద్దగా అయిపోవడం కానీ నీరు కారిపోవడం కానీ ఇలాంటివి జరగకుండా మనం చేసుకోవచ్చు. మూడవది ఏంటంటే, చిన్నపిల్లలు ఉండే ఇంట్లో కానీ వృద్ధులు ఉండే ఇంట్లో కానీ మనం ఈ పైన ఎక్కడైతే సజ్జల పైన షెల్ఫుల్లో పై అరలో పెట్టుకున్నప్పుడు మనం ఈ పురుగు మందుల్ని మంచిగా దాచుకోవచ్చు. రెండవది ఏంటంటే, సూర్యరశ్మి లేని చోట కూడా మనం ఇవి దాచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు సూర్యరశ్మి తగిలిన తర్వాత, అంటే డైరెక్ట్ గా మనం ఎండలో పెట్టుకున్న కానీ కిటికీ పక్కన పెట్టుకున్నప్పుడు ఈ కెమికల్ ఏదైతే రియాక్షన్ జరిగి ఈ పురుగు మందులు ఏదైతే పనితనం ఉందో అది చాలా వరకు తగ్గిపోవడం అన్నది గమనించారు. కాబట్టి ఎండలేని ప్రదేశంలో, పిల్లలు కందని ప్రదేశంలో దాచుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఈ పురుగు మందుల్ని పిచికారీ చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి చర్యలు పాటించాలి?
0: సాధారణంగా మన సిఫారసుల మేరకు ఏంటంటే, రైతు సోదరులు పురుగు మందులను ఏదైతే రసాయనిక పురుగు మందులు ఉన్నాయో అవి మోతాదు మించకుండా వాడాలండి. ఈ ఎంత మోతాదు వాడాలన్నది ఇప్పుడు పురుగు మందు ప్యాకెట్ పైన ఉంటుంది. అంటే ఎకరానికి ఎంత వాడాలి, హెక్టార్కి ఎంత వాడాలని మోతాదు మించకుండా వాడాలి. మోతాదు అధికంగా వాడినప్పుడు పురుగు మందు వృధా అవడమే కాకుండా ఈ పురుగులో ఈ మందును తట్టుకునే శక్తి అన్నది తొందరగా డెవలప్ అవుతుంది. అంటే ప్రప్రథమంగా మోతాదు అన్నది చాలా వరకు అవసరం. రైతు సోదరులు మోతాదు ఎక్కువగా వాడకూడదు, అలానే తక్కువగా కూడా వాడకూడదు. తక్కువగా వాడినప్పుడు మనకి మందు వృధా అవుతుంది, ఎందుకంటే పురుగులు చనిపోవు, అంటే మనం నివారణ చేసుకోలేకపోతాం. రెండవది ఏంటంటే, పురుగు మందులు చాలా రకాల గ్రూప్స్ లో ఉంటాయి. ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి ఇమిడాక్లోప్రిడ్, థయామిథోక్సామ్, అలానే ఈ ఎస్టామిప్రిడ్, ఇవన్నీ ఒక జాతి చెందినవి. అలానే క్లోర్పైరిఫాస్, మోనోక్రోటోఫాస్, ఇప్రోఫినోఫాస్, ఇవన్నీ ఒక జాతికి చెందినవి. సో రైతు సోదరులకు మనం ఏం సిఫారసు చేస్తామంటే, ఒక జాతి పురుగు మందుని మనం పదే పదే వాడరాదు. అంటే మనం ఉదాహరణకి ఇప్పుడు కాటన్ ఉంది, పత్తి ఉంది, పత్తిలో మనము ఫస్ట్ స్ప్రే, ఇప్పుడు మనకి శాఖీయ దశలో అంటే ముందుగా వచ్చేది రసం పీల్చే పురుగులు కాబట్టి మనం పత్తిలో ఫస్ట్ మనకు వచ్చేది రసం పీల్చే పురుగులు, వీటి కోసం మనం ఎస్టామిప్రిడ్ వాడతాము, లేదంటే మనం థయామిథోక్సామ్ వాడతాము. ఇలా వాడినప్పుడు రెండోసారి మనం మందు మార్చి వాడాలి. అంటే ఫస్ట్ స్ప్రే మనం థయామిథోక్సామ్ వాడేసి, రెండో స్ప్రే మనం థయాక్లోప్రిడ్ వాడేసి, మూడో స్ప్రే మనం ఎస్టామిప్రిడ్ వాడకుండా ఒక్కొక్కసారి వాడినప్పుడు మనం పురుగు మందుల జాతిని బట్టి వాటిని మార్చుకుని వాడాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఇలా చేసినప్పుడు ఏంటంటే, మనకి పురుగుల్లో ఈ మందుని తట్టుకునే శక్తి అన్నది ఫాస్ట్ గా డెవలప్ అవ్వకుండా ఉంటుంది. మూడవది ఏంటంటే, పురుగు మందు పిచికారీ చేసినప్పుడు నాజిల్ యొక్క బిందు సైజు, ఏదైతే ఈ నీటి బిందు వస్తుందో ఆ సైజు కూడా రైతు సోదరులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎప్పుడైతే ఈ బిందువు సైజు చిన్నగా ఉంటుందో అప్పుడు పురుగు మందు యొక్క పనితనం చాలా ఎక్కువగా ఉంటుంది. లేనప్పుడు, బిందు సైజు పెద్దగా ఉన్నప్పుడు మనకి పురుగు మందుల యొక్క అవశేషాలు పంటలో మిగిలిపోతాయి. అలా ఉన్నప్పుడు, అలాంటి ఆహారం మనం కలుషిత ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్యం చెడిపోతుందండి. ఇసో నాజిల్ సైజ్ ఒకటి చాలా వరకు మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి పంటలో పురుగు ఎక్కడుందో మనం అక్కడ వరకే మనము ఈ పురుగు మందుల్ని పిచికారీ చేసుకోవాలి. ఉదాహరణకి ఆకు అడుగు భాగంలో ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయి. అయితే చాలా సార్లు రైతు సోదరులు ఏం చేస్తారంటే, ఈ పవర్ స్ప్రేయర్ తీసుకుని ఈ పంటకి ఒక అడుగు మేరని ఈ స్ప్రే చేస్తూ ఉంటారు. ఇలా చేసుకున్నప్పుడు చాలా కెమికల్స్ ఇలా చేసుకున్న పని చేస్తాయండి, కానీ చాలా కెమికల్స్ పని చేయకుండా కూడా ఉంటాయి. అంటే ఆకు అడుగు భాగం కూడా తడిచేటట్టు జర రైతులు జాగ్రత్త తీసుకుని పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగు మందుల యొక్క పనితనం చాలా వరకు పెరుగుతుంది. ఉదాహరణకి వరిలో ఈ సుడిదోమ అన్నది వస్తుంది. అంటే ఆదిలాబాద్ లేకున్నా ఇతర జిల్లాల్లో మనకి వరి ఉంది కాబట్టి ఈ సుడిదోమ అన్నది మనకి కాండం చివరికి కిందకి నీటి మట్టం దగ్గర ఉంటుంది. అయితే ఈ దోమను నివారించుకోవడానికి రైతు సోదరులు ఏం చేస్తారంటే, పైన ఏదైతే పైన కంకి ఉందో ఆ సైజ్ స్టేజ్ లో అక్కడ పిచికారీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ సుడిదోమ ఎక్కడైతే ఉందో అక్కడ పురుగు మందు చేరదు. అలా చేరని పురుగు మందు అంతా కూడా వృధా అవడమే కాకుండా మిత్ర పురుగుల్ని చంపివేస్తుంది, అలానే సుడిదోమ కూడా బతికి ఉంటుంది. అంటే రైతుకి నష్టం ఎలానైనా కలిగిపోతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు పురుగు మందుల పనితనం మనం చాలా వరకు పెంచుకోగలుగుతాము.
1: అయితే ఇప్పుడు ఈ రసాయన పురుగు మందుల్ని ఎక్కువగా వాడడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది అని అంటారు కదా, అసలు ఈ మందుల వాడకం ఒకవేళ ఎక్కువైతే ఎసుంటి నష్టాలు జరుగుతాయి చెప్తారా?
0: ప్రధానంగా మనం ఎక్కువగా మోతాదులో కానీ ఎక్కువ సార్లు రసాయనిక పురుగు మందుల్ని పిచికారీ చేసుకున్నప్పుడు మనకి పంటల్లో ఈ పురుగు మందుల యొక్క అవశేషాలు మిగిలిపోతాయి. అలాంటి కలుషిత పంటని మనమే తింటూ ఉంటాము. రెండవది ఏంటంటే, నేలలో కానీ పంట మీద కానీ మిత్ర పురుగులు, మిత్ర జీవులు చాలా వరకు ఉండి రైతుకి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. ఈ పురుగుల్ని కానీ ఈ జీవుల్ని కానీ మనం చంపివేసుకుంటే మనకి తర్వాత

0: తర్వాత వచ్చే ఏదైతే పురుగుల సంఖ్య ఉందో అది ఈ నష్టం చేసే పురుగుల సంఖ్య అతిగా పెరిగిపోయి పంట నష్టం చాలా వరకు పెరుగుతుంది. అంటే మన పొలంలో మనం ఈ మిత్ర పురుగుల్ని కానీ మిత్ర జీవుల్ని కానీ సంరక్షించుకోవాలంటే ఈ పురుగు మందుల్ని మోతాదు మించకుండా వాడాలి, అవసరం మేరకే వాడుకోవాలి. మూడవది ఏంటంటే కలుషిత నీరు. మనకి పొలంలో ఏదైతే నీరు ఉందో ఆ నీరు కూడా చాలా కలుషితంగా తయారయ్యి ఆ నీటిలో ఉండే మిత్ర జీవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా నశిస్తాయి. సో దీనివల్ల మనం ఏంటంటే ఈ ఆహారం, నీరు, పంట అంతా కూడా కలుషితంగా తయారయ్యి మనం వాడే పురుగు మందులకి ఏదైతే నష్టం ఉందో అది చాలా అధికంగా జరిగిపోతుంది.
1: అయితే చివరిగా చెప్పండి, ఇప్పుడు ఇప్పటి వరకు ఈ రసాయనక పురుగు మందుల వాడకము, తర్వాత వాటిని వాడే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు కదా, ఇప్పుడు ఈ జీవరసాయనాల విషయానికి వచ్చినట్లయితే వీటిని కొనుగోలు చేసేటప్పుడు అట్లాగే ఈ జీవరసాయనాల్ని ఉపయోగించేటప్పుడు రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: జీవరసాయనాల్ని కొనుగోలు చేసేటప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఏదైతే సిఐబిఎస్ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో అది చూసుకోవాలి, బ్యాచ్ నంబర్ చూసుకోవాలి. కెమికల్స్ కి సాధారణంగా 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఈ నిల్వకాలం ఉంటుంది, కానీ జీవరసాయనాలకి సాధారణంగా 6 నెలలే ఈ నిల్వకాలం ఉంటుంది. అంటే పొడి మందు జీవరసాయనాలు చూసుకున్నప్పుడు రైతు సోదరులు ఖచ్చితంగా 6 నెలల వరకు ఆ నిల్వకాలం అన్నది చూసుకోవాలి. అదే ద్రవ రూపంలో ఉండే జీవరసాయనాలకి 1 సంవత్సరం పొడుగు మనకి నిల్వకాలం ఉంటుంది. అంటే నిల్వకాలం చూసుకోవడం అన్నది కెమికల్స్ కి ఎంత అవసరమో ఈ జీవరసాయనాలకి కూడా ఇంకా చాలా కూడా అవసరం. ఎందుకంటే వీటికి ఒక నిర్ధారిత తక్కువ జీవకాలం ఉంటుంది నిల్వకాలం. సో జీవరసాయనాలకి నిల్వకాలం చూసుకోవాలి, అలానే బ్యాచ్ నంబర్ ఒకటి చూసుకోవాలండి. ఇలానే అవి కొనుక్కున్నప్పుడు కూడా ఈ రసీదులు ఏవైతేనో ఇవి జాగ్రత్త పరచుకోవాలి.
1: చాలా సంతోషం అనిత గారు. ముఖ్యంగా పురుగు మందుల వాడకంతో పాటు ఈ జీవరసాయనాలకు సంబంధించి కొనుగోలు విషయంలో అట్లాగే వాటిని వాడే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చక్కగా వివరించండు. మరి రైతు సోదరులు కూడా ఈ పురుగు మందులు కొనుగోలు చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే అండి.
2: ఇప్పటిదాకా పురుగు మందుల కొనుగోలు వాడకంలో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కేలినిని పెట్టిన ముచ్చట విన్నారు.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. రైతులందరూ వానాకాలంలో పత్తి సాళ్ళ నడుమ తొగరిజాళ్లను వేస్తూ ఉంటారు. మరి ఈ కందిని పండించడంలో, ఈ కంది సాగులో ఎసుంటి మెలకువలను రైతులు పాటించాలా అన్న అంశాలను ఇప్పుడు విందాం. వానాకాలం కంది సాగులో మెలకువలు గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కే ప్రియాంకతో జి గంగమని పెట్టిన ముచ్చట్లో.
4: నమస్తే కే ప్రియాంక గారు.
5: నమస్తే అండి.
4: ఈరోజు వానాకాలం కంది సాగులో మెలకువల గురించి చెప్తున్నారు కదా, ముందుగా చెప్పండి కంది సాగు వలన కలిగే లాభాలేంటి?
5: ముఖ్యంగా కంది పంట అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ కంది పండించడం వల్ల మన భూమిలో భూసారం అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇది ఎలా అనేది అంటే, కంది మొక్కలో చూసుకున్నట్లయితే ఇందులో ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల మీద పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేలలో భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మ జీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇదే కాకుండా కందివేర్లలో ఉండే రైజోబియం అనే బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో నైట్రోజన్ అనగా నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. ఇలా కంది పంటను పండించడం వల్ల కేవలం దిగుబడే కాకుండా మనం పంట నేలను సంరక్షించుకోవచ్చు.
4: రైతులు వేసే ఈ కంది సాగులో రకాల గురించి చెప్పండి, అంటే ఎన్ని రకాలు ఉంటుంది?
5: కంది సాగులో మనకి రకాలు వచ్చేసరికి LRG 41, లక్ష్మి, ఆశ, మారుతి, WRG 27, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనకి LRG 41 అనే రకం చూసుకున్నట్లయితే దీనికి దిగుబడి చాలా ఉంటుంది అన్నమాట. 8 నుంచి సుమారు 10 క్వింటాల్ పర్ ఎకర్ ఉంటుంది. ఇందులో ఈ రకం గుణగుణాలు వచ్చేసరికి పైరు ఒకేసారి పూతకు రావడం జరుగుతుంది, దానివల్ల కొమ్మలు వంగిపోతాయి అన్నమాట. కానీ శనగపచ్చ పురుగును బాగా తట్టుకుంటుంది. ఇది నల్లరేగిడి భూమిలో పండించవచ్చు, నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా పండించవచ్చు. ఇది ఎండు తెగుళ్లను మాత్రం తట్టుకోలేదు. లక్ష్మి అనే రకం చూసుకున్నట్లయితే ఇది దీని దిగుబడి 7 నుంచి 8 క్వింటాల వరకు ఉంటుంది. ఇది చెట్లు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి, ఎండు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. యాసంగిలో విత్తినప్పుడు ప్రధానమైన కొమ్మలు విడిగా ఎక్కువగా ఉంటాయి, గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి.
4: ఇప్పటి వరకు అంటే కంది సాగు వలన కలిగే లాభాల గురించి చెప్పారు కదా, మరి ఈ కంది పంటలో యాజమాన్య పద్ధతుల గురించి తెలపండి.
5: ఈ కంది సాగుకి మనం ముఖ్యంగా నల్లరేగడి లేదా ఎర్రచెలక నేలను ఎంచుకుంటే చాలా బాగా ఈల్డ్ అనేది వస్తుంది. ఇందులో మురుగు నీరు పోయే వసతి గల నేలలు ఎంచుకోవాలి. తొలికరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకుని నేలను తేలికపాటి నేలల్లో వర్షపాతం నమోదైన తర్వాత కొంత లోతు అనగా 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు దుక్కి తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకుంటే మంచిది. అప్పుడే విత్తనం అనేది జర్మినేట్ అయ్యి మనకి మొక్కలాగా త్వరగా వస్తుంది. దీనికి సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఈ జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకుంటే మనకి విత్తనం అనేది మొలకెత్తి వస్తుంది అన్నమాట. దీనికి ఎకరానికి 2 నుంచి 3 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. దీని ద్వారా మనం భూమి నుండి సంక్రమించే తెగుళ్లను అరకట్టవచ్చు. విత్తన శుద్ధిలో భాగంగా థైరం లేదా కెప్టెన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించాలి. ఆ తర్వాత విత్తుకునే ముందు 200 గ్రాముల రైజోబియం ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి. అలాగే ట్రైకోడర్మా విరిడే అనే పదార్థాన్ని 8 గ్రాములు కిలో విత్తనానికి పట్టించినట్లయితే ఎండు తెగుళ్లు మరియు భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ల నుండి అరికట్టవచ్చు. విత్తే దూరం వచ్చేసరికి నల్లరేగిడి భూమిలో అయితే సాలుకు సాలుకు మధ్య 150 లేదా 180 సెంటీమీటర్లు, అలాగే ఎర్రచెలక భూముల్లో అయితే సాలుకు సాలుకు మధ్య 90 లేదా 120 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా 2 మొక్కల మధ్య దూరం అనేది 20 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. నాగలి వెంబడి కానీ లేదా సాళ్లలో గొర్రుతో కానీ విత్తుకోవాలి. యాంత్రికంగా అయితే మనం సీడ్ కమ్ ఫర్టి డ్రిల్తో కాలువల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. కంది సాళ్ల మధ్య మరియు మొక్కల మధ్య 90 సెంటీమీటర్లు సమదూరంలో అచ్చు పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. ఇరువైపులా మనం అంతర కృషి దోహదపడే విధంగా విత్తుకుంటే చాలా మంచిది. అంతర కృషిలో భాగంగా అంతర పంటగా మనం కందితో పాటు మొక్కజొన్న లేదా జొన్న లేదా సజ్జ కూడా విత్తుకోవచ్చు. అదే అయితే 1:4 నిష్పత్తిలో పాటించాలి అన్నమాట. అదే అయితే పెసర మినుము లేదా సోయా చిక్కుడు అయితే 1:7 నిష్పత్తిని పాటించాలి. పత్తితో ఒకవేళ మనం కంది పంటని వేసినట్లయితే 1:4 లేదా 6 పాటించవచ్చు అన్నమాట. ఎరువుల విషయానికి వస్తే ఆఖరి దుక్కులో పశువుల ఎరువు 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. 18 కేజీల యూరియా, 120 కేజీల SSP లేదా 50 కేజీల DAP వేసుకోవాలి. కలుపు యాజమాన్యంలో భాగంగా పెండి మెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ లేకపోతే మరుసటి రోజు కూడా పిచికారీ చేసుకోవచ్చు. పంట 20 రోజుల వయసులో ఉన్నప్పుడు వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజెతిపైర్ 300 ml ఎకరాకు పిచికారీ చేయాలి. గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే క్వినాలోజిఫాస్ పీథైల్ 5% EC 400 ml లేదా ప్రొపిక్విజనాల్ఫోస్ 10% EC 250 ml వేసుకోవాలి. కలుపు మొక్కలు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్లలో నీటిలో ఇది ప్రొపిక్వనజల్ఫోల్స్ అనేది కలిపి పిచికారీ చేయాలి. వానాకాలంలో ముఖ్యంగా మనం కందిని వర్షాధారంగా పంటగానే పండిస్తారు. ఒకవేళ అవకాశం ఉన్న చోట పూత కాత కాయ తయారీ దశలో ఉన్నప్పుడు మనకి వర్షం అనేది లేకపోతే 2-3 తడులు ఇస్తే దిగుబడి అనేది కాస్త పెరిగి మనకి వస్తుంది అన్నమాట.
4: ఈ కంది పంట కోత మరియు కోత తర్వాత రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది?
5: పంట కోతలో భాగంగా కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 40 నుంచి 60 రోజులలో పంట పరిపక్వత అనేది వస్తుంది. కోతకు 3 నుంచి 4 రోజుల ముందు మలాథియన్ 50 EC

0: యంత్రంలో వేసి నూర్పిడి చేయొచ్చు. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్త చెదారం మట్టి లాంటివి లేకుండా చేసి 3 నుంచి 4 రోజుల వరకు ఎండబెట్టాలి. నూర్పిడి చేసినప్పుడు సాధారణంగా 13 నుంచి 14% తేమ కలిగి ఉంటుంది. ఆ స్థాయిలో నిల్వ చేసినట్లయితే నిల్వలో కీటకాలు అనేవి ఆశించి నష్టం జరుగుతుంది. కావున ఇది 9-10% తేమ ఉండేలా చూసుకొని నిల్వ చేసుకోవాలి.
1: ఇప్పుడు రైతన్నలకి కంది సాగులో ఇంకా ఏమైనా ముఖ్య సూచనలు ఉన్నాయా, వాటి గురించి తెలపండి.
0: ముఖ్య సూచనలు అంటే కంది పంటలో మనకి బోదసాల పద్ధతిలో విత్తుకోవాలి. అలాగే కంది పంటని 45 రోజుల దశలో ఉన్నప్పుడు 10 సెంటీమీటర్లు పొడవు చిగుర్లు తెంపినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి పూత కాత అనేది ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% వరకు అధిక దిగుబడి పొందొచ్చు. అలాగే శనగపచ్చ పురుగు మరియు మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్ లేదా బోదల ద్వారా అందించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదన్నమాట. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు పాటిస్తే ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని రైతులు కందిని సాగు చేసినట్లయితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు.
1: వానాకాలం కంది సాగులో మెలకువల గురించి రైతన్నలకు చాలా చక్కని విషయాలు చెప్పారు కే ప్రియాంక గారు. ధన్యవాదాలు. ఇప్పటిదాకా వానాకాలం కంది సాగులో మెలకువలు గురించి సీనియర్ వ్యవసాయ పరిశోధకురాలు కే ప్రియాంకతో జీ గంగమ్మని పెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా వినాలనుకున్నా శ్రోతల సౌలభ్యం కోసం అన్ని కార్యక్రమాలను ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. ఆ కార్యక్రమాలను వినాలంటే మీరు సంప్రదించాల్సిన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఎప్పుడైనా ఎక్కడినుంచైనా వినొచ్చు. మీరు ఇనుడే కాదు, మీ దోస్తులు చుట్టాలకు షేర్ చేయుండ్రి, సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వ్యవసాయం పాట విందాం.

0: ఇంతటితో ఇలాంటి ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధ శుక్ర ఆది సోమవారాలల్లా రాత్రి 7:15 ప్రసారమవుతుంది. రేపు రాత్రి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గొర్రెలు మేకల్లో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ చర్యలు గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఆ తర్వాత రైతు అంతరంగంలో పత్తి సోయా పంటల సాగు గొర్రెల పత్తి సోయా పంటల సాగు గొర్రెల పెంపకం అనుభవాలు గురించి నేడుగొండ మండలం వడూరు గ్రామానికి చెందిన రైతు డాంగర్ దేవ్ సింగ్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:45. మరికొంచెం సేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు. మీకు ముందుగా శుభాకాంక్షలు.
3: ధన్యవాదాలండి.
2: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
3: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధ వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ధి కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయటం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
2: ఓకే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇప్పుడు పీఎం కిసాన్ వాణి కానీ ఇంకా ఇతర పథకాలు కానీ ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
3: ఇది ప్రధానంగా పీఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదికంగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000తో పాటుగా, 3 దఫాలుగా ఇచ్చే 6,000తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధుల్ని జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా, అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా, అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తాం.
2: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
3: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయల చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వటం జరిగింది.
2: అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000 పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పీఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
3: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
2: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది. చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.
3: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం. ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్ళీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
2: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
3: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి. ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
2: శ్రీనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు ఇచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
3: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది. ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలు ఏంటి, రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి నీరు కావాలి, ఆ కావాల్సినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి, ఆ దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి, వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా అంటే ప్రతి నీటి పొట్టుని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎలినినో సూపర్ ఎలినినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎలినినో.
2: అవును సార్, ఇప్పుడు రైతనంగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గరికి కానీ రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం అంటే చాలా మందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలా మందికి అవగాహన అనేది ఒక అపప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
3: బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్, ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటా ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణం ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ ను కూడా పే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3,00,000 రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది

0: ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
1: సార్, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలు వేసే సమయం కాబట్టి, పంట వేసిన తర్వాత చాలా మంది రైతులు చాలా రాష్ట్రాల్లో, భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
0: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తా ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల పైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తువు పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు. దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేటారు. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, 2 సార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి, మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవటం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఎంటర్ అవటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని 1 టన్నుకు వచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు పంట అన్నారాని, వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకొని హెక్టార్కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది, ఇది ఇప్పుడు ఇది వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం, వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా, అంటే 1 కేజీకి 20 రూపాయలు చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
1: సార్, చివరిగా ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డులు పాత్ర, ఇప్పుడు ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు.
0: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి. అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తూ ఉన్నాయి, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్కి ఉన్నటువంటి సంబంధంతో ఈ ఏజెంట్ ముందుగానే అతను 20 రోజులకో 15 రోజులకో డబ్బులు ఇచ్చినా ఇతను ముందుగానే రైతుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ ఈనాం పద్ధతిలో ఏమవుతా ఉందంటే ఎవరో ఎక్కడి నుంచో టెండర్ వేస్తారు, వాళ్ళ బిడ్ లో వాళ్ళ కనుక ఆ ప్రైస్ కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఏజెంట్ డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తాం. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది, దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక ఉత్పత్తి, ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసింగ్ చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్, కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి, అతను పోయి ఆ బేల్లో చేయిబెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏమిటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకొని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది మహారాష్ట్ర నుంచో పంజాబ్ నుంచి

0: నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి చేయటం కూడా కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టంలో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డ్లంటి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. యాసఖండంలోనే ఒక పేరు ఉన్నటువంటి. ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి, కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి. లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ಹುಷಾರು. ఇదే మెలో జోరును నింపే సినిమా పాటల హోరు. గే జోరులో మీరు కూడా హోరైన పాటల్ని వినాలనుకుంటున్నారా? అయితే శ్రోతలు వెంటనే 0872 కోను జత చేసి 295081 లేదా ఇంకొక నంబర్ 2300081 ఈ రెండు నంబర్లకు ఫోన్ చేసి మాతో మంచిగా ముచ్చట పెడుతూ మీకు తెలిసిన వింతలు, విశేషాలు, కొత్త సమాచారాలు ఏమున్నసుక మా శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. అయితే మీకోసం ఫోన్ నంబర్లు ఇంకోసారి చెప్తున్నా, 295081 లేదా 2300081. ఈ రెండు నంబర్లకు 08732 ఇది ఆదిలాబాద్ ఎస్టేట్ కోడ్. దీన్ని జత చేసి ఫోన్లు చేయండి. మరి కార్యక్రమంలో ముందుగానైతే గుంటూరు కారం చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బావా బావమర్ది చిత్రం కోసం చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. సంగీతం రాజకోటి, గీతరచన వేటూరి సుందర్రామూర్తి.

ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. మీరు సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండి మాట్లాడండి కొంచెం. మీది వాయిస్ సరిగా రాలేదు. సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండి ఒకటే ప్లేస్ లో ఉండి మాట్లాడండి అంటున్నా. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, చెప్పండి ఏం నడుస్తుంది? వర్షాలు పడుతున్నాయి అక్కడ మీ ఊళ్ళో? ఫోన్లా బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. మీ ఫోన్లో అక్కడి నుంచి బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఏ పాట వింటారు చెప్పండి. రాము, హలో, మీ ఫోన్ నుంచి అయితే బాగా డిస్టర్బెన్స్ ఉంది. మరి మీరు మా అన్నయ్య చిత్రం నుంచి మా లోగిలిలోనే పాట అడిగారు కదా, పాట వినిపిస్తున్నా వినండి మరి.

ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి మరో శ్రోత సాయికృష్ణ ఆదిలాబాద్ రణదీవినగర్ నుంచి సాయికృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో సాయికృష్ణ, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా? ఏం చేస్తున్నావు? తిన్నావా? అన్నం తిన్నావా? ఓకే, నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు ఏం చదువుతున్నావు?

0: ఫిఫ్త్ క్లాసా?
1: అవును.
0: 5వ తరగతి అంతేనా? ఏ బడికి వెళ్తావు మరి? సాయి కృష్ణ, హలో.
1: హలో,
0: చెప్పు, ఏ బడికి వెళ్తావు అన్న? సరే సాయి కృష్ణ, ఏ పాఠం వింటావు చెప్పు. ఏమి? సినిమా పేరు? ఏ సినిమా? ఇరుమూడి నుంచి. సరే మరి నీ పాట వస్తుంది విందాము, ఎందుకంటే నీ వాయిస్ బ్రేక్ అవుతున్నది, సరిగా వినిపిస్తలేదు. సరేనా, మరి పాట విందామా? ఓకే సాయి కృష్ణ.

నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. అయితే శ్రోతలు, ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. ఈ నడుమల మీరు కూడా ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబరు 0873 కోను జత చేసి 2950081, ఇంకొక నంబర్ 2300081. ఈ నంబర్లకు వెంటనే ఫోన్లు చేయండి, పాటల్ని కోరుండ్రి. కార్యక్రమంలో ఇప్పుడైతే లెనిన్ చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం. నరసమ్మ మేడం కి పెద్దగా అభినందనలు.
0: నమస్తే అండి, ధన్యవాదాలు. దేనికి అభినందనలు చెప్తున్నారు
1: అంటే మీ షో బాగుంటది, మీ లైక్ ఇట్ మీ షో మేడం. మీరు అంటే నాకు ఒక అభిమానం అంటే మా పిల్లలాగా భావిస్తానండి.
0: ధన్యవాదాలండి.
1: అంటే వచ్చే రాఖీ పండుగ వరకు మీరు మళ్ళీ తీసుకోరు కాబట్టి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.
0: ఓకేనండి, ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ మేడం. అంటే ఏముందంటే మనది మనం ఎన్ని పాటలు వింటాం మేడం రేడియోలో,
0: అవును,
1: అంటే అదే పాటలు యూట్యూబ్ లో వినొచ్చు మేడం.
0: అవును, వినొచ్చు.
1: అంటే రేడియోకు యూట్యూబ్ కు చాలా డిఫరెన్స్ ఉంది మేడం. మీతోనే ఉన్నది ఆకాశం అద్భుతంగా ఉంటది, ఆనందం అనేది ఒకటి ఉంటుంది మేడం. అది అదే యూట్యూబ్ లో ఉంటే అంత వెరైటీ రాదు మేడం. దాన్ని మీరు ఆర్టీగా ఏం చెప్తారు మేడం దీని గురించి?
0: అవును, కరెక్టే. ఎందుకంటే రేడియో ద్వారా విన్నది యూట్యూబ్ లో విన్నదానికి చాలా తేడా ఉంటది. రేడియోలో ఎట్లా అంటే మనకు నచ్చిన రీతిలో శ్రోతలను అలరిస్తూ, నచ్చినటువంటి రీతిలో అనౌన్స్మెంట్ ఇస్తూ పాట పేరు కానీ సింగర్ పేరు కానీ అవన్నీ చెప్పుకుంటూ శ్రోతలను అలరిస్తూ మేము పాటలు వినిపిస్తాం. మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాం, ఫోన్ నెంబర్లు చెప్తాం, ఇవన్నీ ఉంటాయి. కానీ యూట్యూబ్లో అట్లా కాదు కదా, వాళ్ళు పాట మాత్రం వేస్తారు, పాట వింటాము. కాకపోతే దానికి అదే బాగుంటుంది, దీనికి ఇదే బాగుంటుంది.
1: సినిమా మూవీ చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: అంటే దానవీర సీతా కన్నాలో మంచి చిత్రం, బాలారే చిత్రమే.
0: తప్పకుండా.
1: తర్వాత మీకు ఒక అభినందన మేడం, కాల్ తీసుకున్నందుకు.
0: ధన్యవాదాలండి.
1: మీకు కాల్ చేసినప్పుడు మా కస్టమర్లు ఉంటారు. ఓకేనా మేడం? థ్యాంక్
0: యూ. సరేనండి, చాలా చక్కగా మాట్లాడినారు మరి వెంకటేష్ గారు. మీకు కూడా ధన్యవాదాలు. మీరు కోరిన పాట వస్తుంది, మరి విందాం. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్లు చేసి చక్కగా మాట్లాడి మీకు నచ్చినటువంటి పాటల్ని కోరినచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0873 కోను జత చేసి 295081, ఇంకొక నంబర్ 2300081. ఇప్పుడైతే వెంకటేష్ కోరిన పాట విందాం.
2: చిత్రం

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో మేడం.
0: నమస్తే, గంగారామా?
1: గంగారాం మేడం.
0: చెప్పు గంగారాం.

0: పని నుంచి మాట్లాడుతున్నావు అంతేనా?
1: అన్ని పని అండి మేడం.
0: ఏం చేస్తుంటావు గంగరామ్?
1: ప్రైవేట్ వర్క్ చేస్తాను మేడం.
0: ఏం వర్క్?
1: ప్రైవేట్
0: వర్క్. ఓకే ఓకే, అవును సరే. ఓకే, మరి మనకు ఫోన్లో అయితే డిస్టర్బెన్స్ వస్తుంది, మనం తొందరగా మాట్లాడిద్దాం మరి, సరేనా? బాగున్నా నేను, మీరంతా మంచిదేనా? ధన్యవాదాలు, మీకు కూడా శుభాకాంక్షలు. అక్కడ అంతా మంచిదేనా ఈ పానీలా?
1: అంతా మంచిదే మేడం.
0: వర్షం పడ్డది ఇవాళ?
1: పడ్డాయి మేడం.
0: ఓకే, చెప్పండి మరి, రాత్రి భోజనం అయిపోయిందా లేదు ఇంకా?
1: కాలేదు మేడం. పాటలు వింటున్నాం మేడం. పాటలు విన్న తర్వాత?
0: పాటలు అయిపోయినాక తింటారుగా. ఎట్లా, యాప్ లో వింటున్నారా, రేడియో ఉన్నదా?
1: రేడియో రేడియో
0: రేడియో ఉందా? ఓకే ఓకే, మంచి విషయం. మరి చెప్పండి, ఏ పాట వింటారు మరి గంగరామ్?
1: మాకు మేడం పోస్ట్ మ్యాన్ సినిమా నుండి లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట.
0: తప్పకుండా మరి మన పాట వస్తుంది, విందామా? ఓకే గంగారాం, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్కారం మేడం, బాగున్నారా మేడం?
0: బాగున్నా నేను, మీరు ఎట్లున్నారు?
1: బాగున్నారు మేడం.
0: బాగున్నారా, ఓకే. మీ పేరు చెప్పండి.
1: సంజయ్ మేడం.
0: ఎక్కడ నుంచి?
1: తిరుసన్న గ్రామం మేడం, బోరజ్ మండలం.
0: బోరజ్ దగ్గర, ఓకే. ఏం చేస్తుంటారు సంజయ్? ఓకే, అయిందా మరి భోజనం? అయిందా? అవునవును, తొందర తినడమే మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది కదా.
1: అంటే పనులకి వెళ్ళేస్తాం కదా.
0: అవును,
1: వచ్చిన తర్వాత పనుల నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత పిల్లల్ని ఏమన్నా స్కూల్ వర్క్ ఉంటే ట్యూషన్ అట్లా హోంవర్క్ ఇంత
0: చేసి. ఎంతమంది పిల్లలు మీకు?
1: ఇద్దరు మేడం.
0: పాప బాబా?
1: అవును మేడం, ఒక బాబు ఒక పాప.
0: ఎక్కడ ఎక్కడికి వెళ్తారు స్కూల్ కు? అక్కడనేనా?
1: బాబా వచ్చేసి విలేజ్ వెళ్తారు, పాప వచ్చేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. ఎస్ఆర్డి స్కూల్ కి.
0: ఓకే,
1: సెకండ్ క్లాస్ లో ఉంది ఇప్పుడు. మంచి హుషారుగానే ఉంది.
0: ఓకే, వెరీ గుడ్. సరేనండి, మరి సంజయ్ ఏ పాట వింటారు?
1: మేడం చిరంజీవి సాంగ్ వేయండి మేడం, చిరంజీవి అంటే బాగా ఇష్టం. ఆయన కష్టపడే విధానం కానీ ఆయన వ్యక్తిత్వం కానీ.
0: ఓకే, ఏ సినిమా నుంచి వింటారు మరి చిరంజీవి పాట?
1: కొండ వీటి దొంగ నుంచి జీవితం ఒక ఆట సాహసం పాట అనే సాంగ్ ఉంది కదా.
0: తప్పకుండా, మంచి పాట కోరుకున్నారు సంజయ్, తప్పకుండా వినిపిస్తాం మరి, విందామా పాట? ఓకే సంజయ్, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు, చక్కగా మాట్లాడినారు. చివరిగా మీ పాట విందాం, కొండవీటి దొంగ చిత్రం నుంచి.
1: థ్యాంక్ యూ.

రాత్రి ప్రసారమయ్యే హుషారు కార్యక్రమంలో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఇయ్యల రాత్రి మధురిమల మరిన్ని హాయైన పాటల్ని వినిపిస్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:45 గా వస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి మనం 9:30 కథనం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మరి ట్యూన్ చేసి వింటూనే ఉండరే 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం. ఇలాంటి కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు కథల సంపుటి నుండి ఒక్కనాటి భాగవతం కథ వింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
4: ఊళ్ళే రెండు మేళాలైనాయి కదా, అటు కొంతమంది పోతుండ్రు, ఇటు కొంతమంది పోతుండ్రు. ఇక పున్నయ్య పంతులు మా ఊరు మనిషి అయిపోయాయి. మేము కూడా రోజు రిహార్సల్ చేస్తున్నాం. ఈ ఏషాల రాములు ఉన్నాడు కదా, ఈ ఏషాల రాములు రిహార్సల్కి అత్తలేడు. మేటేష్ కాడు కదా. ఏషాల అంటే వాళ్ళ ఇంటి పేరు కాదు, వాళ్ళ కులంలో ఇద్దరు రాములు ఉన్నారు. అయితే ఈ రాములు నాటకాలు ఆడతాడని ఈయన పేరు ఏషాల రాములు అని పెట్టారు. భాగవతుల బాలరాజు, తబుల కొండయ్య, నాటకాల నర్సయ్య, జోకర్ నాంపెల్లి, ఇట్లా నాటకం మీదనే కొందరు ఇంటి పేర్లు స్థిరపడిపోయినాయి. మేమందరం చుట్టూ కూసున్నాం. నడుమల దూలానికి ఒక కందిలి కట్టిర్రు. కందిలి కింద మా పంతులు కూసున్నాడు కుర్చీలేసుకొని. అంతా మస్క్ మస్క్ చీకటేనే. ఇంకా రిహార్సల్ మొదలు కాలే అప్పటికి. ఈ మా కొండయమా ఉన్నాడు కదా తబల కొట్టేటోడు, ఇక తబల శృతి చూసుకుంటోండు, దారాలు బిగిస్తుండు గట్టిగా. ఎవరి పారట్లు వాళ్ళు ఒకసారి చూసుకుంటుండ్రు. మా పంతులు మొత్తం మా అందరిని చూసిండు. చూసిగా, అగో రాములు ఇయ్యాల గురు రాలేదు, మాల్యములు ఉంటాడట్నా లేడట్నా అని అడిగాడు. మా కొండయ్య మామ అందుకొని ఇంకో మాల్యం పెట్టినరట పంతులు, పక్కిరోళ్ళ ఇంట్లో రిహార్సల్ అట, జంగం పంతులే నేర్పిస్తాడట, మాయాబజార్ నాటకం అట అన్నాడు. అంతదాకా ఈ సంగతి సగం మందికి తెలివనే తెలియదు. అందరం గుసగుసలాడుకున్నాం. వాళ్ళ మాల్యంలా ఎవలెవలు ఉన్నారు, ఏమేం చేస్తుండ్రు అన్నీ అడుగుతున్నాం. ఒకళ్ళిద్దరు వీడు ఇట్లా చేస్తాడని మేము ఎన్నడో అనుకున్నాం, మొన్నటి నుండే మసులుతోండు, పోనే పోయిండు ఆఖరికి అన్నారు. అచ్చా మనకు పోటీ పెట్టిండ్రు అన్నమాట. అట్లనే కాని పోటీ ఉంటేనే కదా ఎవలేందన్నది బయటపడుతుంది. ఇదివరదాకా ఊళ్ళే ఒక్కటే మేళం ఉండే, ఇప్పుడు రెండు మేళాలు అయినాయి అన్నమాట. వాళ్ళకంటే మంచిగా ఆడి చూపించాలి మరి అన్నాడు మా పంతులు. ఊళ్ళే ఇంకో మాల్యం బుట్టుడుకు అసలు కారణం మా కొండయ్య మామనే. మేము ఇప్పుడు నేర్చుకుంటున్న ధర్మకంకణం నాటకం ఉంది కదా, ఈ నాటకంలో రాజేశం దగ్గర తకరారు వచ్చింది. రాజేశం నాకు కావాలంటాడు ఏషాల రాములు, కాదు నాకే కావాలంటాడు మా మామ. ఎవరు పట్టు వాళ్ళది. నిజానికి రాజేశం మా మామకు కుదురుతుంది. రాములు బక్కగా పొడుగ్గా జొన్నకట్టెలెక్కుంటాడు, వానికి రాజేశం అస్సలే కుదరదు. ఈ సంగతి మా మాల్యంలో అందరికీ తెలుసు. ఒకళ్ళిద్దరు నీకు రాజేశం కుదరదురా అని రాములకు చెప్పినారు కూడా. అయినా ఇంటేనా ఇన్లే. రాజు తర్వాత ఆటలో మేటేషన్ శంకర్ ఉంది. మా పంతులు ఇద్దరికీ సరిచెప్పి మామకు రాజేశం, రాములకు శంకరునేశం ఇచ్చాడు. ఏమనుకున్నాడో రాములు, ఇంకా కొందరిని జమ చేసుకొని కొత్త మాల్యం పెట్టాడు. జంగం పంతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తుండు కదా, మమ్మల్ని రమ్మన్నాడు కూడా, మేమే ఓకపోతిమి. రాములు బయటకు రాగానే రాముల్ని పట్టుకున్నాడు. మిమ్మల్ని వాళ్ళకంటే మంచిగా చేస్తా చూడు అని ఓ 10 మందిని జమ చేసుకున్నాడు. మేము రిహార్సల్ చేస్తుంటే ఎప్పటికప్పుడు వాళ్ళ రిహార్సల్ గురించి తెలుసుకుంటున్నాం. వాళ్ళకి తబ్లకాడు లేడని, తాళంగొట్టుడు అత్తలేదని, పక్కిరోళ్ళు అద్దంటుండ్రని రోజుకొక కొత్త విషయం తెలుస్తోంది. మాకేమో మస్తు సంబురంగా ఉంది. నీ అమ్మ ఆయన ఇచ్చిపోవు కదా మంచుకోండు ఆయన తెల్లకూడదురు కదా మంచుకుండు అనుకుంటున్నాం. ఒకసారి కర్ణాల మక్కశేనులా దొంగలు పడ్డరు. 4 సంచుల మక్క కాంకులు ఇరుసుకుపోయినారు. ఈ కేసు బెస్తరాజం మెడకు చుట్టుకుంది. రాజం వాళ్ల మేళంలో మనిషే. ఈ దెబ్బతో మేళం మొత్తం ఇసుకపోతుంది అనుకున్నాం, కానీ అట్లా జరగనేలే. అటో ఇటో వాళ్ళు మాయాబజార్ నాటకం నేర్చిండ్రు, మేమేమో ధర్మకంకణం నేర్చినాం. ఇక చూడు ఇద్దరికి పోటీ. మేము ఎన్నడ ఆడితే ఆనాటి మర్నాడే మాకు పోటీగా ఆడాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిజానికి మాయాబజార్ నాటకం ధర్మకంకణం యక్షగానం. వేషగాళ్ళు బాగుంటే యక్షగానం కంటే నాటకమే మంచుకుంటుంది. నాటకంలో పాటలు భలే రంజుకుంటాయి. పాటలు ఎత్తుతూ దించుతూ ఓ రూపక తాళం మీదుంటాయి. మనసును అరిగియాలంటే రూపక తాళం పాటలే కావాలి. అట్లా వాళ్ళకి మంచి పేరత్తదన్న భయం మొదలైంది మా మామకు. వాళ్ళ ఆట కంటే మా ఆటనే గొప్పగున్నదని జనం అనుకోవాలంటే ఏవన్నా జిమ్మిక్కులు చెయ్యాలి. ఇక మా మామకు రంది మొదలైంది. ఇటువంటి విషయాల్లో మా పంతులు మా దండోడు అనుకో, ఆయన మనసులో కూడా ఇదే సంగతి మెదిలినట్టుంది. ఏంటంటే వాళ్ళకంటే మనమే మంచిగేయాలని. మేం చెప్పకముందే ఏదేదో చెప్తోండు. జోకర్ పాత్రను పెట్టిండు కదా, మాట మాటకు జోకులే. ఇక చూడు జనం నవ్వుడు. ఆట రక్తి కట్టాలంటే ఒక్క జోకులు చాలవని మా మామ నమ్మకం. తన మీద కోపం కొద్దీ రాములు వేరే మాల్యం పెట్టిండు కదా, అందుకని ఆ మాల్యమే లేకుండా చేయాలని మా మామకు పట్టుదల. ఆ రాములను ఒక్కరిని గుంజితే మాల్యం మొత్తం ఇసుకపోతుందని కూడా తెలుసు. వాళ్ళ మాల్యం లేకుండా చేయాలంటే మాయాబజార్కు జనంలో పేరు రాకుండా చేయాలి. జంగం పంతులు మాల్యం ఏం ఆట ఆడినరా, అది కొండని మాల్యం చూడు, ధర్మకంకణం ఆడినరంటే అది ఆట అని జనం మెచ్చుకోవాలని మా మామ కోరిక. అందుకని నడమ నడమ కొత్తగా రికార్డ్ డ్యాన్సులు పెట్టిండు, కొన్ని నోటి పాటలు కూడా పెట్టిండు. పాటలు పంతులు వాడాలి, కొండయ్య మామ తబుల కొట్టాలి, మేకల పోషం డ్యాన్స్ చేయాలి. ఒకనాడు అటో ఇటో ఆట నేర్చినాక గడిలో స్టే చేసినాం. ధర్మకంకణం కథ ఏంటంటే సత్యధర్మరాజు ఉంటాడు కదా అందులో, ఆ సత్యధర్మరాజు భార్య పేరు సత్యవతి. ఆమె ఏంటంటే అడిగింది లేదనుకుంటా ఇస్తానని కంకణం కట్టుకుంటారు వీళ్ళిద్దరు. వీళ్ళని పరీక్ష చేయడానికి శంకరుడు వస్తాడు. రాజునే తన సేవకు రమ్మంటాడు. రాజు అతడి వెంట పోతాడు. మరకునడొచ్చి తన కోరికను తీర్చడానికి వేషకాంత కావాలని రాణిని అడుగుతాడు. రాణి ఒప్పుకుంటుంది. వికారమైన శంకరుని వేషం చూసి వేషలు ఎవ్వరు ఒప్పుకోరు, మేం రామంటే మేం రామంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తనే వస్తానంటది రాణి. ప్రతివద కాబట్టి ఆమెను ముట్టబోతే మంటలు ఎత్తాయి. వాళ్ళ ధర్మబుద్ధికి మెచ్చి కైలాస ప్రాప్తిస్తాడు శంకరుడు. ఇక ఇది నాటకం కథ. ఇక స్టే చేసినాం కదా, ఇక నాటకం మొదలైంది. మొదటి నుంచి చివరి దాకా మంచిగా రక్తి కట్టింది. మేళాలు 2 అయినాయి కాబట్టి ఎవరెట్లా ఆడతారో చూడాలని మాకంటే ఎక్కువ జనాలకే ఉంది. అప్పుడే ఊళ్ళో కూడా వాదులాట మొదలైంది. జంగం పంతులేని తక్కువగాడు కాదు అని కొందరు, ఆహా పున్నయ్య పంతుల సంగతి మీకు తెలియదు ఎట్లా ఆడిస్తాడో చూడు అని కొందరు ఒకరికొకరు షరతులు కట్టుకున్నారట. అందుకని జనం బాగానే వచ్చారు. మంచి కలెక్షన్ అయింది. జోకర్ మస్తు నవ్విపిత్తోండు. సత్యవతి కష్టాలు చూసి అయితే జనం ఇగేడ్సుడు కాదు. మస్క మస్క చీకటిలో పాట మీద పోషం డ్యాన్స్ చేస్తే జనం సీటీలు కొట్టుడే కాదు, నోట్లే ఆటాన బిల్ల పెట్టి వనసుమూరు కొట్టినరు. మా కొండయ్య మామ మురుభం చెప్పరాదిగా, ఎవరిచ్చిండ్రో ఐడియా గాని అప్పటికప్పుడు గ్యాస్ నూనె లీటర్ తెప్పించిండు. ఈ దెబ్బతో మనం ఫుల్ సక్సెస్, వాళ్ళు ఏం చేసినా మన మీదకి రారు, ఖుషిగా అన్నాడు నాతోని. అది ఇంతకుముందు అనుకోని ప్లాన్ కాదు.

0: అప్పుడు శంకరుడు, కొమ్మారమ్మి నన్ను చేరు కొమ్మి కొమ్మారమ్మి అంటూ పాటవాడి ఆమె చేతును అందుకోబోతాడు. అప్పుడు చూడు మంటల్లెవ్వాలి. మామ జనానికి కనబడకుండా సైడు పరదా సాటుకు జాక్కున్నాడు. జాక్కొని నోటి నిండా గ్యాస్ నూనె పోసుకున్నాడు. అగ్గిపుల్లగికి పట్టుకున్నాడు. ఉఫ్మని నూనెను ఊదిండు. ఎప్పుడైతే శంకరుడు సత్యవతి చేతి పట్టుకోబోతుండో మధ్యలో బగ్గుమని మంటలేసింది. ఇక చూడు జనం, అబ్బా ఎట్లలేస్తుంది మంట, అబ్బా అని సంతోషంతో కీకలు పెట్టుడే పెట్టుడు. మరోసారి చెయ్యి అందుకోబోతే మళ్ళీ మంట. జనం విచిత్రపడుతుండ్రు. చూసేటోళ్లకు ఎట్లాగంటే నిజంగానే చెయ్యి పడితే బగ్గున మంటలెత్తున్నాయా అన్నట్టుంది. కొండేమామ ఇక చూడు ఎగిరి గంతెత్తుండు. మూడోసారి మళ్ళా ఊదిండు. ఇప్పుడేందంటే ఊదుడు జర గట్టిగా ఊదిండు. మంట కొద్దిగా యాస తిరిగి శంకరుని దోతిలో వచ్చింది. వాడు భయం భయంగా స్టేజ్ మీద ఎగురుతోండు. జనాలకేం తెలుసు, అది నాటకంలో భాగమే అని అందరు సప్పట్లు కొడుతోండు. మంచిగైంది ముండకొడుకు, దేవతలెక్కున్న రాని చెయ్యి పడతాడు అంటుకొని సావని అంటోండు జనం. ముందుగా గ్రహించిన సత్యవతి మాత్రం శంకరుని దోతి గుంజేసి ఇసిరి కొట్టింది. కొట్టుడు కొట్టుడు అటుపక్కనో ఇటుపక్కనో ఇసిరి కొట్టినా బాగుండు. ఆగం లాగం పరద దిక్కి ఇసిరి కొట్టింది. అది సైడు పరదాకి దాకి బగ్గున మంటలేసింది. అప్పుడు క్యాలికచ్చిన కొండేమామ నీళ్లురో నీళ్ళు అందుకున్నారో కాలిపోతున్నారో కాలిపోతున్నారో అని కేకలేసాడు. మంటలు లేచినాక జనాలకు అసలు విషయం అర్థమైంది. ఇన్లేదో ఉన్నదని అక్కడ నీళ్ళెక్కడి మన్నెక్కడి, తాగుడుకు తెచ్చుకున్న బిందె నీళ్ళు ఎప్పుడో ఖాళీ అయిపోయినాయి. మనిషి కొద్దికు మేకప్ సామాన్లు పక్కకు వరేసి ఉరుకుడు మొదలుపెట్టారు. స్టేజ్ అందంగా ఉండాలని పూల శ్రద్ధలు మంచి మంచి దోతులు అడుక్కచ్చి కట్నం. వాటిని గట్టిగా సుతిల్తాళ్లతో ఇడవరాకుండా కట్నం. ఎంత గుంజినా రాలేదు. ఆ శ్రద్ధలు ఇచ్చినోళ్ళు ముందటనే కూర్చున్నారు. అరే నా శ్రద్ధర్రో ఎర్ర శ్రద్ధర్ నాదిరో గుంజురు కాలుతుందరో గుంజురుండ్రో అని ఓగ బొబ్బ కాదు. అటో ఇటో స్టేజ్ని గుంజేసినాం. మేన్ పరదా కాలిపోకుండా గాపాన్యం. అటుగుంజుడు ఇటుగుంజుడు అందరు జమగూడినరు. గంట గడిచిపోయింది. ఇంకా కొంత ఆట మిగిలే ఉంది. జనం అసంతృప్తిగా లేచారు. తెల్లారి మాత్రం వెంకటరెడ్డి పటేల్ ఇంట్లో పెద్ద పంచాది. ఆ కథ యాడికచ్చిందంటే ఇడుపు గాయదాలకు వచ్చింది. అసలు సంగతి ఏందంటే శంకరుడు కట్టుకున్నాడు చూడు పితాంబ్రం. ఆ పితాంబ్రము సత్యవ దొరసానిది. వేషం మీది కావాలని అడిగి తెచ్చుకున్నాడట గోలరాజ్యం. అది గాలిపోయింది కాబట్టి అసలు సంగతి బయటకు వచ్చింది. శంకరుని వేషమేసిన రాజుగానికి నీకు సోపతేంది, వానికి నువ్వు సీరేందుకు ఇచ్చినవు అని పటేలు పెద్ద బొబ్బనట. ఎంత చెప్పినా వినడట. సోపతి లేకుంటే సీరెందుకిత్తవు అంటుండట. ఈ ముచ్చట తెలివంగానే గొల్లరాజం పటేల్ ఇంటికి పోయి ఇద్దరు కాళ్ళు మొక్కిండట. పటేలా మీ కాలుకు చెప్పాసొంటోని, 4 రోజులు కైకిలు కత్తనని బతిలాడి దొరసాని దగ్గర తెచ్చుకున్నా అని ఏడిచిండట. అటో ఇటో పటేల్ కోపం తగ్గిపోయింది గాని పితాంబ్రం బాకి మాత్రం అట్లే మిగిలిపోయింది. పటేల్ దగ్గర పితాంబ్రం బాకి తీరడానికి రాజం 3 ఏండ్లు పట్టింది. ఆ 3 ఏండ్లు జీతం ఉండి తీరిపిండు. మొత్తం మీద మా జిమ్మిక్కులే మా నెత్తిమీదికొచ్చినాయి. వారేవా ఏం ఆట ఆడినరా, ఆటకు అమ్మేయాళ్లకు శాంతిని అంటుపెట్టుకుని పిచ్చిముడ కొడుకులు అని ముఖం ముంగట్నే జనం దిట్టుడు పెట్టారు. ఇక మా కొండయ్య మామకు అప్పటికన్నా బుద్ధెత్తదేమో అని అనుకున్నాం. అత్తని ఆ కథనా ఏడత్తది, కుక్కతో ఒక గుండు కట్టినట్టు మళ్ళీ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుండు.
1: ఇప్పటిదాకా కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు కథల సంపుటి నుండి ఒక్కనాటి భాగవతం కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.

0: ఇంతటితో ఈ కథనం కార్యక్రమం సమాప్తం. ఇక రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 65వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై

0: ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ముచ్చట ఇయలటి ఈ కార్యక్రమంలో పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు. తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడెపోతన్నతో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్.
4: కాలం మారుతున్నది. మారుతున్న కాలం ప్రకారం ప్రతి దాంట్లో ప్రతి రంగంలో ఆధునికత అనేది పొడసూపుతున్నది. అయినప్పటికీ ఇంత ఆధునిక ఊర్లో కూడా అక్కడక్కడ సంప్రదాయ కళలకు జీవం పోస్తూ కళాకారులు వాటి ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి జానపద సంప్రదాయ కళల్లో ఒకటి భజన సంప్రదాయం. ఈ భజన సంప్రదాయంలో గత 20-25 సంవత్సరాలుగా ఉంటూ ఆ కళకు జీవం పోస్తున్న కళాకారుడు కాడెపోతన్న, తాంసి మండలం వడ్డాడి గ్రామస్తులు. మరి ఈ భజన సంప్రదాయంతో పాటు ఇతర వారి అనుభవాలని అనుభూతుల్ని కూడా ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం పోతన్న గారు.
5: నమస్కారం అండి.
4: అయితే ఇప్పుడు ఈ భజనల గురించి మాట్లాడుకునే కంటే ముందు మీ వ్యక్తిగత విషయాల గురించి కొంత మా శ్రోతలకు పరిచయం, మీ గురించి చెప్పండి. అంటే మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు? ఇప్పుడు నేను చెప్పాను మీ ఊరు వడ్డాడి, మీ కుటుంబము, మీ ప్రధాన వృత్తి ఏమి, దాని గురించి చెప్పండి.
5: నేను వ్యవసాయం చేసుకుంటామండి. వ్యవసాయం చేసుకుంటూ నాన్న భజనలకు వెళ్తుండే, మా నాన్నతోటి నేను వెళ్తుంటే భజనకు.
4: నాన్న పేరేంటి?
5: నాన్న పేరు కాడెపోసులు. మా నాన్నతోటి భజనకు వెళ్తుంటే అప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి నేను భజన చేసుకుంటూ వస్తున్నా. అక్కడ మా దగ్గర నరసింహస్వామి మందిరం ఉంది, శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అందులో కూడా కమిటీ మెంబర్స్ మేమే. అక్కడ ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమము, అదే విధముగా భజన కార్యక్రమం. దినము పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు నడుపుతాం అక్కడ.
4: అయితే ఒక్కసారి మీ వ్యవసాయం గురించి చెప్పండి. ఏమేమి పంటలు వేస్తుంటారు మీరు?
5: మేము వ్యవసాయంలో పత్తి, కందులు, మర వేసవి కాలంలో జొన్నలు వేస్తాం. మాకు ఇరిగేషన్ పర్పస్ ఉంది, బోరు సదుపాయము, బ్యాంకు నుంచి తీసుకున్నాము, కార్పొరేషన్ నుంచి వచ్చింది, దాంతో సాగు చేసుకుంటున్నాం భూమి.
4: అయితే ఇప్పుడు ఈ వడ్డాడి గ్రామానికి ఈ ఆ ఊర్లో వెలిసిన లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ద్వారా చాలా గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో వడ్డాడి అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి అని చెప్పి తెలిసిపోయింది. అయితే మీ ఊరి గురించి ఒక్కసారి చెప్పు. ఊరిలో ఎక్కువగా ఎలాంటి వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారు, ఏమేం చేస్తుంటారు? ఊరి ప్రజల ప్రధాన వృత్తి ఆధారం ఏముంటుంది?
5: మా ఊరిలో వ్యవసాయదారులే, కూలీలు కూడా ఉన్నారు, కాకపోతే వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నారు. అంతా మా దగ్గర అదే పత్తి, కందులు, జొన్నలు. వారిలో ఉండే గానీ ఇప్పుడు వేస్తలేదు. వేరే పంటలేమి, అవి ఒక 3 పంటలు వేసుకుంటాం మేము.
4: అంటే మొత్తం మీద మీ ఊరు అనేది వ్యవసాయ ఆధారిత
5: ఆధారపడి ఉన్నది. వ్యవసాయం
4: ప్రాజెక్టు కూడా అయ్యింది.
5: అవును.
4: ప్రాజెక్టు కాకముందు ఎట్లా ఉండే ఊరు పరిస్థితి?
5: ప్రాజెక్టు కాకముందు కొంచెం అంటే ఈ వర్షకాలం పంటలే ఉండే. ప్రాజెక్టు అయిన నుంచి గ్రైండ్ వాటర్ పెరిగి దాంతో ఇక మావి కాక కింది ఊళ్ళు కూడా అక్కడ మంచి లాభం పొందుతున్నాం. దాంతో
4: లాభపడి
5: ఇక మేము మా ఊరు వాళ్ళం కూడా లాభం పొందుతున్నాం. దాంతో మాకు గ్రాండ్ వాటర్ పెరిగింది బోర్ల, దాంతో మాకు వేసవి పంట మంచి దిగుబడి వస్తున్నది.
4: అయితే ఇప్పుడు మీ ఊర్లో ఈ జానపద కళ, ముఖ్యంగా ఈ భజన అనేది ఒక సాంప్రదాయంగా మీరు కొనసాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి మీరు తెలిసిన కళని కదా, అసలు ఎట్లా ఇటు భజన వైపు మళ్ళీ? అటు ఒక పక్క వ్యవసాయ పనులు అవి తోని
5: ఎట్లా అంటే ఇక మా నాన్న ఉండే కదా, మా నాన్న భజన కోతుండే, మా నాన్నతోటి నేను వెళ్తుంటే ఇక వేరే అన్ని ఏమన్నా వస్తాయన్నట్టు ఇక ఈ భజనల్ని మనము దీంతో ఒక మార్గం అన్నట్టు ఇక భజనను ఎన్నుకున్నాం. దాంతో భజన కార్యక్రమంలో ఎక్కడన్నా ఇక్కడ బయట ఊళ్ళకన్నా వెళ్తాం, ఎక్కడన్నా ప్రోగ్రాంలలో అట్లా వెళ్తాం.
4: అయితే ఇప్పుడు ఇట్లా మీ ఊర్లో ఎన్ని భజన మండళ్ళు ఉంటాయి?
5: రెండు భజన మండళ్ళు ఉన్నాయి.
4: రెండు భజన మండళ్ళు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ గుడిలో ప్రతి శనివారం భజన నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా ప్రారంభించారు, అది కొనసాగుతూనే ఉన్నది కదా. అసలు ఇది ఎట్లా మొదలైంది, ఎవరికి వచ్చింది ఆలోచన మరి ప్రతి శనివారం ఇక్కడ భజన చేయాలా అని?
5: అట్లా మేము ఇక భజన టీము కూర్చున్నామండి, ఒక చోట కూర్చుండి మాకు అట్లా అది అనుకోకుండా ఆలోచన వచ్చేసింది. అరే మరి మనం కూడా ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేస్తే బాగుంటది మరి అని దాన్ని మొదలు పెట్టినాం. ఆ మొదలు పెట్టింది కూడా నేనే, అక్కడ ఫస్ట్ అన్నదానం చాలు చేసింది నేనే అక్కడ. ఇక అది కంటిన్యూ నడుచుకుంటూ వస్తున్నది. ఇక ఇంత వరకు ఒక్క వారం కూడా గ్యాప్ కాలే, ఇప్పుడు 3 ఇయర్స్ అవుతున్నది స్టార్ట్ చేసి. అప్పటి నుంచి మధ్యలో ఏమి ఆగిపోలే, ఇంకా ఎక్కువనే జనం మంచి ఒక 3 సంవత్సరాలల్లో దగ్గర 15-20 లక్షల వరకు చేసినామండి మేము, అంతా ఇచ్చిందే.
4: అయితే ఇప్పుడు మీ ఊరి మట్టుకు అంటే మీ గుడికి ఇక్కడికి పరిమితం కాకుండా ఇప్పుడు అక్కడక్కడ భజన పోటీలు జరుగుతూ ఉంటాయి, అట్లా వెళ్తూ ఉంటారా మీరు? ఇప్పటి వరకు ఎక్కడెక్కడికి వెళ్ళినారు, ఏమేమి పోటీలలో అంటే మీ ఆ పోటీలకు సంబంధించిన ఏమన్నా అనుభవాలు ఒకటి రెండు పంచుకుంటారు?
5: జారికి వెళ్ళినామండి ఆస్నాపూర్, ఇట్లా ఇంకా వేరే కష్టాలు కూడా పాల్గొంటాం మేము.
4: అయితే ఇప్పుడు మీ భజన మండలికి సంబంధించి మీలో మీరే స్వయంగా రాసి పాడుకుంటారా లేకపోతే ఎవరైనా కవులు
5: మన ప్రాంతంలో
4: కవులు రాసిన భజన
5: మేము ఆశగా
4: కూడా కొన్ని భజనలు పాడతారు?
5: మేము కవులు రాసిన
4: ఎక్కువ. మీరు పాడేది ఎవరి భజనలు ఎక్కువ పాడుతుంటారు?
5: మేము పరమేశ్వర వాడతామండి, సుందర చైతన్య, నాగదాసి, ఇక గూడలింగన్నయ్య కూడా వాడతాం. ఇప్పుడు భగవాన్ దాస్ వచ్చింది మార్కెట్ లకు రచయిత, అవి కూడా వాడుతున్నాం.
4: అయితే ఇప్పుడు ఈ భజనకు సంబంధించి ఇప్పుడు మీ బృందంలో ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళే ఉంటారు ఎక్కువగా?
5: పెద్ద వయసు వాళ్ళ పిల్లలు ఎవరు లేరు.
4: అయితే ఇప్పుడు పిల్లలు వస్తున్నారా మరి భజనకు ఆకర్షితులు అవుతున్నారా, వస్తున్నారా?
5: మేము కూడా మస్తు ప్రయత్నం చేస్తున్నాం కానీ వాళ్ళు వస్తున్నారు, ఒక్కొక్క కొల్లిద్దరు వస్తున్నారు. అదే మేము మొన్న అయితే కూడా మాకు అదే చెప్పిండు ఏషియన్ సార్ కూడా, మీరు పిల్లల్ని ఆకర్షించాలంటే సార్ ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం, ఇక ప్రయత్నం చేస్తున్నాము. అయినా మా వస్తున్నారు మందిర్ కాడికి, ఆలయం కాడికి వస్తున్నారు. ఇట్లా
4: వాళ్ళకి పాటలు నేర్పించడం గానీ తాళం కొట్టడం గానీ అట్లాంటి ఏమైనా నేర్చుకునే ఆసక్తి చూపిస్తున్నారు?
5: చూపిస్తున్నాం. అక్కడ జరిగే ఇప్పుడు భజన కార్యక్రమం నడుస్తుంది కదా శనివారం రోజు, ఇప్పుడు బయట ఊళ్ళో బాగా వస్తున్నారు, వాళ్ళకే ఇచ్చేస్తాం మేము. మేము పక్కకి ఉంటాం,
4: మీరు ఊరోళ్ళు
5: అన్నం చూసుకుంటు ఇక భజన అంతా వాళ్ళకే ఇచ్చేస్తాం, వాళ్ళకే అప్ప ఇచ్చేస్తాం.
4: ఇప్పుడు మీ దగ్గర భజన పోటీలు నిర్వహిస్తారా?
5: ఈ శివరాత్రికి పెట్టాలనుకుంటున్నాము, పోయిన జయంతికి పెడదాం అనుకున్నాం, నరసింహస్వామి జయంతికి గానీ వీలు కాలే, అయితే ఈ వచ్చే శివరాత్రికి నిర్వహిస్తాం అంటున్నాం.
4: అయితే ఇప్పుడు ఈ భజనకు సంబంధించి మీరు ఏదైనా ఒక గుర్తున్న సంఘటన, ఇప్పుడు వేరే వేరే ఊర్లకు పోయి పోటీల్లో పాల్గొన్నప్పుడు ఫలానా వాళ్ళు పాడింది నచ్చడం లేకపోతే అక్కడ మీ పోటీ నిర్వహించిన తీరు గాని దానికి సంబంధించి ఎట్లా అంటే మీ ఊర్లో మీరు రోజు పాడుతుంటారు మీకు తెలుసు, కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి ఇట్లా పోటీలకు వచ్చినప్పుడు ఒక్కొక్క కళాకారుడు ఒక్కొక్క రకంగా పాడతాడు వాయిస్తూ ఉంటాడు కదా, అట్లా చూసినప్పుడు ఏమన్నా అనిపించింది ఎట్లా, ఎవరన్నా ఆకట్టుకున్నారా అట్లా?
5: అండ్ మాకంటే బాగా పాడేటోళ్ళు ఉన్నారు, మేము ఇంకా అంత అంతనే, మాకంటే ఇంకా బాగా కళాకారులు ఉన్నారు, మంచి మంచి కళాకారులు, మాకే వాళ్ళని చూసి మేమే ఇంకా కొంచెం ఇంకా ముందుకెళ్తున్నాం, నేర్చుకుంటందుకు ప్రయత్నం చేస్తున్నాం. బాగానే ఉన్నారు కళాకారులు, మంచి మంచి కళాకారులు ఉన్నారు, బయట పోటీలలో పాల్గొని ప్రైజులు తెచ్చుకున్న వాళ్ళు. మేము కూడా ఇక్కడ బాలాపూర్ అక్కడ భజన పోటీలో మాకు 3rd ప్రైజులు రావడం జరిగింది.
4: ఇప్పుడు ఈ భజన పోటీలలో ఎట్లా నిర్ణయిస్తారు విజేతల్ని, ఏమైనా టైం పెడతారా, ఎన్ని పాటలు ఇస్తారా?
5: అర్ధ గంట టైం ఉంటది, మంచికి ఒక పాట, ఆ టైంలో మన పాటలు పాడేలా, ఇక దాని మీదకి వెళ్ళాలి, మార్క్స్ చేస్తారు కదా, అన్ని అవగాహన చేసి ఎన్ని మార్కులు వచ్చినాయి దాంతో ప్రైజులు ఇస్తారు మార్క్స్ ని బట్టి.
4: అయితే ఇప్పుడు ఈ భజనలో మీరు చిన్నప్పటి నుంచి చూసుకుంటా వస్తున్నారు, స్వయంగా పాల్గొంటున్నారు, నిర్వహిస్తున్నారు కదా, ఈ దాంట్లో ఏమైనా మార్పు గమనించారా అప్పటికి ఇప్పటికి?
5: మార్పు పాడడంలో అంటున్నారా లేకపోతే
4: పాడడంలో గాని పాటల తీరులో?
5: అవును, ఎందుకంటే ఇప్పుడు ఎట్లా మారుతున్నా అంటే దాని ప్రకారంగా కూడా మేము పాడగలుగుతున్నాం. పాత రీతిగా కాకుండా కూడా ఇప్పుడు కొత్త రీతిలో కూడా పాడగలుగుతున్నాం, అట్లా కూడా పాడగలుగుతున్నాం.
4: ఇప్పుడు పాటలు పాత కాలం ఎట్లా అంటే కొన్ని తర్జుమా పాటలు తీసుకొని పాడేది,
5: అదే పాటని ఇప్పుడు వేరే తర్జులు కూడా పాడగలుగుతున్నాం. అంటే ఇప్పటికి ఇప్పుడు నచ్చే విధంగా, ఇక పాతకాలం అంటే దాన్ని అంత
4: చేస్తలేదు,
5: నచ్చదు కదా. అయితే ఇప్పటి పిల్లగాళ్ళకు కూడా మంచిగా ఆకట్టుకునే విధంగా కూడా ఆ రీతిలో కూడా పాడగలుగుతున్నాం.
4: ఇప్పుడు ఎట్లా మీకు గుర్తున్న పాట ఏదైనా మీరు ఎనకట అంటే మీరు నేర్చుకున్నప్పుడు పాడిన పాట అదే తర్జుమని ఇప్పటి పిల్లల కోసం మళ్ళా మార్చి పాడిన పాట
5: పాడుతున్నాం,
4: అట్లా పాడిన పాట ఏదన్నా ఉంటే ఒక్కటి వినిపిస్తారు కొద్దిగా
5: వినిపించమంటారా? ఇప్పుడు హన్మదాస్ పాట ఉన్నదండి, అదేమున్నది అప్పుడు వినరా తెలిపేద జీవ విషదంబు మాట, ఆ రీతిగా వాడుతుండే. అలా కాకుండా ఇప్పుడు వినరా

0: పాట అంటే అది ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఎట్లా అంటే అంత సంగీతం తబలకాళ్ళు ఉన్నారు, హార్మోనియం వేసేటోళ్ళు, వాళ్ళకు ఆ విధంగా వాడితే అందుకే ఇట్లా ఈ మంచి స్టైల్ అలా వాడితే వాళ్ళకు కొట్టడానికి కూడా మంచి.
1: అప్పుడు అంటే తాళం తబలా
0: అంతేగా,
1: ఇప్పుడు
0: వాటి ఊదుకుంటా చేసేది.
1: ఇప్పుడు హార్మోనియం వచ్చింది, తబలా, తాళం, ఇంకా కొద్దిగా ముందుకు పోతే క్యాషియో లాంటి ఇన్స్ట్రుమెంట్ అంటే వాయిద్యాలు కూడా వచ్చినాయి.
0: అన్న కూడా నేను ఇప్పుడు అయ్యప్ప పడి పూజలలో కూడా వాడతాను, నేను అయ్యప్ప మాలేసుకుంటాను, ఆ పడి పూజలలో కూడా నేను పాట పాడతాను, నేను క్యాషియో మీద కూడా వాడతాను.
1: ఇప్పుడు రకరకాల కవులు రాసిన ఇప్పుడు పరమేశ్వరయ్య గాని హనుమద్దాస్ గాని ఇట్లా రకరకాల పాడుతుంటారు కదా, ఎక్కువ పాటలలో అంటే ఎక్కువ దాంట్లో అర్థం అంతటి ఏముంటుండే ఎక్కువ
0: అర్థము అంటే పరమేశ్వరయ్య దాంట్లో మంచి అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు భగవన్ దాసు రాసిండు రాముని గురించి, కృష్ణుని గురించి, మేమో నాగదాసు పరమేశ్వరయ్య లోక జ్ఞానం గురించి రాసిన దాని గురించి రాసిండు వాళ్ళు.
1: అంటే ఎక్కువ ఏ పాటలకు మంచిగా ఆదరణ లభిస్తున్నది మీరు పాడుతున్న పాటలు?
0: పరమేశ్వరయ్య నాగదాసు అండి అవి ఆ పాట.
1: ఇప్పుడు ఈ పరమేశ్వరయ్య
0: తారకము అవి,
1: ఈ పరమేశ్వరయ్య మన ప్రాంతానికి చెందిన తత్వకవి కదా, మీరు చూసిన రాయనని
0: చూసినట్టు కొంచెం జ్ఞాపకం ఉన్నది, చూసినా గాని అంటే చిన్న వయసులో చిన్నప్పుడే చూసినా నేను, అస్తుండే మా ఊరికి
1: ఇప్పుడు
0: ఉమ్మడమే కదా.
1: అవును, అయితే ఇప్పుడు రకరకాల కవులు రాసిన పాటలు పాడుతున్నారు కదా, ఈ పాటల్ని ఎట్లా మీరే సేకరించుకుంటారా? ఎట్లా
0: మేమే సేకరించుకుంటాం.
1: ఇప్పుడు వీటికి రాగం గాని తాళం గాని ఎట్లా కడతారు మీరు?
0: పాట తరదు రాసి ఉంచుతారు కదా, పాట మీద వాళ్ళు పాట పక్క తరదు రాస్తారు, ఈ తరదులా వాడాలా అన్నట్టు, తాళం రాస్తారు, పాట తరదు రాస్తారు, దాని విధంగా వాడతాం మేము.
1: అంటే ముందుకు ముందు మీరు అంటే కొంచెం సాధన చేస్తారా లేదా డైరెక్ట్ పాడడం?
0: సాధన చేస్తాం, డైరెక్ట్ ఒకటే జోక్ వాడరు కదా, కొంచెం ఆ పాటను రిపీట్ చేసుకుంటా కంటిన్యూ చేసుకుంటా పాడుతాం. ఇట్లా చీరలకు ఏం చేయాలా, ఇప్పుడు వ్యవసాయ పనులకు పోతాం కదా, వ్యవసాయ పనులకు ఏం చేయాలా వాడుకుంటాము, ఇక దాన్ని మంచిగా అలవాటు చేసుకుని ఇక్కడ భజన.
1: ఇప్పుడు వ్యవసాయ పనులకు పోయినప్పుడు పాడుకుంటాం అంటున్నారు, ఇవే భజనలు పాడతారా లేదా వ్యవసాయానికి సంబంధించిన వేరే పాటలు ఏమైనా ఉంటాయి?
0: ఎక్కువ శాతం భజనలే,
1: భజన పాటలే,
0: భజనలే, మనకేం జానపద గేయాలేం భజనలే.
1: ఇప్పుడు సాధారణంగా దసరా నవరాత్రులు గాని శ్రావణ మాసం గాని ఇట్లా రోజు భజనలు చేస్తా ఉంటారు, అట్లా మీ ఊర్లో చేస్తూ ఉంటారు?
0: అవును, శ్రావణ మాసం ఇప్పుడు లక్ష్మీ నరసింహ ఆలయములోనే ఇప్పుడు శ్రావణ మాసం భజన పంచమి నుంచి నిన్న స్టార్ట్ చేసిన,
1: నెల రోజులు చేస్తారు,
0: నెల రోజులు.
1: మామూలుగా భజనలు మీ ఊరు వాళ్ళే పాడుకుంటారు లేదా పోటీలు కూడా అట్లా ఏమన్నా నిర్వహిస్తారు?
0: పోటీలే నిర్వహించాం
1: మీ ఊరు
0: వాళ్ళు,
1: మీ భజన వాళ్ళు.
0: ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఇప్పుడు కనుగుట్టల శబరిమాత, అక్కడికి కూడా వెళ్తామండి, మా ఊరు నుంచి అన్నదానం చేసి ఆ రోజు భజన అంతా మేమే అక్కడ చేసేస్తాం. అట్లా అటువంటి కార్యక్రమాలలో కూడా
1: అంటే ఎక్కడ భజన కార్యక్రమాలు, భజన
0: అక్కడికి వెళ్తాం, ఎక్కడన్నా భజన కార్యక్రమాలు ఉండని మాకు ఫోన్ చేసిస్తే అట్లా వెళ్తాం మేము.
1: ఇప్పుడు మీరు ఇన్నేళ్లుగా ఈ భజన సాంప్రదాయంలో ఉన్నారు, పాడుతున్నారు, కానీ అంటే ఇప్పటోళ్ళు వాటిని అందుకుందామన్న ప్రయత్నం చేస్తలేరు. ఇప్పటోళ్ళు ఇటు భజనల వైపు రావాలంటే ఎట్లా ఏం చేస్తే మంచిది, ఎట్లాంటి పాటలు ఉంటే వాళ్ళు వస్తారు అనుకుంటున్నారు?
0: వాళ్ళకు పాటలు కొత్త రీతి గానే వాడబడుతుంది, అలా పాత తరదుల వాడితేనైతే వాళ్ళకు అది మంచిగా అనిపించదు వాళ్ళకి, ఇటు రావడానికి అవకాశం చూపలాలు. కొంచెం కొత్త
1: హుషారు పాటలు,
0: హుషారు పాటలు వాడితే అట్లన్నా వస్తాలి అన్నట్టు చూస్తున్నాం. వస్తున్నాళ్ళు ఒక ముగ్గురు నలుగురు పిల్లగాళ్ళు వస్తున్నాళ్ళు మా దగ్గర కూడా, బయట వేరే జాలల మంచి మంచి పిల్లగాళ్ళు మంచిగా తయారైనా గాని మా దగ్గర కొంచెం అంత ఆసక్తి చూపుతలేదండి.
1: అయితే ఇప్పుడు చివరిగా మీ ఊర్లో ఉన్న లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ఒకసారి మాట్లాడుకుందాం, మీరు ఆ ఆలయ కమిటీలో సభ్యులుగా కూడా ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఈ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, ఎక్కువ ఉత్సవాలు వేడుకలు ఏ టైంలో చేస్తారు?
0: శివరాత్రి జాతర ఉత్సవం ఉంటది, మర మేకు నరసింహస్వామి జయంతి ఉంటది, మర నెలకోసారి ఏకాదశి, అది మన ముక్కోటి ఏకాదశి, అవి కార్యక్రమాలు జరుపుతామండి అక్కడ.
1: చాలా సంతోషం కాడిపోతున్న గారు, ముఖ్యంగా మీ భజన సాంప్రదాయంతో పాటు మీ ఊరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి, అట్లాగే మీ ఈ భజన పోటీలు, భజనలో పాల్గొన్న మీ అనుభవాలని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటిదాకా ముచ్చట కార్యక్రమంలో పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు గురించి తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడెపోతన్నతో కేలిని పెట్టిన ముచ్చట విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:45 షామ్మే గజల్ కార్యక్రమంలో లతా మంగేష్కర్ జగ్జిత్ సింగ్ పాడిన గజల్లు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: కర్ణాటక సంగీతం. ఇప్పటి ఈ కార్యక్రమంలో టిఎన్ కృష్ణన్ వయోలిన్ వాదనం వింటారు. ప్రముఖ కర్ణాటక సంగీత వయోలిన్ విద్వాంసులు టిఎన్ కృష్ణన్ అక్టోబర్ 6, 1928 జన్మించిండ్రు. మళ్ళా నవంబర్ 2, 2020 మరణించారు. లాల్గుడి జయరామన్, ఎంఎస్ గోపాలకృష్ణులతో కలిసి కర్ణాటక సంగీత వయోలిన్ త్రిమూర్తులుగా వీరు ప్రసిద్ధి చెందినరు. 1980 మద్రాసు సంగీత అకాడమీ నుండి అత్యున్నత సంగీత కళానిధి పురస్కారాన్ని కూడా ఈయన అందుకున్నారు. ఇప్పుడు విందాం కర్ణాటక సంగీతంలో టిఎన్ కృష్ణన్ వయోలిన్ వాదనం.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఎన్ కృష్ణన్ వయోలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి దేవదేవ కలయామితే. మాయామాళవ గౌళరాగంలో స్వాతి తిరునాళ్ రచన, రూపకతాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి సింధు భైరవి రాగంలో స్వాతి తిరునాళ్ రచన విశ్వేశ్వర్ దర్శన్ కర్ రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీ టిఎన్ కృష్ణన్ వైరన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: ఇప్పటిదాకా కర్ణాటక సంగీతంలో టిఎన్ కృష్ణన్ వయోలిన్ వాదనం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపులలింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ 4వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మధురిమ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త పాటల కలయిక కార్యక్రమంలో ముందుగా ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన ఈ గీతానికి సంగీతాన్ని అందించింది కెఎం రాధాకృష్ణన్, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి. ఇప్పుడు పాట విందాం.

ఇది తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటల్ని. మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం బొమ్మరిల్లు చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ గోపికా పూర్ణిమ పాడిన పాట బొమ్మను గీస్తే నీలా ఉంది అనే పాటకు సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీప్రసాద్, సాహిత్యం భాస్కర్ భట్ల.

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటల్ని 100.2 FM పైన. 2011లో రామాయణంలోని రాముడు సీత లవకుశల కథను పౌరాణిక నేపథ్యంలో చిత్రీకరించబడిన చిత్రం శ్రీరామరాజ్యం. ప్రధాన పాత్రల్లో నందమూరి బాలకృష్ణ రాముడిగాను, నయనతార సీతగా అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా నటించిన ఈ అద్భుతమైన చిత్రాన్ని యలమంచి సాయిబాబా నిర్మించారు. ఈ చిత్రంలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి ఒక అపురూపమైన పాటను ఇప్పుడు విందాం. రచన జొన్నవీతుల రామలింగేశ్వరరావు, సంగీతం ఇళయరాజా.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటల్ని. మధురిమ కార్యక్రమంలా ఇప్పుడు విందాం పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చింది సత్యం, గీతరచన సి నారాయణరెడ్డి. ఇప్పుడు పాట విందాం.

తెలుగు భాష అందం, భావ వ్యక్తీకరణ సుందరం, చిత్రీకరణ బంధం, అన్నీ కలగలిసిన అనిర్వచనీయమైన ఈ పాటలోని తీయదనం ఇప్పుడు విందాం. గులాబీ చిత్రం నుంచి సునీత పాడిన ఈ పాట.

వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం అక్కడక్కడ ఆకాశం పాక్షికంగా మేఘరుతమై ఉండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉన్నది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నది. గాలిలో తేమ 81%, గాలిగంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఎక్క ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గాను, తక్క ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇక రానున్న 24 గంటలల్లో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన అది.

రేపటి కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7:15 అమ్మటాళ్ల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, యోగాతో తుంటినొప్పి నివారణ గురించి యోగా శిక్షకురాలు, ప్రకృతి వైద్య చికిత్సకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగం వింటారు. అదైనాక ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాత దేవులపల్లి రామానుజరావు గురించి తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె చిన్నయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం ఫోన్లో చెప్పిన కొన్ని మాటలు వింటారు. ఆ తర్వాత మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక వింటారు. అంశం కర్పూరం. దీని తర్వాత శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం. దోర్బుల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక మొదటి భాగం వింటారు. రేపొద్దుగల 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు కథల సంపుటి నుండి ఒకనాటి భాగవతం కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రేపొజామట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం, ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ

ఉత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నార్నూర్ మండలం ఖైర్దట్వా గ్రామానికి చెందిన పెందూర్ తాంబు శాంతాబాయితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఆ తర్వాత కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్ పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన బెజ్జంకి నవ్యశ్రీతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు జీ గంగామణి. తర్వాత పొజ్జామట్టు ఆరుగొట్టే 30 నిమిషాలకు క్షమించాలి, ఆరుగొట్టే 20 నిమిషాలకు పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి చెందిన గిడెం ప్రవీణ్ బృందం పాడిన భజనలు, ఇంకా జైనత్ కు చెందిన అల్లకొండ గంగన్న బృందం పాడిన నారాయణ స్వామి భజనలు వింటారు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గొర్రెలు మేకల్లో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ చర్యలు గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. తర్వాత రైతు అంతరంగంలో పత్తి సోయా పంటల సాగు గొర్రెల పెంపకం అనుభవాలు గురించి నేరుగొండ మండలం వడూర్ గ్రామానికి చెందిన రైతు డాంగర్ దేవ్ సింగ్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 65వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు కమలాకర్ రెడ్డి. రాత్రి 9:45 షామ్ మెగజల్లో లతా మంగేష్కర్ ఇంకా జగ్జిత్ సింగ్ పాడిన గజల్లు వింటారు. రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ 4వ భాగం వింటారు.